శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్జ్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 2వ రోజు అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 24వ తేదీ శుక్రవారం సమయం 5:55 దాటి 58 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో దేవి స్తుతి దేవి పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:40. ఇప్పుడు వినండి ఇండిగౌస్ ఖాన్ గారిచే సూక్తి సుధా.
1: అవుజుబిల్లాహి మినషైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన సృష్టికర్త పేరుతో ప్రారంభిస్తున్నాను. ఇస్లాం ధర్మం 5 మూల స్తంభాలపై ఆధారపడి ఉంది. వీటిలో ధనానికి సంబంధించిన ఆరాధన జకాత్. ఇస్లాంలో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనివల్ల సమాజంలో ధనిక పేద అనే తారతమ్యం లేకుండా పోతుంది. అందరూ సుఖ సంతోషాలతో ఉండగలుగుతారు. అయితే నేటి మానవుడు నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ధనాన్ని సంపాదించడమే ధ్యేయంగా జీవితం గడుపుతున్నాడు. మంచి చెడు నీతి నియమాలను ప్రక్కన పెట్టి రూకలు గడించడమే రూలుగా పెట్టుకున్నాడు. ధన వ్యామోహంలో పీకల దాకా కూరుకుపోయిన మనిషి ఇహలోకంలో తాను సంపాదించిన ఆ ధనం తనకు ఏ మేరకు ఉపయోగపడుతుందో కూడా ఆలోచించడం లేదు అన్నది వాస్తవం. ఇహలోక జీవితం అశాశ్వతమని, ఇక్కడ ఎంత సంపాదించినా చివరికి ఖాళీ చేతులతో వెళ్ళవలసిందే అన్న విషయాన్ని మనిషి గుర్తించడం లేదు. సంపాదించిన ధనాన్ని మంచి పనుల కోసం, పుణ్యకార్యాల కోసం వెచ్చించకుండా తన ఇష్టానుసారం ఖర్చు చేసే వారి గురించి మహనీయులు ముహమ్మద్ సల్లం ఈ విధంగా తెలియజేశారు. మనిషి ఈ ప్రపంచంలో ఎన్ని కోట్లు గడించినా అది సత్కార్యాలకు వినియోగించబడకపోతే అతడు పరలోకంలో నిరుపేదగా మారిపోతాడు. అందుకే మనిషి ఈ విషయాన్ని కాస్త గుర్తించాలి. దైవం ఎవరికైతే ధన సంపదలు ప్రసాదిస్తాడో వారు తమ ధనాన్ని సత్కార్యాల కోసం ఖర్చు చేసి పుణ్యం కోసం అల్లాహపై భారం వేసిన వారు తప్ప మిగతా ధనవంతులంతా పరలోకంలో కడు బీదవారైపోతారు అని మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. దివ్య ఖురాన్లో అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు, లంతనాలుల్ బిర్రా హత్తా తున్ఫిఖు మిమ్మా తుహిబ్బూన్. అంటే మీరు అమితంగా ప్రేమించే వస్తువులను అల్లాహ్ మార్గంలో ఖర్చు చెయ్యనంత వరకు మీరు పుణ్యస్థాయికి చేరుకోలేరు. కాబట్టి పరలోక ప్రతిఫలాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమైన వస్తువులు ధనాన్ని దైవ మార్గంలో ఖర్చు చెయ్యాలి. అలాంటి వారికి ప్రళయ దినాన మంచి ప్రతిఫలం లభిస్తుంది. దీనికి భిన్నంగా ప్రవర్తించిన వారికి పరలోకంలో ఎలాంటి పుణ్యము లభించదు. అక్కడ అలాంటి వారే కడు బీదవారుగా ఉంటారు. అందుకే జకాత్ చెల్లించేంత ఆర్థిక స్తోమత కలిగిన వారు ప్రతి సంవత్సరం 2.5% ప్రకారం క్రమం తప్పకుండా తమ ధనం నుండి జకాత్ చెల్లించాలి. నిరుపేదలు, అనాథలు, లేమికి గురి అయిన బంధువులు, వితంతువులు, ఆపదలో ఉన్న ఇరుగు పొరుగు వారికి విశాల హృదయంతో సహాయం అందించాలి. అనాథ బాలలకు కూడు గుడ్డ విద్యా సౌకర్యాలను కల్పించాలి. వికలాంగులకు, నిరుపేద యువతుల వివాహాలకు ఆర్థిక సహాయం అందించాలి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించి ప్రజలు నిరాశ్రయులైనప్పుడు తక్షణ సహాయంగా వారికి అవసరమైన వాటిని సమకూర్చడం సంపన్నుల బాధ్యత అని గుర్తు చేసిన మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాంటి వారికి దైవం పరలోక స్వర్గవనాల్లో ప్రవేశం కల్పిస్తాడని శుభవార్తను కూడా తెలియజేశారు. అందుకే అల్లాహ్ మనందరినీ వీటిపై నడిచే మహాభాగ్యాన్ని కలుగుజేయుగాక.
0: ఇంతవరకు మీరు ఎండి గౌస్ ఖాన్ గారు అందించిన మహితోక్తులను విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:45 వస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, అనంతరం సంస్కృతంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా చూడడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పోలవరం జిల్లాలో జరిగే తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను అందించడంలో ఎలాంటి రాజీ ఉండబోదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు అత్యాధునిక సాంకేతికతతో నిఘాను మరింత పటిష్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై స్పందించారు. నిన్న రాత్రి విడుదల చేసిన వీడియో సందేశంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ గత 2.5 నెలలుగా ఈ ఘటనకు సంబంధించి పలు కీలక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. లీకుకు బాధ్యులైన వారిని అరెస్టు చేసి ప్రస్తుతం జైల్లో ఉంచినట్టు చెప్పారు. విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా చూడడం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించిన బిల్లుపై కేంద్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నామని, అనంతరం బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని ప్రధానమంత్రి తెలుపుతూ,
1: मैं जानता हूं कि पेपर लीक ये कोई मामूली विषय नहीं है. लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है और इसलिए पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक विहित कदम उठाए गए. गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं. हमारा सबसे महत्वपूर्ण जिम्मा था कि विद्यार्थियों का एक वर्ष बर्बाद न हो. सरकार ने अभी कम से कम समय में 22 लाख जितने विद्यार्थियों के एग्जाम हो जाए इसका प्रबंध किया.
0: పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. రంపచోడవరంలోని ప్రభుత్వ పాఠశాల జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించే తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశమై విద్యా ప్రగతిపై సమీక్ష నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను ఆధునికీకరించి సాంకేతికత ఆధారిత పోలీసింగ్కు ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ పోలీసు రిట్రీట్ 2026 ఫ్యూచర్ పోలీసింగ్ సదస్సు ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, మారుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా, నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచిస్తూ,
2: పోలీసులు ప్రజల్లో పాజిటివ్ గా ఉండాలి, అదే సమయంలో రౌడీలకి భయం ఉండాలి. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని మనం డీల్ చేయడంలో ఫర్మ్ గా చేసి ఈ రెండు కానీ చేయగలిగితే చాలా వరకు ఫలితాలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనం కొంచెం మూవ్ అయ్యాం, కొన్ని రిజల్ట్స్ వచ్చాయి. బట్ అల్టిమేట్ గా ఇక్కడ మీరు చూసినప్పుడు టెక్నాలజీ వల్ల ఏం లాభం వస్తుంది అన్నప్పుడు విక్టిమ్స్ జర్నీ కింద చాలా బ్యూటిఫుల్ గా వేశారు.
0: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను అందించడంలో ఎలాంటి రాజీ ఉండబోదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థుల యూనిఫామ్ల సరఫరాపై సంబంధిత అధికారులతో హైదరాబాద్లో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, యూనిఫామ్ల పంపిణీలో జాప్యం జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆగస్టు 15 నాటికి ప్రతి విద్యార్థికి యూనిఫామ్లు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థుల నుంచి అభిప్రాయాలు సేకరించి వాటి ఆధారంగా వచ్చే ఏడాది యూనిఫామ్ల రూపకల్పన పంపిణీ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

0: ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు డ్రోన్లు అత్యాధునిక సాంకేతికతతో నిఘాను మరింత పటిష్టం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధంపై అటవీశాఖ ఉన్నతాధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడ మన ఎర్రచందనం అక్రమ నిల్వలు ఉన్నా ఇతర రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకుని స్వాధీనం చేసుకోవాలని సూచించారు. స్మగ్లింగ్ ముఠాల వెనుక ఉన్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను భూ వివాదాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో దృశ్య మాధ్యమ విధానంలో మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించామన్నారు. కొత్త వ్యవస్థతో భూ రికార్డులకు శాశ్వత భద్రత కల్పించి అవకతవకలను నియంత్రిస్తామని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: భారత్ యూకే మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సెటాపై ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ FAPCCI కార్యదర్శి పి వైదేహి గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
2: విదేశీ పెట్టుబడులు బాగా సులభతరం చేయడానికి కుదిరే ఒక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం, దేశాలకి చాలా ఉపయోగపడుతున్నాయి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్.
1: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు 29,30,357 కోట్ల పెట్టుబడులతో 1037 పరిశ్రమలు వచ్చాయని రాష్ట ఐటీ విద్యాశాఖల మంత్రి ఆర్ఆర్ లోకేష్ తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై గుంటూరు జిల్లా ఉండవల్లిలో నిన్న జరిగిన మంత్రుల బృందం సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ప్రతి పారిశ్రామిక ప్రాజెక్టును వేగంగా ఏర్పాటు చేసేలా భూ కేటాయింపులు అనుమతుల విషయంలో శాఖల మధ్య సమన్వయం ఉండాలని చెప్పారు. హైదరాబాద్లోని నిరుపేదలకు నగరంలోనే సొంత ఇంటిని అందించాలనే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం ఇందిరమ్మ టవర్స్ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు నిర్మాణ పనులపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, పేదలు నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని, ఇందుకోసం నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకుని కార్యాచరణ అమలు చేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం స్థానిక మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి సూచించారు. అలాగే మీసేవ వాట్సాప్ నంబర్ 8096958906 వెబ్సైట్ ద్వారా కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కేంద్ర గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్ GSTAT విజయవాడ విశాఖపట్నం బెంచ్లు నిన్న ప్రారంభమయ్యాయి. కేంద్ర GSTAT ఉపాధ్యక్షులు వి భాస్కర్ రెడ్డి ఈ బెంచ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీఎస్టీ వివాదాల పరిష్కార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇది గొప్ప ముందడుగునే అన్నారు. దీంతో పన్ను చెల్లింపుదారులకు వేగవంతమైన పారదర్శకమైన న్యాయసేవలు అందడంతో పాటు జీఎస్టీ అప్పీళ్ల పరిష్కారం మరింత సమర్థవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఆంధ్ర గ్రంథాలయ పితామహుడుగా పేరుగాంచిన అయ్యంకి వెంకటరమణయ్య జయంతి ఈరోజు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం తాలూకా కొంకుదురు గ్రామంలో 1899 జూలై 24 తేదీన ఆయన జన్మించారు. 1934-48 సంవత్సరాల మధ్య కోస్తాంధ్ర ప్రాంతంలో అనేక గ్రంథాలయాలు నెలకొల్పిన ఆయన విజయవాడలోని రామ్మోహన్ పుస్తక భాండాగారానికి కార్యదర్శిగా వ్యవహరించారు. గ్రంథాలయ ఉద్యమానికి వెంకటరమణయ్య చేసిన కృషి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. దేశంలో పూర్తి స్థాయిలో గ్రంథాలయాలను నెలకొల్పిన వ్యక్తిగా పేరు పొంది ప్రజా గ్రంథాలయమే ప్రజల విశ్వవిద్యాలయం అని చాటి చెప్పిన అయ్యంకి వెంకటరమణయ్య 1979 మార్చి 7వ తేదీన తుది శ్వాస విడిచారు. బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ ఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో చారిత్రక ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన భట్టిప్రోలు బౌద్ధ స్థూపం సమగ్ర అభివృద్ధికి సహకరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. భట్టిప్రోలు స్థూపం దక్షిణ భారతదేశం అత్యంత ప్రాచీన బౌద్ధ క్షేత్రాల్లో ఒకటని చెప్పారు. తెలుగు లిపి మూలాలకు బ్రాహ్మీ లిపి ఆధారమైన ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కృష్ణప్రసాద్ వివరించారు. వాతావరణం. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు రేపు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు డ్రోన్ సిటీలో క్లస్టర్ ఏర్పాటుపై ఆస్ట్రా ఎనలిటికా సంస్థ ప్రతినిధులు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో అమరావతిలో నిన్న సమావేశమయ్యారు. డ్రోన్ పరిశోధన, తయారీ, టెస్టింగ్, శిక్షణ తదితర అంశాలపై సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా చూడడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పోలవరం జిల్లాలో జరిగే తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను అందించడంలో ఎలాంటి రాజీ ఉండబోదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు అత్యాధునిక సాంకేతికతతో నిఘాను మరింత పటిష్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో.

సార వివరాలు. ఈరోజు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ప్రభాతలహరి కార్యక్రమంలో ప్రభుత్వగీతం భక్తిగీతం ప్రకటనతో పాటు 7:30 నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కంటి వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల్ గారి సలహాలు సూచనలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 మహిళావాణి కార్యక్రమంలో జెండా ఉంచా రహీ హమారా శ్రీమతి ఏ అరుణ గారి ప్రసంగం వింటారు. ఇంకా ఉద్యోగినులు ఎదుర్కొంటున్న ఇక్కట్లు అనే అంశం గురించి పొట్లూరి శారద గారి ప్రసంగం వింటారు, సహకారం డి నిర్మల గారు. 9:00 హృదయ రాగాలు కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినాలని అనుకుంటే వెంటనే వాట్సాప్ ద్వారా సంక్షిప్త సమాచారాన్ని పంపించి మీకు నచ్చిన పాటలు వినవచ్చు. మా నంబరు 8462245066 నంబరు. అలాగే 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రారంభమై 3:00 కొనసాగుతాయి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 3:00 ప్రసారమవుతాయి వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి. 5:00 అభిరుచి కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 యువవాణి కార్యక్రమం ఉంటుంది. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:10 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 6:20 6:35 సమాచార దర్శిని లేదా ప్రబోధ గీతం వింటారు. 6:35 సినీ రంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 ప్రసార వివరాలు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలను ఉంటారు. 8:15 పార్లమెంట్ సమావేశాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:30 జానపద గేయాలు వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ 3 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 10:00 పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఈరోజు సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్, రొమేనియా దేశాలు శాస్త్ర సాంకేతిక, విద్య, క్రీడా రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. పేపర్ లీకేజీ ఘటనలో ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈరోజు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశం నిర్వహిస్తుంది. హరారేలో నిన్న జరిగిన మొదటి T20 మ్యాచ్లో భారత్ జింబాబ్వేపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్, రొమేనియా దేశాలు శాస్త్ర సాంకేతిక, విద్య, క్రీడా రంగాల్లో పరస్పర సహకారం కోసం 3 కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. నిన్న బుకారెస్ట్లో రాష్టపతి ద్రౌపది ముర్ము, రొమేనియా అధ్యకులు నికుసర్ దాన్ మధ్య జరిగిన ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం ఈ ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా రాష్టపతి మాట్లాడుతూ, భారత్, రొమేనియా దేశాల మధ్య గత 7 దశాబ్దాలుగా పరస్పర నమ్మకం, గౌరవం, బలమైన ప్రజా సంబంధాలతో కూడిన సన్నిహిత శాశ్వత స్నేహబంధం ఉందని పేర్కొన్నారు. కాలక్రమేణా ఈ భాగస్వామ్యం మరింత బలోపేతమైందని చెప్పారు. ప్రస్తుతం ఈ భాగస్వామ్యం మరింత ప్రతిష్టాత్మక లక్ష్యాలు, బలమైన సహకారం, భవిష్యత్తుపై ఉమ్మడి దృక్పథంతో సరికొత్త దశలోకి ప్రవేశిస్తోందన్నారు. భారత్, EU ఉచిత స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ద్వారా పరిశ్రమలకు, నైపుణ్యం కలిగిన నిపుణులకు అపూర్వమైన అవకాశాలు లభిస్తాయని రాష్టపతి పేర్కొన్నారు. ఉత్పాదక రంగం, ఫార్మాస్యూటికల్స్, హెల్త్ కేర్, పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, వ్యవసాయ ఉత్పత్తులు, ఎరువులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, AI వంటి రంగాల్లో సహకారాన్ని విస్తరించడానికి ఇరు దేశాలు అంగీకరించాయని ద్రౌపది ముర్ము వివరించారు.
1: సంస్కృతి తథా పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ భారత్, రొమేనియా సంబంధో కి ఆధారశిలా హై ఔర్ ముజే ఖుషీ హై కి ఆజ్ హమ్నే ఇన్ దోనో మే 3 మహత్వపూర్ణ సాజేదారీ పర్ హస్తాక్షర్ కియే హై. హమ్ ప్రోగ్రామ్ ఆఫ్ కోఆపరేషన్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కే అంతర్గత జాయింట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కా విస్తార్ కరెంగే. బుకారెస్ట్ యూనివర్సిటీ మే ఇండియా కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ के सहयोग से इंडिया स्टडी चेयर की स्थापना की जा रही है. हम आज हस्ताक्षरित हुई MOU के जरिए स्पोर्ट्स के क्षेत्रों में भी अपना सहयोग बढ़ाएंगे.
0: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఉభయ సభల్లోనూ విపక్షాలు సృష్టించిన గందరగోళం కారణంగా నిన్న ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకుండానే వాయిదా పడ్డాయి. నీట్ పేపర్ లీకేజీ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ పదే పదే హామీ ఇచ్చినప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం తమ డిమాండ్లకే పట్టుబట్టాయి. రాజ్యసభలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ, ప్రతిపక్షాలు ముందస్తు షరతులు విధిస్తూ నీట్ పేపర్ లీకేజీ అంశంపై చర్చ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. దీనికి రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ, కాంగ్రెస్ పార్టీ చర్చకు భయపడడం లేదని, కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లోక్సభలో కూడా ఇదే విధమైన వాతావరణం కనిపించడంతో సభ వాయిదా పడింది. పేపర్ లీకేజీ ఘటన జరిగి 2.5 నెలలు కావస్తున్న నేపథ్యంలో ఈ కాలంలో ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుందని, నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా చూడడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని, అందుకే వెంటనే పరీక్షలు నిర్వహించడం అత్యవసరంగా మారిందని ప్రధాని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ అనేది చిన్న విషయం కాదని, దీనివల్ల లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని తనకు తెలుసని అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనను సిద్ధం చేయాలని నిన్ననే తాను సంబంధిత శాఖలను ఆదేశించానని, ఆయా విభాగాలు నిరంతరం శ్రమించి నిన్న అర్ధరాత్రికల్లా డ్రాఫ్ట్ను తనకు సమర్పించాయని మోదీ వెల్లడించారు. కేబినెట్ సహచరుల సూచనలను పరిగణలోనికి తీసుకున్న తర్వాత దీనికి తుది రూపమిస్తామని చెప్పారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఈ బిల్లును వీలైనంత త్వరగా ఆమోదింపజేయడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
2: ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ కే లియే విభాగో కో నిర్దేశ్ దియే థే. విభాగో నే లగాతార్ మెహనత్ కర్కే దేర్ రాత్ ముజే ముసద్దా భీ దే దియా. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఔర్ కఠోర్ सजा के प्रावधान के साथ का ये मुसद्दा कैबिनेट में चर्चा होगी। कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाएगा।
0: ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ తన 26 రోజుల నిరాహార దీక్షను నిన్న రాత్రి గుర్గ్రామ్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో విరమించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో ఆయన ఈ దీక్షను ముగించారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని, పరీక్షల పేపర్ లీకేజీలపై జవాబుదారీతనం పెంచాలని డిమాండ్ చేస్తూ వాంగ్చుక్ గత నెల 28 నుండి ఈ నిరాహార దీక్షకు దిగారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈరోజు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ అధ్యక్షత వహిస్తారు. విపత్తు ముప్పు తగ్గింపులో బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి ఈ సమావేశం ఒక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. విపత్తులనేవి స్థిరమైన అభివృద్ది, వాతావరణ స్థితిస్థాపకత, ఆర్థిక స్థిరత్వం, మానవ భద్రతకు వ్యవస్థాగత ముప్పుగా మారుతున్నాయనే గుర్తింపును ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని పేర్కొంది. ఈ సమావేశంలో 10 బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు పాల్గొంటారు. సమగ్ర, పారదర్శక, నిబంధనల ఆధారిత బహుళపక్ష వాణిజ్య వ్యవస్థకు తాము కట్టుబడి ఉన్నామని భారత్ పునరుద్ఘాటించింది. జెనీవాలో ప్రపంచ వాణిజ్య సంస్థ ఆధ్వర్యంలో జరిగిన భారతదేశ 8వ వాణిజ్య విధాన సమీక్షా సమావేశంలో కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఈ విషయాలు స్పష్టం చేశారు. డబ్ల్యూటీఓలో తీసుకొచ్చే సంస్కరణలు అభివృద్ది ఆధారంగా ఉండాలని, అభివృద్ది చెందుతున్న దేశాల విధానపరమైన స్వేచ్ఛను కాపాడాలని చెప్పారు. అలాగే ఈ సంస్థ విశ్వసనీయతను బలోపేతం చేస్తూ ప్రస్తుత నిబంధనలకు అనుగుణంగా ఫలితాలు ఇచ్చేలా ఉండాలన్నారు. ఈ నెల 21-23 తేదీల్లో జరిగిన 2 సమీక్షా సమావేశాల్లో 68 డబ్ల్యూటీఓ సభ్యదేశాలు పాల్గొన్నాయి. హరారేలో నిన్న సాయంత్రం జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లోని మొదటి టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత జట్టు జింబాబ్వేపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత జట్టు 126 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.2 ఓవర్లలోనే సునాయాసంగా ఛేదించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగుకు దిగిన జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఈ సిరీస్లోని 2వ మ్యాచ్ రేపు ఇదే వేదికపై జరుగుతుంది. తూర్పు రాజస్థాన్, గుజరాత్, మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, సౌరాష్ట, కచ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఈరోజు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, పశ్చిమ బెంగాల్, జమ్మూకశ్మీర్, జార్ఖండ్, కేరళ, మాహే ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. 33వ ఆసియాన్ రీజనల్ ఫోరం సమావేశంలో పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలను భారత్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఆ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని, సమర్థించలేనివని స్పష్టం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేస్తూ అబద్దాలను ప్రచారం చేయడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుండడం నుంచి ప్రపంచం దృష్టిని మరలించడం కోసం పాకిస్తాన్ అలవాటుగా మార్చుకుందని అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, రొమేనియా దేశాలు శాస్త్ర సాంకేతిక, విద్య, క్రీడా రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. పేపర్ లీకేజీ ఘటనలో ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈరోజు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశం నిర్వహిస్తుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, నిలయంలో సమయం 7:15.

విభిన్న కార్యక్రమాల మాలిక ప్రభాతలహరి కార్యక్రమంలో ప్రబోధగీతం భక్తిగీతం ప్రకటనలతో పాటు 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మోతెబిందు, క్యాట్రాక్ట్, గ్లకోమా, రెటినా వంటి మొదలైన కంటి సమస్యలకు నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల్ గారు తగిన సలహాలను ఇస్తారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక ప్రబోధ గీతం.

0: ప్రబోధ గీతం విన్నారు. వినండి ఈనాటి ప్రత్యేకత. అంతర్జాతీయ స్వీయ సంరక్షణ దినోత్సవం. ఆరోగ్యాన్ని కాపాడుకోవటం, సమతుల ఆహారం, వ్యాయామం, మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు ప్రతి సంవత్సరం జూలై 24న నిర్వహిస్తారు. 24/7 అంటే రోజుకు 24 గంటలు, వారానికి 7 రోజులు ఆరోగ్యాన్ని చూసుకోవాలనే సందేశాన్ని సూచిస్తుంది ఈరోజు. అలాగే జూలై 24 చరిత్రలో అత్యంత ప్రసిద్ధ సంఘటనల్లో ఒకటి. 1911లో మాచుపిచ్చును ప్రపంచానికి పరిచయం చేయటం మరియు 1969లో అపోలో 11 వ్యోమగాములు చంద్రయాత్ర ముగించుకుని భూమికి విజయవంతంగా తిరిగి రావడం జరిగింది ఈరోజు. మాచుపిచ్చు అనేది దక్షిణ అమెరికాలోని పెరూ దేశంలో మాచుపిచ్చు అనే ప్రసిద్ధ ప్రాచీన నగరం. దీనిని నాగరికతకు చెందిన రాజులు 15వ శతాబ్దంలో నిర్మించారు. దీని ప్రత్యేకతలు: సముద్ర మట్టానికి సుమారు 2430 మీటర్ల ఎత్తులో అండీస్ పర్వతాల్లో ఉంది. రాళ్లతో నిర్మించిన దేవాలయాలు, రాజభవనాలు, వ్యవసాయ మెట్లు వంటి అద్భుత నిర్మాణాలు ఇక్కడ ఉన్నాయి. స్పానిష్ ఆక్రమణ సమయంలో ఈ నగరం బయటి ప్రపంచానికి దాదాపు తెలియకుండా ఉండిపోయింది. 1911 జూలై 24న అమెరికన్ అన్వేషకుడు హిరామ్ బింగమ్ III దీనిని ప్రపంచానికి విస్తృతంగా పరిచయం చేయడం వల్ల అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందింది. నేడు ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది మరియు ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. నాగరికతకు చెందిన వేల ఏళ్ల నాటి అద్భుతమైన కొండపైన ఉన్న ప్రాచీన నగరం ఇది. ఇది ఈనాటి ప్రత్యేకత. కార్యక్రమంలో ఇప్పుడు విన్నాం కొన్ని ప్రకటనలు.
1: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: హ్యాపీ యానివర్సరీ డియర్.
2: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
3: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
2: ఏమీ కాలేదనే కదా నా బాధ.
3: అంటే
2: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
3: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
2: సంప్రదించండి.
3: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
2: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్, ఎదురుసందులో కలిల్వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 08462253344. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
4: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
3: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
4: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
3: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
4: ద్వారకా నగర్, నిజామాబాద్.
3: సెల్ 9032323258. డాక్టర్ సీను నాయక్, 25వ వార్షికోత్సవం.
2: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
3: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7799090505.
5: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
3: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
5: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
5: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
3: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
5: 24 గంటలు, అత్యవసర సేవలు,
3: NABH గుర్తింపు.
5: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
7: पीएम जय अब गरीबों की जय बन गई है.
8: देश

0: పాట విన్నారు. మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్జ్ పై ప్రభాతల్ హరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి నవీన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు
2: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
1: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462223111.
3: ప్రతి వారం మనం కంటి సమస్యల గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. అయితే ఈరోజు ముఖ్యంగా ఈ క్యాటరాక్ట్ సర్జరీ గురించి తెలుసుకుందాం. క్యాటరాక్ట్ సర్జరీ ఎవరికి అవసరము, ఎప్పుడు అవసరము, దాన్ని ఏ విధంగా చేస్తారు, దాని తర్వాత ఎంత రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ నైత్ర వైద్య నిపుణులు, ఎల్వి ప్రసాద్ ఆసుపత్రిలో అనుభవం పొందిన డాక్టర్, గోల్డ్ మెడలిస్ట్, ఇంకా రెటినా క్యాటరాక్ట్ సర్జన్ డాక్టర్ నవీన్ నూకల గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం.
4: నమస్కారం అండి.
3: డాక్టర్ గారు, గత వారం మీరు క్యాటరాక్ట్ గురించి చాలా విషయాలు తెలియజేశారు. అయితే ఈ క్యాటరాక్ట్ ఆపరేషన్ ఎప్పుడు అవసరం పడుతుంది, మా శ్రోతల కోసం వివరించరా?
4: యా, ఎప్పుడు అవసరం పడుతుంది అంటే పేషెంట్కి ఎప్పుడైతే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ విజన్ డిస్టర్బ్ అవుతుంది అప్పుడు డెఫినెట్గా చేయాల్సి వస్తుంది. అది ఎలా అంటే, సపోజ్ ఇప్పుడు మనము ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉన్నారనుకోండి. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంటే రెగ్యులర్గా సిస్టమ్ యూజ్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉండాలి. సో వాళ్ళకి క్లారిటీ అనేది చాలా బాగా కనబడాలి, క్లియర్గా కనబడాలి. ఎప్పుడైతే కొంచెమైనా విజన్ డిస్టర్బెన్స్ అనేది స్టార్ట్ అయిందో వాళ్ళు సరిగ్గా కాన్సన్ట్రేట్ చేసి చూడలేరు, స్ట్రెయిన్ అవుతుంది, అవి సింప్టమ్స్ స్టార్ట్ అవుతాయి. హెడేక్ కానీ, ఇరిటేషన్ కానీ, పెయిన్ రావడం కానీ కంటి లోపల, ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళకి కొంచెం తొందరగానే అవసరం పడుతుంది. ఇంకొకళ్ళు ఉన్నారనుకోండి, సపోజ్ వాళ్ళు కొంచెం నార్మల్ ఇంట్లో పనే చేసుకుంటారు, వాళ్ళకి పెద్దగా ఈ ప్రాబ్లం ఏం కావట్లేదు అనుకోండి, కొద్ది రోజులు వెయిట్ చేయొచ్చు మనము. సో అల్టిమేట్గా మనం సర్జరీ మాత్రం చేయాలి, బట్ కొంచెం గ్యాప్ అన్నది వాళ్ళకి ఇవ్వచ్చు మనము, అలా ఉంటుంది. రెండోది వచ్చేసి ఇది ఎలా అంటే, కొన్ని కాంప్లికేటెడ్ కేసులు ఉంటాయి మన క్యాటరాక్ట్లోనే, అట్లాంటి వాళ్ళకి ఇమీడియట్గా సర్జరీ చేసి అది తొందరగా మనం లెన్స్ తీసేసి కంటి లోపల ఐఓఎల్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది.
3: డాక్టర్ గారు, ఇప్పుడు మనం వింటున్నాం లేజర్ క్యాటరాక్ట్ సర్జరీ అని చెప్పేసి. ఈ లేజర్ క్యాటరాక్ట్ సర్జరీ అనేటువంటిది ఎట్లా ఉంటుంది, ఏ విధంగా చేస్తారు?
4: లేజర్ క్యాటరాక్ట్ సర్జరీనే మనం ఫేకో ఎమల్సిఫికేషన్ అని అంటాము. ఫేకో ఎమల్సిఫికేషన్ అంటే నథింగ్ బట్ ఏంటంటే, మన లేజర్ ప్రోబ్ అన్నది ఆ క్యాటరాక్ట్ని ఎమల్సిఫై చేసి లోపల నుంచి పీల్చేస్తుంది అనమాట. బయటికి తీయాల్సిన అవసరం లేకుండా ఆ ప్రోబ్ పీల్చేసి మిషన్ ద్వారా బయటకు తీసేస్తుంది, దాన్నే ఫేకో ఎమల్సిఫికేషన్ అంటాము. అది చేస్తాం కాబట్టి, అది చేసి లెన్స్ తీసేసి

0: వాక్యూమ్ కి ఐరిస్ వచ్చి టచ్ కావడం వల్ల ఐరిస్ డ్యామేజ్ కావడము, ఐరిస్ వచ్చి బ్లీడ్ కావడం, ఇట్లాంటి కాంప్లికేషన్స్ అవుతా ఉంటాయి. కాబట్టి వెల్ డైలేటెడ్ ప్యూపిల్ అనేది కంపల్సరీగా ఉండాలి క్యాటరాక్ట్ సర్జరీ చేయాలి అంటే. సో కొంతమందికి ఏంటంటే ప్యూపిల్ అనేది సరిగ్గా డైలేట్ కాదు, వాళ్ళకి రీజన్స్ ఏంటంటే ఒక్కోసారి ఆ ప్యూపిల్ మజిల్స్ ఏవైతే ఉంటాయో డ్యామేజ్ అవ్వడం కానీ, లేదంటే పిఎక్స్ఎఫ్ అంటాం మనం. పిఎక్స్ఎఫ్ అంటే కొంచెం మెటీరియల్ డాండ్రఫ్ లాగా వైట్ వైట్ స్పాట్స్ వస్తుంటాయి దాంట్లో, దానివల్ల ప్యూపిల్ సరిగ్గా డైలేట్ కాదు. వాళ్ళకి మనం ప్యూపిల్ ఎక్స్పాండర్స్ అని వస్తాయి, అవేంటంటే ప్యూపిల్ని డైలేట్ చేస్తాయి. మాన్యువల్గా మనం డైలేట్ చేయాల్సి వస్తుంది, అవి యూస్ చేసి చేయాల్సి వస్తుంది. సో ఇట్లా మనం ప్రీఆపరేటివ్ అంటే సర్జరీకి ముందే పేషెంట్ని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అంటే పేషెంట్కి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కండి చుట్టూ, మళ్ళీ ఈ సాకెట్ ఉంది కదా ఆర్బిట్ అంటాము, ఈ ఆర్బిట్ లోపల కన్ను ఉంటుంది కాబట్టి ఈ సాకెట్ ఎట్లా ఉంది, డీప్ సాకెట్ ఉందా, డీప్ సెట్ ఐస్ ఉంటాయి అన్నమాట కొంతమందికి లోపలికి ఉంటే కళ్ళు గుంతలో ఉన్నట్టు. వాళ్ళకి సర్జరీ చేయడం అంటే చాలా కష్టం, ఎందుకంటే మన ప్రోబ్ ఇట్లా లోపలికి వర్టికల్గా పెట్టి చేయాల్సి వస్తుంది. అట్లా ఏమన్నా ఉందా, ప్యూపిల్ డైలటేషన్ ఎలా ఉంది, అండ్ వాళ్ళు ఎలా అంటే కంఫర్టబుల్గా పడుకోగలుగుతున్నారా, వాళ్ళకి ఆస్తమా కానీ ఆయాసం కానీ ఇంకా వేరే ఏదైనా ఒబెసిటీ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నాయా. ఎందుకంటే సర్జరీ మనం సుపైన్ పొజిషన్ అంటే పైకి ఇట్లా చూస్తూ పడుకుంటారు కదా పేషెంట్, అలా పడుకోగలుగుతారు లేదా అది కూడా అసెస్ చేయాలి మనము. అవి చూసి అవన్నీ కంఫర్టబుల్గానే ఉన్నాయంటే మనం సర్జరీకి తీసుకుంటాము. సో ఇది చూస్తూ దాంతోపాటు లిడ్స్ చుట్టూ కానీ కంటి చుట్టూ కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా అది చూసుకోవాలి సర్జరీకి ముందు. ఎందుకంటే సర్జరీ టైంలో మనకు ఈ బయట ఉన్న ఇన్ఫెక్షన్ లోపలికి స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది, దానివల్ల కంటిలో ఇన్ఫెక్షన్స్ పోస్ట్ సర్జరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా సర్జరీ తర్వాత ఇన్ఫెక్షన్ రాకుండా అంటే ముందే మనం సర్జరీకి ముందు అదంతా చెక్ చేసుకుంటాము. దానికి లాక్రిమల్ సిరంజింగ్ అంటాము. ఈ కంటి దగ్గర చిన్న హోల్స్ ఉంటాయి మనకు లాక్రిమల్ గ్లాండ్స్ నుంచి, అవి కంటి లోపలికి నీళ్ళు వచ్చి కెనాలిక్ల ద్వారా లాక్రిమల్ సాక్ ద్వారా ముక్కులోకి వెళ్ళిపోతాయి. నార్మల్ డ్రైనేజ్ సిస్టమ్. అది ఎట్లా ఉంది, అది పేటెంట్ గా ఉందా, ఫంక్షనింగ్ ఉందా లేదా చెక్ చేసుకుంటాం మనం, ఇన్ఫెక్షన్ ఉందా లేదా రూల్ అవుట్ చేసుకోవడానికి. దాని తర్వాత కంటి లోపల లెన్స్ పెడతాం కదా, లెన్స్ కి సంబంధించిన స్కాన్ ఉంటుంది ఒకటి, ఏ స్కాన్ అంటాం అది, అది చేస్తాం మనం. ఆ చేసిన తర్వాత దాంట్లో ఎంత పవర్ లెన్స్ వాడాలని మనకు తెలుస్తుంది.
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
1: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
2: సంప్రదించండి
1: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
0: ఏ లెన్స్ వాడాలి, పేషెంట్ ప్యాకేజ్ వైజ్ గా ఏ లెన్స్ వాళ్ళు చూజ్ చేసుకుంటే అందులో ఎంత పవర్ వాడాలన్నది ఈ స్కాన్ డిసైడ్ చేస్తుంది మనకు. స్కాన్ తర్వాత వాళ్ళకి నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ గా ప్రీ ఆపరేటివ్ గా మనకి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, అంటే సర్జికల్ ప్రొఫైల్ ఉంటుంది కదా, బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేయిస్తాము. అవన్నీ చేసిన తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి వాళ్ళకి, అంటే హెల్త్ ఇష్యూస్ అట్లాంటి వాళ్ళకి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఫిజిషియన్ ఫిట్నెస్ తీసుకోమని చెప్తాం మనం. సపోజ్ ఇప్పుడు కార్డియాక్ పేషెంట్ అనుకోండి, కార్డియాక్ పేషెంట్ బ్లడ్ థిన్నర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో బ్లడ్ థిన్నర్స్ మనకు యూజువల్ గా సర్జరీకి 3 డేస్ ముందు స్టాప్ చేయాలి, అండ్ సర్జరీ తర్వాత 1 డే తర్వాత వాళ్ళు మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఆ టాబ్లెట్ ఆపేయాలి అంటే హార్ట్ కండిషన్ ఎలా ఉందో ఫస్ట్ చూడాలి కదా, అంటే హార్ట్ కండిషన్ బట్టి అది ఇప్పుడు ఆపడానికి వస్తుందో రాదో మనకు తెలియదు కదా, అందుకే కార్డియాలజిస్ట్ దగ్గరికి పంపిస్తాం మనం యూజువల్ గా. ఎవరైతే వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేశారో మెడిసిన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చూసి ఒకవేళ హార్ట్ ఫంక్షన్ స్టేబుల్ గానే ఉంది అంటే ఒక 3 డేస్ సర్జరీకి ముందు ఆ టాబ్లెట్ స్టాప్ చేసి అప్పుడు మనం సర్జరీ చేస్తాం వాళ్ళకి. సో ఇవన్నీ ప్రీ ఆపరేటివ్ అంటే సర్జరీకి ముందే ఇవన్నీ చేసుకుంటాం మనం. ఇవన్నీ చేసిన తర్వాత సర్జరీ స్టార్ట్ చేస్తాం మనం. సర్జరీ సింపుల్ గానే ఉంటుంది, లేజర్ ప్రోబ్ ఉంటుంది, దాంతో మనం కంటి లోపలికి మైన్యూట్ ఇన్సిషన్ తో లోపలికి వెళ్ళి ఆ లేజర్ ఏదైతే ఉందో దానివల్ల ఆ క్యాటరాక్ట్ ని మొత్తం ఎమల్సిఫై చేసి లిక్విడ్ లా చేసి పీల్ చేస్తుంది, దాన్ని ఫేక్ ఎమల్సిఫికేషన్ అంటాము. దాని తర్వాత కంటి లోపల లెన్స్ ఇంప్లాంట్ చేస్తాం మనం, ఐవేల్స్. పేషెంట్ ఎవరైతే ఏది చూజ్ చేసుకుంటారో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐవేల్స్ ఉంటాయి, అందులో డిఫరెంట్ లేటెస్ట్ టెక్నాలజీస్ కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. దాని ప్రకారంగా కంటి లోపల లెన్స్ పెట్టేసి మనం కంప్లీట్గా క్లోజ్ చేసేస్తాం. ఇది సింపుల్గా సర్జరీ అవుతుంది. దీని తర్వాత రొటీన్గా పోస్ట్ ఆపరేటివ్ కేర్ అంటే కొంచెం ఎండలోకి వెళ్లకుండా బయటికి దుమ్ముకి వెళ్లకుండా అవాయిడ్ చేసుకోవాలి, రెగ్యులర్గా మెడిసిన్స్ యూస్ చేయాలి, ప్రాపర్గా యూస్ చేయాలి. ఎలా యూస్ చేయాలి కూడా మనం పేషెంట్స్కి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, డ్రాప్స్ ఎలా వేయాలన్నది కూడా. అండ్ పేషెంట్ కేర్ అటెండర్ ఉంటారు కదా, పేషెంట్కి డ్రాప్స్ వేసే వాళ్ళు కూడా రెగ్యులర్గా హ్యాండ్ వాష్ చేసుకోవడము అండ్ రెగ్యులర్గా హైజీన్ మెయింటైన్ చేస్తూ ఉంటేనే మనకు ఫర్దర్గా పోస్ట్ ఆపరేటివ్గా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి వాళ్ళకి.
1: బాగుంది డాక్టర్ గారు, మీరు ఇందాక చెప్తున్నారు మనము ఈ కంటిలో లెన్స్ని ఇంప్లాంట్ చేస్తామని చెప్పేసి. అసలు ఈ లెన్స్ ఇంప్లాంట్ అనేటువంటిది ఎట్లా ఉంటుంది?

0: ఎంత టైం పడుతుంది, ఎట్లా చేస్తారు మీరు? అంత సున్నితమైనటువంటిది కదా, కన్నే చిన్నది.
1: అవును. సో కంటి లోపల లెన్స్ ఇంప్లాంట్ అనేది ఎలా ఉంటుందంటే, అది మనము చూజ్ చేసుకునే లెన్స్ని బట్టి ఉంటుంది. లెన్స్లో మనకు నార్మల్గా 2 టైప్స్ ఉంటాయి, రిజిడ్ లెన్స్ అంటాము, ఫోల్డబుల్ లెన్స్ అంటాము. రిజిడ్ లెన్స్ అంటే ఏంటంటే అది ఫోల్డ్ కాదు. ఇప్పుడు నార్మల్ ఫోల్డబుల్ లెన్స్ అంటే ఇట్లా ఫోల్డ్ అయిపోతుంది కాబట్టి అది లోపలికి పంపాలంటే ఇన్సిజన్ పెద్దగా ఉండాలి రిజిడ్ లెన్స్కి అయితే. అదే ఫోల్డబుల్ లెన్స్కి మనం రెగ్యులర్గా యూజ్ చేసే అన్ని ఫోల్డబుల్ లెన్సే. అయితే వాటికి ఎలా ఉంటుందంటే చిన్న పెన్లా ఒకటి ఉంటుంది, అది ఇన్సర్షన్ డివైస్. అది లెన్స్ ఐవెల్ ని లోడ్ చేసి లోపల ఇంజెక్ట్ చేస్తాం, ఒక ఇంజెక్టర్ అంటాం దాన్ని. ఆ ఇంజెక్టర్ లాగా ఉంటుంది, దాంట్లో లెన్స్ లోడ్ అయి ఉంటుంది. ఆ లెన్స్ లోడ్ అయిన దాన్ని మనం కంటి లోపల చిన్నది ఏదైతే లేజర్ ప్రూఫ్ పంపడానికి ఏదైతే ఇన్సిజన్ ఇచ్చామో కార్నియా మీద, దాని లోపల నుంచే వెళ్ళి కంటిలో ఇంజెక్ట్ చేస్తాం లెన్స్ ని. ఆ లెన్స్ వెళ్ళి కంటి లోపలికి వెళ్ళి ఆ క్యాప్సులర్ బ్యాగ్ లో మంచిగా సెట్ అవుతుంది అందులో. అది అట్లా సెట్ అవ్వడం వల్ల వాళ్ళకి పేషెంట్కి కూడా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, సర్జరీ కూడా సింపుల్గా ఈజీగా అయిపోతుంది, అండ్ పోస్ట్ ఆపరేటివ్ రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే మనం కన్నును ఏం కట్ చేయట్లేదు, ఏం చేయట్లేదు కాబట్టి డిస్కంఫర్ట్, పెయిన్, రెడ్నెస్ కానీ, లేకపోతే ఇంకా సింప్టమ్స్, హెడేక్ రావడం కానీ, లేదంటే హాస్పిటల్లో స్టే చేయడం కానీ, ఇట్లాంటివి ఏమి ఉండవు అనమాట. ఇవన్నీ డే కేర్ సర్జరీసే. సో ఓన్లీ మనం సర్జరీ చేసి కొద్దిసేపు అబ్జర్వేషన్లో పెట్టి పంపించేస్తాం పేషెంట్ని. అండ్ పేషెంట్ సర్జరీ తర్వాత కూడా నెక్స్ట్ డే నుంచే విజన్ కనబడడం స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి. ఇంతకు ముందులాగా మనం సర్జరీ కాంప్లికేటెడ్ కేసులు ఏమైనా ఉన్నా, లేదంటే మాన్యువల్ సర్జరీ చేసినప్పుడు ఏంటంటే కొంచెం కాణియాలో ఎడిమ, నల్లగుడ్డుల వాపు ఉన్నప్పుడు కొంచెం తక్కువ కనిపిస్తుంది. బట్ ఈ లేజర్ సర్జరీ వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ డే నుంచే క్లియర్గా విజన్ ఉంటుంది, ప్లస్ దాంతోపాటు రికవరీ ఫాస్ట్గా ఉంటుంది.
0: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
0: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
2: సంప్రదించండి
0: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
3: అయితే డాక్టర్ గారు, మరి మీరు అన్నట్టు అంటే పేషెంట్ ఎవరైతే ఉన్నారో చాలామందికి ఏంటంటే ఫస్ట్ భయం ఏంటంటే కన్ను ఆపరేషన్ చేసిన తర్వాత ఎన్ని రోజులు దానికి పట్టి కట్టి పెడతారు, అట్లాగే ఎన్ని రోజులు దాన్ని మనం బయటకు వెళ్లకుండా ఉండాలి, తిరగకుండా ఉండాలి అనేటువంటి సమస్య ఉంటుంది. సో ఇది ఎట్లా?
1: సో కంటి సర్జరీ తర్వాత, ఎస్పెషల్లీ క్యాటరాక్ట్ సర్జరీ తర్వాత, మనం ఎవరికైతే టాపికల్ సర్జరీ చేస్తాము అంటే టాపికల్ ఫేకు అంటాం దాన్ని, వాళ్ళకి పట్టి అవసరం లేదు. అసలు నార్మల్గా సర్జరీ చేసిన తర్వాత ఒక షీల్డ్ ఉంటుంది, షీల్డ్ పెట్టేస్తాము. లేదంటే పెరిబల్బార్ బ్లాక్ అంటే కంటి దగ్గర చిన్న ఇంజెక్షన్ ఇచ్చి చేసిన వాళ్ళకైతే వన్ డే పెడతాం ప్యాచ్ అంతే. సో ఇవాళ సర్జరీ అయితే ఇవాళ ప్యాచ్ చేసేస్తాం కంటిని, రేపు మార్నింగ్ ఓపెన్ చేస్తాం అంతే. ఓన్లీ వన్ డే ఉంటుంది, అది కూడా ఒక 10 అవర్స్ 12 అవర్స్ అంతే. దాని తర్వాత ఇంకేం ఉండదు. రెగ్యులర్గా వాళ్ళు రెగ్యులర్ మెడిసిన్స్ యూజ్ చేసుకుంటూ ఇంట్లోనే ఉండి కేర్ తీసుకోవచ్చు. అండ్ రిస్ట్రిక్షన్స్ కూడా ఎక్కువ ఏమి ఉండవు వీళ్ళకి. చాలామంది మనకు ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ అంటే వాళ్ళు అడుగుతూ ఉంటారు, సిలిండర్ దగ్గర, గ్యాస్ దగ్గరికి ఎన్ని రోజులు వెళ్ళకూడదు, వంట ఎన్ని రోజులు చేసుకోకూడదు, లేదంటే బయటికి వెళ్ళే వాళ్ళు ఎంప్లాయీస్ లాంటి వాళ్ళు అయితే ఎన్ని రోజుల తర్వాత బయటికి వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు, ఇట్లా అడుగుతూ ఉంటారు. సో యూజువల్గా క్యాటరాక్ట్ సర్జరీ తర్వాత ఒక 4-5 డేస్ మోర్ దెన్ ఎనఫ్ రెస్ట్.
3: అంతేనా?
1: 4-5 డేస్ కొంచెం, ఎందుకు అంటే కొంచెం డిస్కంఫర్ట్, పెయిన్, కొంచెం హెడేక్ రావడం అవన్నీ ఉంటాయి ఫస్ట్ 4-5 డేసే. అవి మనం మెడిసిన్స్ వాడుతుంటే అవి కూడా తగ్గిపోతాయి 4-5 డేస్ తర్వాత. సో ఇంట్లో ఉండే అన్ని రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు వాళ్ళకి, ఇంట్లో పనులన్నీ చేసుకోవచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే హైజీన్ మెయింటైన్ చేయడము, క్లీన్గా ఉంచుకోవడము, ఏ టవల్ కానీ, కర్చిప్స్ కానీ, బెడ్షీట్స్ కానీ, చీర కొంగులు కానీ, ఇట్లాంటి ఏది పెట్టి కన్నును తుడవద్దు. వాళ్ళకి తుడుచుకోవడానికి స్టెరైల్ వైప్స్ ఉంటాయి, అవి ఇస్తాము. వాటిని వాటితో మాత్రమే కన్ను క్లీన్ చేయాలి. అది కూడా ఇక్కడ మన లోవర్ లిడ్ కింద తుడవాలి. ఇట్లా ఎక్స్ట్రా డ్రాప్ వేసుకున్నప్పుడు కిందికి గారినా కానీ ఇట్లా కింద తుడవాలి తప్ప కన్ను మీద ఏం పెట్టొద్దు, ప్రెస్ చేయొద్దు కన్నుని, అలా చూసుకోవాలి. దాంతోపాటు రెగ్యులర్గా వాళ్ళు చేసే పనులు, ఇంట్లో పనులన్నీ చేసుకోవచ్చు. బయటికి వెళ్ళే వాళ్ళైతే ఒక 2 వీక్స్ కొంచెము బయటికి వెళ్ళినప్పుడు డార్క్ గాగుల్స్ పెట్టుకోవాల్సి వస్తుంది, 2-3 వీక్స్ అట్లా డిస్కంఫర్ట్, ఎందుకంటే గ్లేర్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇన్ని రోజులు ఎలా ఉండంటే చూపు, మన చలికాలం ఫాగ్లో ఎట్లా ఉంటుందో హేజీగా అట్లా ఉండే. ఇప్పుడు మనం అంతా క్లియర్ చేసినాము, కంప్లీట్గా ట్రాన్స్పరెంట్ లెన్స్ ఒకటి లోపల పెట్టినాము. సో వాళ్ళకి ఏమవుతుందంటే యంగ్ ఏజ్లో అంటే 20 ఇయర్స్లో 25 ఇయర్స్లో ఉన్నప్పుడు విజన్ ఎంత క్లారిటీగా కనిపించేదో అట్లా కనిపిస్తుంది. సో మనం ఇప్పుడు సింపుల్గా ఇది ఎట్లా అంటే మనం ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళినాం అనుకోండి, చీకట్లో ఉంటాం మనం, చీకట్ డార్క్ రూమ్ ఉంటుంది సినిమా థియేటర్లో. సినిమా అయిపోయినాక బయటికి రాగానే ఎలా ఉంటుంది డే టైంలో, కళ్ళు ఓపెన్ చేసి చూడలేము మనము, మనకు లైట్ గ్లేర్ బాగా ఎక్కువ ఉంటుంది. సో సేమ్ అలానే వీళ్ళకి కూడా ఉంటుంది అనమాట. సో ఆ కన్ను కొంచెం రికవరీ కావడానికి టైం పడుతుంది, అడాప్ట్ కావాలి, అడాప్ట్ కావడానికి టైం పడుతుంది. అందుకే ఒక 2-3 వీక్స్ కొంచెం గ్లేర్ ఉంటుంది, కళ్ళు మెరిసినట్టు కనిపించే బాగా క్లియర్గా కనిపించడం వల్ల వాళ్ళకి అట్లా అనిపిస్తుంది. అందుకే బయటికి వెళ్ళినప్పుడు కొంచెం డార్క్ గాగుల్స్ ఇస్తాం కాబట్టి నల్ల కళ్ళద్దాలు అవి పెట్టుకుంటే సరిపోతుంది ఒక 3 వీక్స్ వరకు అట్లా. దాని తర్వాత రెగ్యులర్గా అన్ని పనులు చేసుకోవచ్చు, ఏముండదు. ఇంకా
3: బాగుంది డాక్టర్ గారు, ఈ క్యాటరాక్ట్ సర్జరీ ఎట్లా చేస్తారు, దీనివల్ల చేయించుకునేటువంటి వాళ్ళకి ఎంత చక్కగా మళ్ళీ తమ చూపును అంటే ఎంగేజ్లో ఎట్లా చూడగలిగినారో అట్లా చూసే అవకాశం కలుగుతుంది అనే విషయాలు తెలియజేశారు. ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
4: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్,
4: ఫోన్ 08462223111.
5: ఇంతవరకు మీరు నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి కొన్ని ప్రకటనలు.
6: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
8: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
6: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. మీ పాదాలను సురక్షితంగా ఉంచుకోండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: హ్యాపీ యానివర్సరీ డియర్.
2: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
1: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
2: ఏమీ కాలేదనే కదా నా బాధ.
1: అంటే
2: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
1: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
2: సంప్రదించండి.
1: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
2: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 0846225334.
3: మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరి న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో ప్రభాత లహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఈ పాట. మీరు వింటున్న ఈ పాట టాక్సీవాలా సినిమా నుండి సిద్ శ్రీరామ్ గారు పాడినది.

వింటున్నారు ప్రభాతలహరి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక, రేపుదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము, ఆస్తమా, ఆయాసం, అలర్జీలు, గురక సమస్యలు, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల్లో నీరు చేరటం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణులు పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక, రేపుదయం 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కడుపులో, ఛాతీలో మంటగా ఉండటం, అజీర్తి, మలబద్ధకం వేధించటం, తరచుగా వాంతులు, వెకిళ్ళు రావటం, ఇంకా పచ్చకామెర్లు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో వినండి మరో పాట.

విన్న ఈ పాట జుమ్మంది నాదం సినిమా నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, గీతామాధురి, బాలాజీ, దీపు బృందం పాడిన ఈ పాట. మీరు వింటున్నారు ప్రభాతలహరి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ప్రాయోజిత కార్యక్రమాల వివరాలు ఇప్పుడు విందాం.

26వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీల్లో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అలాగే మరో గమనిక, ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా సర్జరీ, రెటినా సర్జరీ, కార్నియా లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరో పాట, ఓయ్ సినిమా నుండి. ఈ పాట కార్తీక్ సునుంది చౌహాన్ పాడిన ఈ పాట.

ట్యూన్ చేశారు 103.2. మీరు వింటున్నారు ప్రభాతల హరి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు మరో గమనిక, ఈ నెల 27వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అలాగే మరొక మనిక, ఈ నెల 27వ తేదీ సోమవారం ఉదయం 8:00 బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. మీరు వింటున్నారు ప్రభాతల హరి కార్యక్రమం. కార్యక్రమంలో మరో పాట దేవరా సినిమా నుండి.

నాటి ప్రభాతలహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం మిలేనియం సమయం 8:15 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: presence of Union Ministers JP Nadda and Jitendra Singh. India develops its first expendable turbojet engine of 350 kilograms thrust class. India and Romania sign 3 agreements in the fields of science and technology, education and sports. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలమ సమయం 8:30 మహిళావాణి కార్యక్రమంలో జెండా ఉంచా రహే హమారా శ్రీమతి ఏ అరుణ గారి ప్రసంగం, ఇంకా ఉద్యోగినులు ఎదుర్కొంటున్న ఇక్కట్లు గురించి పొట్లూరి శారద గారి ప్రసంగం వింటారు సహకారం డి నిర్మల్ గారు.
2: మహిళావాణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. మన భారతదేశ జాతీయ జెండాను అధికారికంగా 1947 జూలై 22వ తేదీన ఆమోదించారు. శ్రీమతి ఏ అరుణ గారు జెండా ఊంచా రహే హమారా అంటూ వివరిస్తున్నారు. ఆ వివరాలను విందామా?
3: స్వేచ్ఛను కోరుకునే ఏ దేశానికైనా జెండా ఆవశ్యకం. దానికోసమే లక్షలాది మంది ప్రాణాలు అర్పించారు అన్నారు గాంధీజీ. ప్రాంతము, దేశము అంటే తెలియని తొలినాళ్లలో తెగల మధ్య జరిగే పోరాటాల్లో యుద్ధ సంకేతాలు, శాంతి సందేశాల కోసం కర్రకు పక్షుల్ని, జంతువుల్ని, మొక్కల్ని కట్టేవారు. అదే పౌరాణిక కాలంలో వాటిని ధ్వజం అనేవారు. ఇనవంశోద్భవుడైన రాముడు, సూర్యుడు, భరతుడు కోవిధార చెట్టు, రావణుడు కపాల బొమ్మలున్న ధ్వజాన్ని వాడినట్లు రామాయణం చెబుతుంటే, కురుక్షేత్ర సంగ్రామంలో ఒక్కొక్కరు ఒక్కో జెండాను వాడినట్లు మహాభారతం చెబుతోంది. తర్వాత ఎందరో రాజులు, ఎన్నో రాజ్యాలు భారతావనిలో వాటితో పాటే ఆ జెండాల రూపాలు రూపొందించినట్లు చరిత్ర చెబుతోంది. 13వ శతాబ్దంలో తురస్కులు ప్రవేశంతో దేశంలోకి రంగుల జెండాలు వచ్చాయి. ఆపై మొఘలాయులు, డచ్, ఫ్రెంచ్, పోర్చుగీసు, బ్రిటిషియన్లు వచ్చారు. ఆంగ్లేయులతో తలపడిన తొలి స్వతంత్ర సంగ్రామమే 1857 నాటి సిపాయిల తిరుగుబాటు. ఆ పోరాటంలో ఎన్నో జెండాలు ఎగిరాయి. కానీ వాటిల్లో బహదూర్ షా వాడిన పతాకం ప్రత్యేకం. హిందూ, ముస్లిం, సిక్కు, హమారా అన్న పదాలతో బంగారు రంగు అంచున ఆకుపచ్చని ఈ జెండా భారతీయుల్లో ఉత్తేజాన్ని నింపింది. జాతి గౌరవ మర్యాదల్ని, కీర్తి ప్రతిష్టల్ని చాటే నిలువెత్తు కేతనం, స్వతంత్ర భారత స్వాభిమాన సంకేతం అదే మన త్రివర్ణ పతాకం. భారతదేశం అనగానే ముందు గుర్తొచ్చేది కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులున్న త్రివర్ణ పతాకం. స్వతంత్ర సంగ్రామంలో భారతీయుల ఆయుధం జెండా. నేటి జాతీయ జెండా ఎన్నో మార్పుల తుది రూపం. ఎందుకంటే తొలిసారిగా జాతీయ పతాక రూపకల్పనకు శ్రీకారం చుట్టిన వారు సిస్టర్ నివేదిత. 1904లో ఆమె బుద్ధగయాన్ని సందర్శించినప్పుడు అక్కడున్న వజ్రాయుధాన్ని చూసి ఆ స్ఫూర్తితో మధ్యలో వజ్రాయుధం, దానికి రెండు వైపులా బెంగాలీ భాషలో వందే మాతరం, అంచుల్లో 108 జ్యోతులున్న జెండాను రూపొందించింది. ఎరుపు, నలుపు రంగుల్లో ఉన్న ఆ జెండాను సింధూరం పసుపు రంగులోకి మార్చారు. దీన్ని 1906 కలకత్తా కాంగ్రెస్ మహాసభలో ప్రదర్శించారు. అదే సమయంలో సచీంద్ర ప్రసాద్, బోస్, సుకుమారులు రూపొందించిన త్రివర్ణ పతాకం భారతీయులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చింది. ఆ జెండాలో స్వల్ప మార్పులు జరిగాయి. ఆ జెండా పైనున్న ఆకు పచ్చ రంగు మీద సగం విచ్చుకున్న పద్మాలు మధ్యలోని పసుపు రంగు మీద నీలిరంగు అక్షరాల్లో వందే మాతరం, కిందనున్న తెలుపు రంగు మీద హిందూ ముస్లింలకు గుర్తుగా సూర్యచంద్రులున్న ఈ జెండాను బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా 1906 ఆగస్టు 7న కలకత్తాలోని పలు ప్రాంతాల్లో నింగికెగసి పోరాట వీరుల్లో విప్లవాగ్ని రగిలించింది. ఆపై ఆకుపచ్చ, పసుపు, ఎరుపు వర్ణాలున్న జెండాను జర్మనీలో ఎగరవేయడంతో బ్రిటిషర్లు

దహారులో జెండాను తయారు చేశారు. గాంధీజీ సూచనల మేరకు మధ్యలో చిరకాతో జెండా రూపొందించారు. కానీ కాంగ్రెస్ కమిటీకి నచ్చలేదు. ముచ్చటగా మూడోసారి పింగళి వెంకయ్య ఎరుపు తెలుపు ఆకుపచ్చ రంగులతో తయారు చేసిన జెండాను అఖిల భారత కాంగ్రెస్ ఆమోదించింది. దీంతో 1921 అహ్మదాబాద్ కాంగ్రెస్ సభలో ప్రదర్శించారు. అప్పటి నుండి త్రివర్ణ పతాకం జాతీయ జెండాగా రూపుదిద్దుకుంది. పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకం స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించింది. జెండా ఆందోళన్, జెండా సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణోద్యమాల్లో ఊరు వాడ ఊరేగింది. ఆ త్రివర్ణ పతాకానికి ప్రజలంతా నీరాజనం పట్టారు. 1924 నాటి బెల్గాం కాంగ్రెస్ సభలో సేవాదల్కు చెందిన దేశాభిమానులు జెండాకు వందనం చేశారు. అదే ఏడాది ఉత్తరప్రదేశ్కి చెందిన స్వాతంత్ర సమరయోధుడు శ్యామ్లాల్ గుప్తా విజయి విశ్వ తిరంగా ప్యారా జెండా ఊంచా రహే హమారా గీతాన్ని స్వరపరిచారు. 1929 మువ్వెన్నెల జెండాలు తమ ఉనికిని సూచిస్తూ పసుపు రంగు ఉండాలని సిక్కులు డిమాండ్ చేయడంతో 1931 ప్లాక్ కమిటీ ఏర్పాటు చేశారు. దాంతో కులమతాలకు అతీతంగా త్యాగనిరతికి ఆత్మస్థైర్యానికి ప్రతీకగా కాషాయాన్ని, స్వచ్ఛతని, శాంతిని, నిజాయితీని చాటే తెలుపుని, దేశంలోని పాడి పంటల్ని మనకున్న అనుబంధాన్ని తెలుపుతూ ఆకుపచ్చ రంగును, సాధారణ ప్రజల్ని వారి శ్రమకు గుర్తుగా నీలిరంగు రాట్నంతో ఉన్న జాతీయ జెండాను రూపొందించింది కమిటీ. 1947 జూన్ 3 భారత్ నుంచి వెళ్తున్నామని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. దాంతో అన్ని రాజకీయ పార్టీలు మరోసారి తర్జన భర్జనలు జరిపి కొద్దిపాటి మార్పులతో జాతీయ జెండాను రూపొందించాలని నిర్ణయం తీసుకున్నాయి. రాట్నం స్థానంలో సార్నాథ్ స్థూపంలోని 24 చక్రాలున్న ధర్మచక్రాన్ని పెట్టి పొడవు వెడల్పులు 3.2 నిష్పత్తిలో ఉండాలని భారీ చేనేత వస్త్రంతో తయారు చేసి జాతీయ జెండాను రూపొందించి జూలై 22, 1947 కమిటీ అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్కు ప్లాక్ కమిటీ అందజేసింది. 1947 ఆగస్టు 15 ఉదయం గవర్నర్ హౌస్ మీద 31 గన్ శాల్యూట్ల మధ్య రాజటీవీతో జాతీయ పతాకం నింగికెగిసింది. అదే రోజు మధ్యాహ్నం ఇండియా గేట్ సమీపంలో జవహర్లాల్ నెహ్రూ జెండా ఎగరవేశారు. 16 ఆగస్టు 1947 ఉదయం 8:30 ఎర్రకోటపై జయ జయధ్వానాల మధ్యలో సగర్వంగా ఎగిరింది మన జాతీయ జెండా. నాటి నుండి 15 ఆగస్టు ఎర్రకోటపై 26 జనవరి ఢిల్లీలోని రాజ్పథ్ మార్గంలో ఆ మువ్వన్నెల పతాకం స్వేచ్ఛగా ఎగురుతూ భారతీయుల గుండెల్లో దేశభక్తి స్ఫూర్తిని నింపుతోంది. దేశ రాజధానిలోని ఎర్రకోట మొదలు వీధి బడి వరకు దేశమంతా ఎగరవేసే జాతీయ జెండాలన్నీ కర్ణాటక రాష్ట్రం బెంగేరి గ్రామంలో తయారవుతాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మువ్వన్నెల జెండలను తయారయ్యేది ఈ పల్లెల్లో తయారు కావటం విశేషం. జెండా రూపుదిద్దుకోవడానికి నూలు వడకడం నుంచి నేయడం, బ్లీచింగ్, డైయింగ్, అశోక చక్రాన్ని ముద్రించడం, కుట్టడం ఇలా 6 దశలుంటాయి. కర్ణాటక రాష్ట్రంలోని బాగల్కోటలో వేసిన ఖాదీ వస్త్రాన్ని మాత్రమే ఇక్కడ జెండా తయారీకి ఉపయోగిస్తారు. ఆ ఖాదీ వస్త్రాన్ని 3 భాగాలుగా విడదీసి బ్లీచింగ్ చేసి రంగులద్దుతారు. ఆ తర్వాత 3 రంగుల వస్త్రాల్ని సమానంగా కత్తిరిస్తారు. తెలుపు రంగు వస్త్రం మధ్యలో చక్రం, రెండు వైపులా ఒకే చోట స్పష్టంగా కనిపించేలా అశోక చక్రాన్ని స్క్రీన్ ప్రింటింగ్తో ముద్రిస్తారు. కాషాయం తెల్లరంగు, ముదురాకుపచ్చ రంగులు వస్త్రాలు 3 కలిపి కుట్టడంతో
త్రివర్ణ పతాకం సిద్ధమవుతుంది.

0: ఉంది. దాన్ని ఇస్త్రీ చేసి ప్యాకింగ్ చేస్తారు. జెండా పొడవు వెడల్పు 3:2 ఉండేలా అన్ని ప్రమాణాలను అనుసరించి తయారు చేస్తారు. అన్నింటినీ ఖాదీ గ్రామీణ పరిశ్రమల సంస్థ BIS పరీక్షించిన తర్వాతనే అమ్మకానికి అనుమతిస్తారు. ఎర్రకోట రాష్ట్రపతి భవన్ పార్లమెంటుతో సహా దేశంలోని విద్యా సంస్థల్లో ప్రభుత్వ వాహనాలపైన ఉంచేందుకు వీలుగా వివిధ సైజుల్లో ఇక్కడ 9 రకాల జెండాలను తయారు చేస్తారు. అతిపెద్ద పతాకం 21x14 అడుగులుంటే చిన్న జెండా పరిమాణం 6x4 అంగుళాలు. దేశ ప్రజల ఆశలన్నీ ఆశయాల్ని ప్రతిబింబించే పవిత్రమైన జాతీయ జెండాను అవమానిస్తే నేరం కింద పరిగణించబడుతుంది. ఫ్లాగ్ కోడ్ నిబంధన మేరకు జాతీయ జెండాలో కాషాయ రంగు పైకి ఉండాలి. దాన్ని తిరిగేసి పెట్టకూడదు. జెండాను 3:2 నిష్పత్తిలోనే రూపొందించాలి. అది కూడా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ రూపొందించిన 9 రకాల సైజుల్లోని తయారు చేయాలి. 2022 జెండా నియమావళిలో స్వల్ప మార్పులు జరిగాయి. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా ప్రకారం జాతీయ జెండాను పగలు మరియు రాత్రి ఏ సమయంలోనైనా ఎగురవేయవచ్చు. యంత్రాలతో తయారు చేసిన మరియు పాలిస్టర్ జెండాలను ఉపయోగించడానికి కూడా అనుమతి ఉంది. జాతీయ జెండాను ప్రదర్శించేటప్పుడు భారత ప్రభుత్వం విడుదల చేసిన ప్రధాన నిబంధనలు: పరిమాణం, జెండా దీర్ఘ చతురస్రాకారంలో ఉండాలి. జెండా నిష్పత్తి పొడవు వెడల్పుల ప్రకారం 3:2 ఉండాలి. జెండాను ఎగురవేసేటప్పుడు కాషాయ రంగు పైన ఉండేలా చూడాలి. జెండా చిరిగిపోయినట్లుగా లేదా మురికిగా ఉన్నట్లుగా ఉండకూడదు. ఏ ఇతర జెండాల్లో జాతీయ జెండా కంటే ఎత్తులో లేదా పక్కన సమానంగా ఉండకూడదు. జెండాను దుస్తులుగా, టేబుల్ క్లాత్ లేదా వాహనాలను కప్పడానికి ఉపయోగించకూడదు. జెండాపై ఎలాంటి అక్షరాలు రాయకూడదు. ఇళ్లల్లో, కార్యాలయాల్లో, పరిశ్రమల్లో, పాఠశాలల్లో, కళాశాలల్లో భారతీయులు ఎవరైనా జెండను ఎగరవేసుకోవచ్చు. అయితే ఎలాంటి అగౌరవం, అమర్యాద కలగకూడదు. జెండాను వ్యాపారం, వ్యక్తిగత ప్రయోజనాలకు వాడకూడదు. తలపై నుంచి భుజాలపై వెనక్కి పడేలా జెండాను పట్టుకోకూడదు. నేలపై కానీ, నీళ్లలో కానీ ఉద్దేశపూర్వకంగా జెండాను పారవేయకూడదు. బైకులు, కార్లు, వాహనాలకి వెనుక భాగంలో జెండాను ఉంచకూడదు. ఇలా జెండా నియమాలను అందరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా పాఠశాల, కళాశాల విద్యార్థులు, యువతీ యువకులు జాతీయ జెండా ప్రాశస్త్యాన్ని, అవగాహనను పెంచుకుని జాతీయ ఉన్నతికి తోడ్పాటు అందించాలి.
1: మీరింతవరకు జెండా ఉంచా రహే హమారా శ్రీమతి ఏ అరుణ గారు అందించిన వివరాలు విన్నారు.

0: మహిళావాణి కార్యక్రమంలో ఇప్పుడు ఉద్యోగినులు ఎదుర్కొంటున్న ఇక్కట్ల గురించి పొట్లూరి శారద గారు అందించే వివరాలు.
1: ఉద్యోగం పురుష లక్షణం, ఇది ఒకప్పటి మాట. మరిప్పుడో సంపాదనే ప్రథమ లక్షణం. స్త్రీలు కూడా అన్ని రంగాల్లో పనిచేస్తున్నారు. చదువుకున్నాం కదా, మన ప్రతిభను దాచిపెట్టుకోవడం ఎందుకు? 10 మందికి పంచుతూ తద్వారా సమాజానికి ఉపయోగపడాలి అనే భావన, తద్వారా డబ్బు సంపాదించవచ్చు అని కొందరైతే ఇల్లు గడవడానికి లేదా తమ తమ ఆశలు నెరవేర్చుకోవడానికి ఉద్యోగం తప్పనిసరైంది. అలాగే ప్రతిభావంతులు తమ వంతు సేవను చేయనట్లయితే సమాజానికి నష్టం జరిగినట్లే అని ఎవరో అన్నారు. చదువుకున్నా లేకపోయినా తమ సృజనాత్మకతతో ఎన్నో కొత్త కొత్త ఆలోచనలతో కృషి చేస్తున్నవారు ఉన్నారు. ఉద్యోగం చేసే స్త్రీలను గౌరవించగలిగే సమాజంలో ఉద్యోగం గౌరవప్రదంగా ఏ ఉద్యోగమైనా చేయడానికి స్త్రీలు ముందు వరుసలో ఉన్నారు. కొందరు మాటకారితనంతో, కొందరు నేర్పుతో, ఓర్పుతో ఉద్యోగాలు చేస్తున్నవారు ఎందరో. అలాగే సొంత సంస్థల అధినేతలు ఉన్నారు. అయితే గృహిణిగా కుటుంబ ఆలనా పాలనా చూసే స్థాయి నుంచి నేడు ఒక దేశాధినేతగా, బహుళజాతి కంపెనీలకు అధిపతిగా పనిచేసే స్థాయికి స్త్రీ ఎదిగింది. ఈ ప్రయాణంలో స్త్రీ ఎన్నో సవాళ్లను, అవరోధాలను అధిగమిస్తూ శక్తివంతమైన స్త్రీగా శక్తివంతమైన సమాజాన్ని నిర్మించగలుగుతోంది. అందుకు స్త్రీని అభినందించాల్సిందే. స్త్రీకి పట్టుదల కాస్త ఎక్కువే, కానీ మొదటి నుంచి స్త్రీ పట్ల సమాజానికి చిన్నచూపే. చేసే పని ఒకటే అయినప్పటికీ వేతన విషయంలో స్త్రీకి తక్కువ వేతనం, పురుషులకు ఎక్కువ వేతనం నిర్ణయిస్తారు. కొన్ని ఉద్యోగాల్లో స్త్రీలను తక్కువ స్థాయి పనులకే కేటాయిస్తారు. ఇది మొదటి వివక్ష. ముఖ్యంగా రోజూ కూలీల విషయంలో కాలక్రమేణా మహిళలు కూడా విద్యార్హతలను పెంచుకుని ప్రావీణ్యాలను పెంచుకుంటున్నారు. సాంకేతిక విద్య, వృత్తి ఉపాధి కోర్సులలో చేరడం వల్ల స్త్రీవాదం, అంటే పురుషునితో పాటు స్త్రీ కూడా సమానమనే భావనలు విశేషంగా వ్యాప్తి చెందిన తరువాత అన్ని రంగాల్లో స్త్రీలు పురుషులతో సమానంగా పోటీ పడే పరిస్థితి నెలకొంది. ఈ మధ్యనే ఒక స్త్రీ బస్సు డ్రైవర్గా బాధ్యతలు చేపట్టింది. నైట్ డ్యూటీలు, ప్రయాణాలకు బెదరక కుటుంబ బాధ్యతలను చేపట్టడం మెచ్చుకోదగిందే. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే కుటుంబ బాధ్యతలు నెరవేర్చడం కష్టతరమైన సమస్య. ముఖ్యంగా పిల్లలు, అత్తమామలు, భర్త, బంధువులు అందరికీ సమన్యాయం చేయలేక సతమతమవుతున్నారు స్త్రీలు. పైగా కొన్ని ఉద్యోగాలలో పనివేళలు అనుకూలంగా లేకపోవడం మరో పెద్ద సమస్య. ఈ కారణంగా ఒకే ఉద్యోగంలో ఎక్కువ కాలం కొనసాగలేక ఉద్యోగాలు మార్చుకోవాల్సి వస్తోంది. ఇలా ఉద్యోగం మారినప్పుడల్లా చేసే పనిలో మార్పు, ఆ పనికి ఆ వాతావరణానికి అలవాటు పడ్డానికి మరికొంతకాలం శ్రమించాల్సి వస్తోంది. అసలు పురుషుడు పుట్టుకతోనే శారీరకంగా, మానసికంగానూ బలవంతుడు, కానీ స్త్రీ నాజూకుగా, మానసికంగానూ సున్నిత మనస్కురాలై ఉంటుంది. కనుక స్త్రీ కొన్ని సందర్భాల్లో ఖచ్చితత్వాన్ని ప్రదర్శించలేకపోవడంతో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఉద్యోగాల్లో పురుషుడికి లేని కొన్ని ప్రత్యేకమైన బాధ్యతలున్నాయి స్త్రీకి. పిల్లలను కనడం, పెంచడం, అత్తమామల బాధ్యత, బంధువులను గౌరవించడం లాంటివి ప్రత్యేకంగా స్త్రీకే పరిమితమై ఉన్నాయి. అలా కాకుండా ఆమె భర్త కూడా కొన్ని బాధ్యతలను పంచుకోవాలి. స్త్రీ ఉదయం లేచినప్పటి నుండి అనేక పనులతో సతమతమవుతూ కూడా భర్తకు, అత్తమామలకు అన్నీ అందిస్తూ ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో సమయానికి ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా పూర్తి చేయడం ఒక యుద్ధమే. ఇంట్లో ముఖ్యంగా అర్థం చేసుకునే భర్త తోడుంటే కొంత ఊరట లభిస్తుంది. కొన్ని పనులలో భర్త సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పురుషుడు ఉద్యోగానంతరం ఇంటికి వచ్చిన తరువాత తనను ఎలా గౌరవించాలనుకుంటాడో, అలాగే స్త్రీ కూడా అలసిపోయి వస్తుందనే సత్యాన్ని పురుషుడు గ్రహించాలి. స్త్రీ ఇంటికి రాగానే వంటింట్లోకి వెళ్ళి మరో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. కాస్త ఆలస్యమైనా కాఫీ పెట్టలేదా అంటూ గొణిగే అత్తమామలు, ఆధిక్యత చూపించే భర్త ఉన్నట్లయితే మరింత కష్టం. పైగా నువ్వొక్కదానివేనా ఉద్యోగం చేస్తున్నది అంటూ ఎగతాళి మాటలు. వంటలో కానీ ఇంటి పనుల్లో కానీ ఏ సాయమూ చేయకపోయినా పర్వాలేదు, ఎగతాళి చేయకుండా అర్థం చేసుకుంటే ఆ ఇల్లాలు ఆనందంగా అన్ని పనులు చేయడంలో ఉత్సాహాన్ని చూపగలదు. పైగా కొందరు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది, దూరాభారం. బస్సులు ఎక్కుతూ దిగుతూ సరైన సమయానికి బస్సులు దొరక్క 5 నిమిషాల ఆలస్యానికి కూడా తనకు తాను నొచ్చుకుంటూనే పైగా బాస్ పర్యవేక్షణలో మాటపడాల్సి ఉంటుంది. ఇంకా వేళకు సరిపడా భోజనం కూడా చేయలేని వారు నీరసపడిపోతూ తమ ఆరోగ్యాన్ని తామే పాడు చేసుకుంటున్నారు. అలా కాకుండా తమపై తామే శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. ఇంట్లో బయట 2 బాధ్యతలను నిర్వహిస్తున్న వారికి పోషకాహారం చాలా అవసరం. సరిపడా స్టాఫ్ లేని సంస్థల్లో పనిచేసేవారు అధిక పని ఒత్తిడితో మానసికంగా కృంగిపోతూ ఉంటారు. అందుకే ప్రతి పనికి ప్రణాళిక చాలా అవసరం. భర్త పిల్లల సాయం అడిగి మరీ చేయించుకోవాలి. వారికి అర్థమయ్యేలా మీ ఉద్యోగ జీవితంలోని సమస్యలను వారితో పంచుకోవాలి. అలా పంచుకున్నప్పుడు అర్థం చేసుకునేవాడైతే మీకు చక్కని సలహాలను ఇవ్వగలడు, లేదంటే మీకు మరో సమస్య ఎదురవుతుంది. ప్రతి సమస్యలో మీ తప్పే ఉంటుందని ఆలోచించేవాడు మిమ్మల్ని తప్పు పట్టవచ్చు. ఆచి తూచి అడిగేయాల్సి ఉంటుంది. అందుకే మీకంటూ కొంత సమయాన్ని కేటాయించుకోండి. ఆ సమయంలో కాసేపు ధ్యానం లేదా చక్కని సంగీతాన్ని వినడం, మీకు నచ్చిన మీరు మెచ్చిన కళలను సాధన చేయండి. అప్పుడు మీలో క్రొత్త ఉత్సాహం వచ్చి తీరుతుంది. ప్రతిరోజు ఓ కొత్తదనాన్ని ఆస్వాదించవచ్చు. ప్రభుత్వ రంగంలో పనిచేసేవారికి వేతనం కాస్త మెరుగ్గా ఉంటుంది, కనుక పని మనుషుల సాయంతో వారికి కాస్త వెసులుబాటు ఉంటుంది. కనుక వారికి వారు తమ కోసం తాము కొంత సమయాన్ని కేటాయించగలరు. మరి చిరుద్యోగులు, ప్రైవేటు సంస్థల్లో పనిచేసేవారికి చిన్న చిన్న ఆనందాలను కూడా త్యాగం చేయాల్సి ఉంటుంది. తీరిక చిక్కదు, కోరిక దక్కదు. అన్నింటినీ ఓర్చుకుంటూ ఉద్యోగాన్ని చేస్తూ చేస్తున్న ఉద్యోగంలో తృప్తిని కూడా పొందలేకపోతున్నారు కొందరు. కారణం, తోటి ఉద్యోగస్తులలో ఈర్ష, అసూయ, ఆధిక్యత అనే భావ పరంపరలతో తోటి ఉద్యోగస్తులకు సహకరించకపోగా ప్రతి పనిని తమకు తోచిన రీతిగా విమర్శిస్తూ మానసిక వేదనకు గురి చేసేవారు ఉన్నారు. అలాంటి వారితో తగుమాత్రమే మాట్లాడుతూ అన్ని విషయాలను వారితో పంచుకోకుండా తాము చేస్తున్న పనిలో పొరపాట్లు దొరలకుండా ఉద్యోగం పట్ల విషయ పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ పనిపై మాత్రమే మనసును కేంద్రీకరించినట్లయితే, పనిలో మెళుకువలను తెలుసుకున్నట్లయితే మీ ప్రతిభకు ప్రశంసలు అందుకోవటం ఖాయం. ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా కొంత మనశ్శాంతినైతే పొందవచ్చు. మరో సమస్య, ఉద్యోగాలు చేసే చోట కనీస భద్రత లోపించడం, మహిళా ఉద్యోగినులపై అధికారుల నిర్లక్ష్య వైఖరి, వేధింపులు, అభ్యంతరకరమైన మాటలు, చేష్టలు, పుకార్లతో సతమతమవుతున్న వారెందరో. అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగం చేస్తున్నవారు ఉద్యోగం చేయలేక, మానలేక మనోవేదనకు గురవుతూ ఇంట్లో చెప్పుకోలేక, చెప్పుకుంటే అర్థం చేసుకోలేని వారు ఆ స్త్రీనే నిందిస్తూ మాట్లాడడం భరించలేని బాధను కలిగిస్తుంది. అయినా అన్నింటినీ భరిస్తూ తన కుటుంబానికి అండగా ఉంటున్న స్త్రీలు కొందరు కనీస ఆర్థిక స్వాతంత్రాన్ని కూడా పొందలేని పరిస్థితుల్లో ఉన్నారు. తెచ్చిన జీతాన్ని భర్త లేదా అత్తమామల చేతికిచ్చి మనసు రోధిస్తున్నా చిరునవ్వు పెదాలపై అతికించుకుని బతికేస్తున్నారు. కారణం, భయం. సంపాదిస్తున్నానని పొగరు అని ఇంట్లో వాళ్ళు నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడే సమాజం మరోవైపు. ఇంకా పిల్లలకో ఇంట్లోని వారికో అనారోగ్యం కలిగినప్పుడు మనసు మూలుగుతున్నా వారిని ఇంట్లోనే వదిలి అన్యమనస్కంగా ఉద్యోగానికి వెళ్ళాలి. ఇంకా కష్టంలో సుఖంలో బంధువులతో కలిసిమెలిసి ఉండాల్సి వస్తుంది. అప్పుడు సెలవులు లేక లేదా ఇవ్వక అనేక ఇబ్బందులు. ఏది ఏమైనా ఉద్యోగం స్త్రీకి పరీక్షే, నిత్యం వ్రాయాల్సిన ప్రశ్నాపత్రమే. అయినా ఉద్యోగాన్ని ప్రేమిస్తారు స్త్రీలు. పనిలో ఉన్నప్పుడు ఇంటి విషయాలన్నీ మర్చిపోతారు. ఎప్పుడూ బాధ్యతల నుండి తప్పించుకోవాలనుకోరు. అందుకేనేమో కొన్ని సంస్థలలో స్త్రీలకే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. పనిచేయడంలో ఉన్న ఆనందం ఖాళీగా సమయాన్ని గడపడంలో లభించదు. అంత శ్రద్ధగా పనిచేస్తున్న స్త్రీలకు తగిన గౌరవం లభించదు. అందుకు కారణం అపోహలు, అనుమానాలు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఎంతో కొంత డబ్బు సంపాదిస్తూ అనుకూలవంతుడైన భర్తకు చేదోడు వాదోడుగా ఉంటున్న ఓర్వలేని వారు ఆమెను ఏదో ఒక విషయంలో తప్పు పడుతూనే ఉన్నారు. మరి తండ్రి లేని పిల్లల తల్లి, పిల్లలకు తానే తల్లి తండ్రి అవుతూ మరిన్ని సమస్యలతో పోరాడుతూనే ఉన్నంతలో గౌరవంగా తృప్తిగా జీవించేవారు కొందరు. ఎంత సంపాదించినా ఇంట్లోని వారు వ్యసనాలకు బానిసలవటం కారణంగా అత్యవసరాలను కూడా వాయిదా వేసుకుంటూ జీవోత్సవంలా బ్రతికేవారు లేకపోలేదు. ఆడంబరాలకు పోతూ అత్యాశలకు లోనై సంపాదన సరిపోవడం లేదంటూ ఒకటికి రెండు ఉద్యోగాలు చేస్తూ తమ ఆనందాన్ని తామే నాశనం చేసుకుంటున్నారు మరికొందరు. చివరగా చెప్పొచ్చేదేమంటే, సంపాదించిన ధనాన్ని సద్వినియోగం చేయటం ఒక కళ. సంపాదనలో కొంత భాగాన్ని పొదుపు చేయటం చాలా అవసరం. మీకున్నంతలో ఎదుటివారికి సహాయపడటం, అందులో ఆనందాన్ని వెతుక్కోవటం కొంత సంతృప్తిని ఇస్తుంది. మీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చకండి. నొప్పించక, తానొవ్వక, తప్పించుకుంటూ ఉద్యోగ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి.
0: మీరింతవరకు ఉద్యోగినులు ఎదుర్కొంటున్న ఇక్కట్లు పొట్లూరి శారద గారి ప్రసంగం విన్నారు. ఇది ఈనాటి మహిళావాణి. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మరో అంశంతో కలుద్దాం. మహిళావాణి కార్యక్రమానికి
2: ఇంతవరకు మహిళావాణి కార్యక్రమంలో జెండా ఉంచా రహే హమారా శ్రీమతి అరుణ గారి ప్రసంగం, ఇంకా ఉద్యోగినులు ఎదుర్కొంటున్న ఇక్కట్ల గురించి పొట్లూరి శారద గారి ప్రసంగం విన్నారు. సహకారం డి నిర్మల గారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 9:00. హృదయరాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. మీకు నచ్చిన పాటలు వినాలని అనుకుంటున్నారా? వెంటనే వాట్సాప్ ద్వారా సంక్షిప్త

0: వినయ ముందుక కార్యక్రమంలో ఒక ప్రకటన విందాం.
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి
0: హృదయ రోగాలు కార్యక్రమంలో రిక్వెస్ట్ పంపించారు. శోభన్ బాబు నటించిన రాజ్ కుమార్ సినిమా నుండి మా కోసం ఈ పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, మీరందరి కోసం మనం విందాం రాజ్ కుమార్ సినిమా నుండి ఈ పాట.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి కొన్ని ప్రకటనలు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
3: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
2: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
3: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
3: ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 9032323258.
4: డాక్టర్ సీను నాయక్. 25వ వార్షికోత్సవం.
5: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
4: ఖలీల్వాడి, నిజామాబాద్.
5: సెల్ 7799090505.
6: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
4: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
6: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
4: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
6: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
4: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట.
6: 24 గంటలు అత్యవసర సేవలు.
4: NABH గుర్తింపు.
6: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
7: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోను ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. మీ పాదాలను సురక్షితంగా ఉంచుకోండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ప్రధానమంత్రి సూచన.

0: ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: హృదయరాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ పునఃస్వాగతం. కార్యక్రమంలో మరో సందేశాన్ని పంపించారు భక్త తుకారాం సినిమా నుండి. ఈ పాఠం మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు నసీర్లాబాద్ మైలారం నుండి రతన్ లావణ్య నిక్షయ్ మహోన్నత్. తప్పకుండానండి, ఘంటసాల గారు పాడిన ఈ పాట భక్త తుకారాం సినిమా నుండి మీకోసం వచ్చేస్తుంది, మరి వినేద్దాం.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్ అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్ 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
2: ఆర్బిఐ అంటుంది
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: హృదయరాగాలు కార్యక్రమంలో మరో సందేశాన్ని పంపించారు. హలో, మా కోసం ఖైదీ మూవీ నుండి ఈ పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం ప్రశాంతి నగర్ నుండి లక్ష్మీ, దేవిపల్లి మండలం నుండి మారెట్టో అయిన శ్రీనివాసరావు, పద్మ, మీరందరూ కోరుతున్న పాట ఖైదీ మూవీ నుండి తప్పకుండా అండి. మీకోసం అయితే ఈ పాటను ప్రసారం చేస్తున్నాం, మరి వీరి కోసం ఈ పాటను వినిద్దాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హృదయరాగాలు కార్యక్రమంలో మరో సందేశాన్ని పంపించారు. శుభోదయం మేడం, శ్రోతల అభిమాన నేస్తాలు. ఈ హృదయరాగాలు ఇంత మంచి కార్యక్రమంలో మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి దయచేసి అంటూ కోరుతున్నారు. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇషాతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట్ గ్రామం, కామారెడ్డి జిల్లా నుండి కోరుతున్నారు. అలాగే

శివ సినిమా నుండి మా కోసం ఈ పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుండి బక్రం నరసయ్య, బంగారు శ్రీనివాస్, ఫారెస్ట్ నరసయ్య, కరుణాకర్, గోళీ రమేష్, చందు, అనగారి రాజేందర్, జంట్ల హోటల్ హరి, కందుల రామారావు. మరి వీరందరి కోసం శివ సినిమా నుండి ఈ పాటను విందాం.

80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: కార్యక్రమంలో వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమం. మరొక రిక్వెస్ట్ ని పంపించారు కొత్తగూడెం ఇల్లందు నుండి రాజేష్ కన్నా, చిన్నపాసి, అనితారాజ్, సునీతారాజ్, భానురాజ్, అమిత్ కన్నా, రాహుల్ కన్నా, అమ్మి, వీరందరూ కోరుతున్న పాట సోగడి పిల్లం సినిమా నుండి కేజే యేసుదాస్ గారు పాడిన పాట మరియు చిత్ర గారు. మరి వీరందరి కోసం ఈ పాట.

బీర్కూర్ మండలం బహిరాపూర్ గ్రామంలోని శ్రీ పాండురంగస్వామి ఆలయ విశేషాలతో ఈ వారం ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం.

0: ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది ఈ శనివారం ఉదయం 8:30.
1: మన ఆలయాలు కార్యక్రమంలో తప్పక వినండి, తరించండి.
2: హృదయరాగాలు కార్యక్రమానికి పునఃస్వాగతం. కార్యక్రమంలో మరో రిక్వెస్ట్ పంపించారు. జగిత్యాల జిల్లా వెల్లుల్లి నుండి లక్ష్మారెడ్డి కాలనీ జాప భువనేశ్వర్, భూలక్ష్మి, పారేపల్లి శ్రీశాంక్, బండి శివాజీ, చంద్రకళ, జోగ నరసయ్య, పద్మ, గుజ్జేటి ఆనంద్, సరోజిని, శ్రీనిక, ఈ పాటను మా కోసం తప్పకుండా ప్రసారం చేయండి అంటూ బొంబాయి ప్రియుడు మూవీ నుండి అడుగుతున్నారు. మరి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు, ప్రతిమారావు గారు పాడిన ఈ పాట బొంబాయి ప్రియుడు సినిమా నుండి వినేద్దాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు హృదయనాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో మా కోసం ఒకే ఒక్కడు సినిమా నుండి ఈ పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు మధుసూదన్ రెడ్డి. పాపిని

మాకోసం కూడా ఇదే పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు నిజామాబాద్ జిల్లా గుమస్తా కాలనీ నుండి సంఘవి శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక. మరి వీరందరి కోసం మనం విందాం ఈ పాట. ఒకే ఒకడు సినిమా నుండి శంకర్ మహాదేవన్, కవితా కృష్ణమూర్తి గారు పాడిన ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నిజామాబాద్ డిస్టిక్ట్ పొతంగల్ నుంచి తోట సంతోష్, నిఖిల, రవీందర్, రణవీర్, నమ్రత, నిత్య సంతోషిని మీరు కోరుతున్న పాట శివరామరాజసింహ నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట. మరి వీరందరి కోసం ఈ పాట

ఇంతటితో ఈనాటి హృదయరాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నీట్ పేపర్ లీకేజీ ఘటన జరిగిన గత 2.5 నెలలుగా అనేక చర్యలు తీసుకున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కఠినమైన శిక్షలకు సంబంధించిన ముసాయిదా బిల్లుపై ఈరోజు కేంద్ర మంత్రివర్గం చర్చిస్తుందని ప్రధానమంత్రి తెలిపారు. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాల 2వ వారం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ బిల్లును వీలైనంత త్వరగా సభలో ఆమోదింపజేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని మోదీ చెప్పారు. మరోవైపు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024 కింద కేసులు విచారించడానికి ఢిల్లీ హైకోర్టు తక్షణమే అమల్లోకి వచ్చేలా ఒక కొత్త ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసింది. ఢిల్లీలో జరిగిన నిరసనల సమయంలో ఒక విద్యార్థిని మరణించిందని, ఆ విద్యార్థిని తల్లి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో పోస్టులను ప్రభుత్వం ఖండించింది. ఈ వాదన అవాస్తవమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ స్పష్టం చేసింది. ఢిల్లీలో నిరసనలకు సంబంధించి ఎలాంటి మరణాలు సంభవించలేదని, ఆ వీడియో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఏఐ ద్వారా సృష్టించారని వెల్లడించింది. భారతదేశం 350 కేజీల థ్రస్ట్ సామర్థ్యం గల తన మొట్టమొదటి స్వదేశీ ఎక్స్పాండబుల్ టర్బోజెట్ ఇంజన్ను అభివృద్ది చేసింది. ఈ ఇంజన్ను రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థకు చెందిన గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ అభివృద్ది చేసింది. హైదరాబాద్లో పేదలకు గౌరవప్రదమైన సొంతింటి కలను సాకారం చేయడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని రాష్ట రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ టవర్స్ కోసం మీసేవ కేంద్రాలు, మీసేవ వాట్సాప్ నెంబర్, వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 5 లక్షల రూపాయల ప్రభుత్వ సబ్సిడీతో 40 నుంచి 60 లక్షల రూపాయల విలువైన ఇళ్లను లబ్దిదారులకు కేవలం 6 లక్షల రూపాయలకే అందిస్తున్నామని చెప్పారు. డాక్టర్ మల్లి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థ తెలంగాణ సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల కోసం ఉచిత ఓరియంటేషన్ కార్యక్రమం 2వ విడతను ప్రకటించింది. స్వర్ణోత్సవాల సందర్భంగా జూలై 27 నుంచి 31 వరకు 5 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని సంస్థ నిర్వహించనుంది. కార్యక్రమంలో పాల్గొనదలిచిన అభ్యర్థులు తమ బయోడేటాను రేపటిలోగా సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ కు ఈమెయిల్ ద్వారా పంపించాలని సంస్థ సూచించింది. తూర్పు రాజస్థాన్, గుజరాత్, మధ్య మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ తదితర రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYD ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తా ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:04:30. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీరు కూడా మీకు నచ్చిన సినీ గీతాలు వినాలనుకుంటే మా వాట్సాప్ నంబర్ 0402324085 ఈ నంబర్ కు మీకు నచ్చిన పాట వివరాలను, మీ పేరును మెసేజ్ చేయండి. మరి ఈనాటి మన ఎవర్ గ్రీన్ హిట్స్ ని ఈ సూపర్ హిట్ సాంగ్ తో మొదలు పెట్టేది.

0: దూకుడు చిత్రం నుండి రంజిత్ దివ్య పాడిన సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా. మరి ఇలాంటి మరిన్ని సూపర్ హిట్ సాంగ్స్ 2008 నుండి 18 సంవత్సరాల మధ్యలో విడుదల చిత్రాల నుండి వినాలనుకుంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: మీ జీవితంలో ఎల్లప్పుడూ
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపోత మధురం ఆలోచన

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత ఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్గ్రీన్ హిట్స్ లో మా కోసం మంచి పాట వినిపించగలరు అంటూ కోరుతున్నారు నందిపేట నుండి వెంకటేష్, నేరేడ్మట్ నుండి సురేష్, యాదాద్రి జిల్లా గొల్లేపల్లి నుండి ఈదురు లక్ష్మయ్య, జగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, గజ్వేల్ నుండి సీర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్చరణ్, మేడ్చల్ మల్కాజ్గిరి నుండి రుద్రవల్లి రమేష్, అనిత, భరత్ కుమార్, అమృతమ్మ కుటుంబ సభ్యులు, అలాగే రంగార్ రంగాచారి మండలం ఆర్మూర్ నుండి జిల్లా నరహరి, లక్ష్మి, జిందం, భానుతేజ, మృదుల కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పాట అబ్బాసింగ్ చిత్రం నుండి శంకర్ మహాదేవన్, గోపికా పూర్ణిమ పాడిన ఈ పాట.

0: గబ్బర్ సింగ్ చిత్రం నుండి సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా, మరి మీరు కూడా ఇలాంటి సూపర్ హిట్ సాంగ్స్ వినాలి అనుకుంటే 2008 నుండి 2018 వరకు విడుదలైన చిత్రాల నుండి మీకు నచ్చిన పాటను కోరుకోవచ్చు. మీకు నచ్చిన పాట మీరు మెసేజ్ చేయవలసిన మా నంబర్ 0023240852. ఈ నంబర్ మీ పేరును, మీకు నచ్చిన పాట వివరాలను మెసేజ్ చేయండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎఫ్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.ec.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: అది యుగళ గీతాల మాధుర్యం.

0: చరిత్ర కథల వివరణం, గాయని గాయకుల స్వర నీరాజనం. మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం ప్రహరి యశోద, పోచంపాడు నుండి అనుష, కరుణాకర్ రాజు, మోక్షిత్ నిశాంత్, విమల భారతి, నాగరాజు నవతి సైనిక్పురి నుండి, చిలకలగూడ సికింద్రాబాద్ నుండి వరుణ్ తేజ్, యశ్వంత్, లోకేష్, అఖిల, జయరాం, రాధా, మహేష్ బాబు, శ్రావణి, సౌజన్య, వీరేష్ కుటుంబ సభ్యులు కోడుమూరు కర్నూలు జిల్లా నుండి కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట చిత్రం నుండి అభయ్ జోధ్పూర్కర్, శ్రియా ఘోషాల్ పాడిన ఈ పాట.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డు పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: శ్రోతుల ఆనందాల గని
2: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
3: మనసు
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం కూడా ఒక సూపర్ హిట్ సాంగ్ అంటూ కోరుతున్నారు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్తా నాగలక్ష్మి జగదీష్ రేవతి కుటుంబ సభ్యులు, పులిపాటి వెంకటేష్ సత్యవతి, లక్ష్మీకాంత్ రవలి మహబూబ్ నగర్ నుండి, లక్ష్మణ్ యాదవ్ బాలమణి రమాదేవి పటేల్ నగర్ గౌలీపూర్ నుండి, బిఎన్ రెడ్డి నగర్ హైదరాబాద్ నుండి జగన్నాథ్, అలాగే బొడ్డుపల్లి సత్యనారాయణ, గోని శంకరయ్య, కోలేటి సుధాకర్ పెద్దపల్లి జిల్లా ఖమ్మాన్పూర్ నుండి కోరుతున్నారు ఏదైనా ఒక సూపర్ హిట్ సాంగ్ మా కోసం అంటూ. మీ అందరి కోసం భలే భలే మొగాడి చిత్రం నుండి కార్తీక్ మోహన మొగరాజు పాడిన ఈ పాట.

0: तेलंगाना राज्य के आयुक्त एवं निदेशक नगर प्रशासन द्वारा जनहित में जारी रेन वाटर हार्वेस्टिंग हर घर की जिम्मेदारी।
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం ఒక పాట వినిపించగలరు అంటూ కోరుతున్నారు నిజామాబాద్ నుంచి శ్రీరామ హనుమానులు, వసంత, హరీష్, అరుణ్, అజయ్ మరియు వారి కుటుంబ సభ్యులు. అలాగే నందిపేట నుండి రాజేశ్వర్, శ్రావ్య, రాజు, వర్షిణి. ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేదా, ఆయేషా. కామారెడ్డి జిల్లా భవానీపేట నుండి మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా. వీరంతా కోరుతున్న పాట నిన్ను కోరి చిత్రం నుండి కార్తీక్ చిన్మయ్ పాడిన పాట.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్గ్రీన్ హిట్స్ లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ నుండి అజీజ్ భాయ్, మతీన్ భాయ్, షేక్ చాంద్, ఫరూక్, ఖలీల్, మొబీన్, యాసిన్, మూసా, కరీం, సలీం, అలాగే మహబూబ్ నగర్ మూసాపేట నుండి నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ. నిజామాబాద్ నుండి చైతన్య, అరుణ, రాజేందర్. వీరంతా కోరుతున్న పాట చింతకాయల రవి చిత్రం నుండి విజయ్ ప్రకాష్, హన్సిక పాడిన ఈ పాట.

ఎవర్గ్రీన్ హిట్స్ లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, అంబాల శ్రీరాములపల్లి హనుమకొండ జిల్లా నుండి ఖ్యాతం రవీంద్ర స్వరూప, సమ్మయ్య, సుదర్శన్ మరియు వారి కుటుంబ సభ్యులు, అలాగే ఆదిభట్ల నుండి గోపీకిషన్, ఉమావతి, వెంకటేష్ కల్వకుర్తి నుండి రాకేష్, ఫరీద్ నందిపేట నుండి జరిపోతుల బుచ్చయ్య కుటుంబ సభ్యులు, తరాలపల్లి హనుమకొండ నుండి అల్మాస్గూడ నుండి దమ్మోజ్ మధుసూదనాచారి, శ్రీవాణి రవీంద్రాచారి, సౌమ్య కుటుంబ సభ్యులు కోరుతున్న పాట, సన్నఫ్ సత్యమూర్తి చిత్రం నుండి సాగర్ ఎంఎం మాన్సీ పాడిన పాట.

ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు మీ ఆకాశ పని వివిధ భారతిలో. ఎవర్గ్రీన్ హిట్స్ లో మా కోసం మంచి పాట వినిపించగలరు అంటూ కోరుతున్నారు బేగంపేట నుండి ఆంటోనీ, మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి, నాగనాథ్ గుప్తా గోదావరి, రవి రాజు కళ్యాణి, అలాగే హైదరాబాద్ నుండి లతా సంపత్, రామకృష్ణ సంపూర్ణ మౌనిక హర్షిణి, ఆదిలాబాద్ నుండి భువనగిరి, మీనానగర్ నుండి సుదర్శన్ మాదాస్ విజయ కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట ఆ చిత్రం నుండి రమ్య, సాయి శివాని, రాహుల్ నంబియార్ పాడిన పాట.

ఎవర్గ్రీన్ బీట్స్ లో చివరిగా పాటను కోరుతున్న శ్రోతలు రాజు, అనుష, సాయి, కార్తీక్, ఉత్తేజ్, ఎడవల్లి మండలం జానకంపేట నుండి శ్యామ్లాల్, జగన్మోహన్, అలాగే సరోజ, సంతోష్, కార్తీ, రాజ్ కుమార్, లక్ష్మీప్రియ, ప్రతీక్ష, సుస్వర మరియు సుమధుర కుటుంబ సభ్యులు నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుండి కోరుతున్నారు. వీరందరూ కోరుతున్న పాట ఫిదా చిత్రం నుండి మధుప్రియ రామ్ కి పాడిన పాట.

ఈ ఉదయం సింగరేణి జెన్కో సంస్థల పనితీరుపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. బొగ్గు ఉత్పత్తి నాణ్యత, జెన్కోకు బొగ్గు సరఫరా, సింగరేణి ఉత్పత్తి తదితర అంశాలపై సమీక్షించారు. ఉత్పత్తిలో ఒక్కరోజు కూడా ఆలస్యం జరగకూడదని, జాప్యం సింగరేణికి నష్టాన్ని తెస్తుందని ఉప ముఖ్యమంత్రి అన్నారు. బహిరంగ, సమ్మిళిత, పారదర్శక, నియమాల ఆధారిత బహుళపక్ష వాణిజ్య వ్యవస్థకు కట్టుబడి ఉన్నట్టు భారతదేశం పునరుద్ఘాటించింది. జెనీవాలో ప్రపంచ వాణిజ్య సంస్థలో జరిగిన భారతదేశపు 8వ వాణిజ్య విధాన సమీక్ష చివరి సమావేశంలో వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఈ ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు కార్యదర్శులను నియమించింది. పంచాయతీరాజ్, ఉన్నత విద్యాశాఖ, పాఠశాల విద్య, ఈశాన్య ప్రాంత అభివృద్ది మంత్రిత్వ శాఖ, గనులు, కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ, పశు సంవర్ధక పాడి పరిశ్రమ విభాగం, పట్టణాభివృద్ది విభాగం, రాజధాని అభివృద్ది విభాగం, జాతీయ మానవ హక్కుల కమిషన్లకు కొత్త సెక్రటరీలను నియమించింది. తప్పుడు ప్రచారాలు చేస్తున్న పాకిస్తాన్కు చెందిన 480 సోషల్ మీడియా హ్యాండిల్స్ను గుర్తించి బ్లాక్ చేసినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. విద్యార్థులను, యువతను తప్పుదోవ పట్టించడానికి ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ పుకార్లు, తప్పుడు వాదనలు వ్యాప్తి చేస్తున్నాయని పోలీసులు చెప్పారు. జంతర్ మంతర్ వద్ద నిరసన జరుగుతున్నట్టు పేర్కొంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్న ఒక వీడియో వాస్తవం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వాదన అవాస్తవమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ తెలియజేసింది.

కిడాంబి శ్రీకాంత్ను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సోనీ బాలాదేవి అభినందించారు. శ్రీకాంత్ హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. అంతర్జాతీయ స్వీయ సంరక్షణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నారు. ఆరోగ్యకరమైన జీవనం, మానసిక శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రాముఖ్యతను ఈరోజు తెలియజేస్తుంది. రోజు వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, మానసిక ప్రశాంతత, ఒత్తిడిని తగ్గించుకోవడం, ధ్యానం చేయడం, ఇష్టమైన పనులకు సమయం కేటాయించడం, ఆరోగ్య తనిఖీలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం, శరీరం చెప్పే సంకేతాలను గమనించడం అనేవి స్వీయ సంరక్షణకు మార్గంగా నిపుణులు చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANewsHVని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ స్టూడియోలో 11:04 దాటి 54 సెకండ్లు. గుర్తుకొస్తున్నాయి అలనాటి సినీ ముచ్చట్లు, సినీ విశేషాలు.

హలో నమస్కారం, గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. ఈరోజు ఫ్రైడే స్పెషల్ మీ అందరికీ తెలిసిందే, మూవీ రివ్యూ. టాలీవుడ్లో ఎవరూ చేయని సాహసాలతో సినిమాలు నటించి, నిర్మించి, దర్శకత్వం వహించి, ఎవరికీ సాధ్యం కాని రికార్డులను క్రియేట్ చేసిన ఒక పెద్ద స్టార్ హీరో. సంవత్సరానికి కనీసం 6-7 సినిమాలకు తగ్గకుండా సరికొత్త స్టార్డమ్ సంపాదించుకున్న ఆ హీరోకు ఒక్కసారిగా 1992లో ఒకే ఒక్క సినిమా వచ్చింది, అది కూడా నిరాశ మిగిల్చింది. సంక్రాంతి హీరోగా పేరు, ఆ సంక్రాంతి సక్సెస్ లేకుండా చేసింది. కానీ అదే సంక్రాంతిపై నమ్మకంతో సినిమా తీసి హిట్ కొట్టారు, మళ్ళీ పూర్వ వైభవం తెచ్చుకున్నారు. కట్ చేస్తే, వ్యవసాయాన్ని నమ్ముకుని బ్రతికే ఓ రైతు భార్య చనిపోవడంతో ఆమెకు పుట్టిన కొడుకు రెండో పెళ్లి చేసుకుంటారు. రెండో భార్యకు 3 కొడుకులు. భర్త అనారోగ్యంతో చనిపోతే సవతి తల్లి పిల్లల బాగోగులను చూసుకునే పాత్రలో మొదటి భార్య కొడుకు నటించారు. ఆ పాత్రకు జీవం పోశారు హీరోగా. ఇది స్టోరీ లైన్. ఇది పాతదే అయినా కొత్తనంతో ఆవిష్కరించడంతో ఆ మూవీ ఘన విజయం సాధించి హీరో యొక్క స్థాయిని నిలబెట్టింది. ఇంతకీ ఆ మూవీ ఏమిటి, ఆ స్టార్ హీరో ఎవరు, కథ ఏంటి, కథనం ఎలా ఉంది, పాత్రల స్వభావం ఎలాంటిది, ఇవన్నీ ఈరోజు మూవీ రివ్యూలో తెలుసుకుందాం.

శ్రీమాన్ ఎఫ్ఎం వివిధ భారతి గుర్తుకొస్తున్న కార్యక్రమంలో మూవీ రివ్యూ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పూర్తి గ్రామీణ నేపథ్య కుటుంబ కథా చిత్రం. పాత్రలు కూడా అలాగే ఉంటాయి. హీరో కూడా సాధారణ వ్యక్తులనే హీరోయిజం కాకుండా తీర్చిదిద్దాడు డైరెక్టర్ గారు. అందుకే సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక విషయానికి వద్దాం. సంక్రాంతి సినిమాల హీరోగా గుర్తింపు పొందిన సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారు నటించిన మంచిగా టర్నింగ్ పాయింట్ లాగా అనుకున్నటువంటి మూవీ అనమాట ఇది. దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఆయన కెరీర్ అప్పటిదాకా చాలా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు మరి ఆయనకు కొన్ని సినిమాలు ఫెయిల్యూర్ అయ్యాయి అనమాట. దాంతో సినిమా అవకాశాలు రాకుండా పోయాయి అంటే కొత్త తరం వస్తూ ఉన్నారనమాట. సో ప్రేక్షకులు ఒక ట్రెండ్కు అలవాటు పడుతూ ఉన్నారనమాట. ఆ క్రమంలో వచ్చినటువంటి మూవీ ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. వింటూ ఉండండి.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు

0: మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల తెలంగాణ.
1: గుర్తుకోసమే కార్యక్రమంలో మూవీ రివ్యూ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నటశేఖర్ కృష్ణ సినిమా స్పెషల్ గా 1992 సంక్రాంతి బరిలో నుంచి ఆ పోటీలో నిలబడి ఫెయిల్యూర్ అయినటువంటి చిత్రం రక్త తర్పణం. తర్వాత మరి ఏ సినిమా కూడా చేయలేదు ఆయన. దాంతో కృష్ణ గారు ఇక తండ్రి అన్న పాత్రలకు సర్దుకుంటే మేలు అనే సందిగ్ధంలో అదే తనకు కలిసి వచ్చిన సంక్రాంతిని నమ్ముకొని పూర్తి పంచకట్టుతో మంచి పాత్రలో ఒక రైతు పాత్రలో పచ్చని సంసారం సినిమా తీసి సూపర్ హిట్ అని మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు. అందుకే ఆ మూవీ చాలా ప్రత్యేకమన్నమాట. మరి ఈ మూవీ రివ్యూ విశేషాలు మరిన్ని తెలుసుకుందాం, వింటూ ఉండండి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానంద బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7691892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో పచ్చని సంసారం సినిమా రివ్యూ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 1993 జనవరి 9 విడుదలై సూపర్ హిట్ అయింది ఈ మూవీ. ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ మూవీలో హీరో కృష్ణ కుటుంబం పెద్దగానే కనిపిస్తారు, కానీ స్టార్ కనిపించారు. అంతలా పాత్రకు తనదైన శైలిలో జీవం పోశారు. ఆ తర్వాత కృష్ణ మరిన్ని సినిమాలు నటించారు, అదంతా వేరే విషయం అనుకోండి. ఇక జీ హరిబాబు నిర్మాతగా ఫామెక్స్ ఫిల్మ్ బ్యానర్ పై వచ్చిన ఈ చిత్రానికి తమ్మారెడ్డి భరద్వాజ గారు దర్శకత్వం చేశారు. అయితే పచ్చని సంసారం సినిమా విజయంలో మరి హాస్య నటుల పాత్ర కూడా చాలా చాలా ఉందన్నమాట, కడుపు నవ్విస్తాయి ఆ పాత్రలు. సో దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం, ఓ పాట విందాం.

హాస్యనటులు కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ వీరిద్దరి మధ్యలో జరిగినటువంటి హాస్యము నిజంగా వారిద్దరి జోడీ ఎలా ఉంటుందో అందరికి తెలుసు కదా. అంతకుముందు వీరి జోడీ హిట్ ఫెయిర్గా ఉందన్నమాట. ముఖ్యంగా ఈ సినిమాలో బాబు మోహన్ డ్యూయల్ రోల్లో నటిస్తారనమాట. అయితే వీరిద్దరి మధ్యలో వై విజయ్ గారు ఉంటారు. సో వీరిద్దరి మధ్య సాగేటువంటి ఆ హాస్యం, ఆ నవ్వులు నిజంగా ఒక రకంగా అనిపిస్తాయి అనమాట. సో ప్రేక్షకులంతా కూడా బాగా నవ్వుతారు, ఆ హాస్యాన్ని ఆస్వాదిస్తారు. అంతలా హాస్యం పండింది. అయితే ఈ సినిమాలో ఈ సినిమా విజయానికి కారణం హాస్యం కూడా తోడనమాట. అదేవిధంగా ఇందులో ధర్మవరపు సుబ్రహ్మణ్యం కూడా పోలీస్ పాత్రలు నటించారు. పోలీస్ పాత్రలు కూడా మరి అంత గంభీరంగా ఉన్న పాత్రనైనా సరే హాస్యంతో మేళవిస్తూ ఆయన చెప్పిన డైలాగులు చాలా చాలా బాగుంటాయి అనమాట. అందులో సాక్ష్యం ఉంటే చాలు నేను సీఎంనైనా అరెస్ట్ చేస్తాను అనేది ఆ కామెడీ టైమింగ్స్తో చెప్పడం అందరికీ కూడా ఆకట్టుకుందనమాట. అందుకే ఆ చిత్రం ఘన విజయం సాధించింది. కృష్ణ కెరియర్ను మలుపు తిప్పినటువంటి సినిమా అనమాట. అంటే కెరియర్ అప్పటికే చాలా పీక్ స్టేజ్లో సూపర్ స్టార్ అయ్యారు, కానీ ఒక మూడో తరం వస్తున్నటువంటి తరుణంలో అవకాశాలు కొంచెం తగ్గడం, ఒక ఫెయిల్యూర్ అవ్వటం, సో దాంతో మళ్ళీ ఫామ్లోకి రావడానికి, చాలా సినిమాలు తీయటానికి సినిమా ఒక వేదికగా మారిందని చెప్పవచ్చు.

అన్నదమ్ముల నేపథ్యంలో సాగే కథలతో చాలా సినిమాలు వచ్చాయి. కాకపోతే ఆ కథను మరో కోణంలో చూపిస్తారు డైరెక్టర్ గారు. చూపించి సక్సెస్ అయ్యారు. కథనం, మాటలు ఇవన్నీ వేరే విధంగా చూపించి మరి ప్రేక్షకులను కట్టిపడేశారనమాట. పాటలు, క్యారెక్టర్లు, కుటుంబ కలహాలు, వాటి పరిష్కారాలు, హీరో కృష్ణ, కథానాయిక ఆమరి నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందన్నమాట. ఈ మూవీలో ఎక్కడ కూడా స్టార్ ఇమేజ్ కు స్థానం లేకుండా నటులు మాత్రమే కనబడేలా దర్శకుని యొక్క జాగ్రత్త వర్కౌట్ అయ్యింది. ప్రకారుకు నిషా కళ్ళ సుందరి నిరోష రాజ్ కుమార్ లవ్ కెమిస్ట్రీ కూడా బాగా అదిరిపోయింది. సినిమాకు చూడటానికి ప్రేక్షకులను థియేటర్ల వద్దకు రావటానికి దోహదపడింది అన్నమాట ఈ మూవీ.

మరి నీ మాట ఏమిటమ్మా?

0: issued in the public interest by the Commissioner and Director of Municipal Administration, Telangana. Rainwater harvesting, every home's responsibility.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో పచ్చని సంసారం మూవీ రివ్యూ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మూవీలో కృష్ణ గారి పాత్ర ఎంత పవర్ఫుల్గా కుటుంబం కోసం ఎంత త్యాగం చేస్తారో, ఏం చేయబోతారో సినిమా మొదట్లో చూపించే ప్రయత్నం చేశారు డైరెక్టర్ గారు. కథలో భాగంగా తన తండ్రి భూమి అమ్మబోయే సన్నివేశంలో తన సవతి తల్లి పిల్లల క్షేమం కోసం కోట శ్రీనివాసరావు మరి ఆ భూమి కొనుగోలు కోసం ఇచ్చినటువంటి డబ్బులను ముఖాన విసిరివేస్తారు. నా తండ్రి భూమిలో బంగారం పండిస్తాను, ఆయన ఆశయాలను నెరవేరుస్తాను అంటూ పవర్ఫుల్ డైలాగ్ను పలికిస్తారు బాల్యలోని కృష్ణ పాత్రలు. మరి అలా ప్రతి ఫ్రేమ్లోనూ పాత్రలే వారి యొక్క యాక్టింగ్, వారి యొక్క పాత్రల స్వభావాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు డైరెక్టర్ గారు. ఆ పాత్రలు పలికించేటువంటి డైలాగ్స్ అందరినీ కూడా ఆలోచించేలా చేస్తాయన్నమాట. అందుకే ఆ మూవీ హిట్గా నిలిచింది. మన ఇంట్లోనే మన గ్రామంలోనే జరిగిన కథలా అనిపిస్తూ ఉంటుంది, మన చుట్టూ ఉన్న పాత్రలాగానే అనిపిస్తాయన్నమాట. అంతలా ఆ పాత్రలను తీర్చిదిద్దారు డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ గారు. మరి మరొక హిట్ పాట విందాం కృష్ణ మూవీ నుంచి. చుట్టాలు వస్తున్నారు జాగ్రత్త సినిమా నుంచి.

0: ముఖ్యంగా రైతులు పడే కష్టాన్ని కుటుంబంలో జరిగే అంతర్గత అంశాలను చక్కగా చూపించారు డైరెక్టర్ గారు. హీరో కృష్ణకు వ్యవసాయంలో అధిక దిగుబడి సాధించిన రైతుగా జాతీయ ఉత్తమ అవార్డు అందుకునేందుకు ఢిల్లీ వెళ్తారు సినిమాలో. అక్కడ తన చిన్న తమ్ముడు చదువుకుంటూ ఉంటారన్నమాట. అవార్డు అందుకునే సమయంలో అక్కడ స్వయంగా తన తమ్ముడు చదువును మానేసి చదువును పక్కకు పెట్టేసి ప్రేమలు పడతారనమాట. ఆ విషయాన్ని స్వయంగా కృష్ణ గారు గమనిస్తారు. ఆ సమయంలో ఒక సందేశం ఇస్తారనమాట. అది ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. ఇప్పటికీ నచ్చుతుంది అనుకోండి. ఎందుకంటే చదివే వయసులో మనం దృష్టిని ప్రక్కకు మళ్ళొద్దు, గమ్యం చేరే వరకు పక్కదారి పట్టొద్దు అనే సందేశం ఉంటుంది. అది ప్రతి కుటుంబంలో అలాంటి సన్నివేశాలు ప్రతి ఒక్కళ్ళకు ఎదురవుతూ ఉంటాయి. ఇప్పుడే కాదు, సినిమా ఎప్పుడు చూసినా కూడా దాని నుంచి ఎంతో కొంత నేర్చుకుంటాం అనమాట. అంత అద్భుతంగా తీర్చిదిద్దారు పాత్రల్ని డైరెక్టర్ గారు. మరి ఇలాంటి కదిలించే సన్నివేశాలు ఈ మూవీలో చాలా ఉంటాయన్నమాట. మరి సీనియర్ నటిమణి నిర్మలమ్మ యాక్షన్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది.
1: పువ్వుల దండ లేచి పూజ చేయాల్సిన దేవుడు మెళ్ళు చెప్పుల దండ వేస్తావురా, అట్టా చేస్తే ఈ ఊరే వల్లకడైపోతారా, ఈ ఊరే వల్లకడైపోద్ది. ఎరా మొక్కద వల్లారా, రొయ్యలాగా బారుడు మీసాలు పెంచుకున్నారు, ఒక్కడు ఒక్కడంటే ఒక్కడు ముందుకొచ్చి సాక్ష్యం చెప్పలేరా, మీకు రోషంతో మీరు మొగాడు గారు. ఆ మగాళ్ళకి అట్టాకు ధైర్యం లేదు, ఇంత మంది కొప్పులు పెట్టుకుని తిరిగే ఆడ కూతుళ్ళు ఉండారే, మీకు కూడా ధైర్యం లేదా? ఆ బాబు వల్ల ఎన్ని ఉపకారాలు పొందారే మీరు, ఆయన గురించి ఒక్క మాట మాట్లాడక మీకు నోరు లేదు, మీ నోళ్ళు పడిపోయినయ్యా.
2: వాళ్ళని తిట్టి ఏం లాభం మంగమ్మ, దరిద్రం ఎంతటి ధైర్యాన్నైనా చంపేస్తుంది.
1: బాబు
2: కామందుల ధనబలం వీళ్ళను నిజం చూడలేని గుడ్డివాళ్ళని చేసింది, సాక్ష్యం చెప్పలేని మూగవాళ్ళని చేసింది.
0: అలాంటి పవర్ఫుల్ డైలాగ్స్ ఆ సినిమాలో ఉన్నాయన్నమాట. ఆఖిళ్ళ కథ మాటలకు తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వం చేసినటువంటి ఈ మూవీకి విద్యాసాగర్ సంగీతం అందించారనమాట. స్వరభాణీలు అందరిని కూడా అలరించాయి. భువన చంద్ర మల్లెమాల పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. బాగా నచ్చాయి కూడా ఆ పాటలు. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ హిట్ మూవీ ఖుదా గవా ఆ చిత్రంలోని హిట్ పాట బాణిలో పున్నాగ పూల తోటలో అనే చాలా ఫేమస్ అయినటువంటి పాట అనమాట అది. మరి మిగిలిన పాటలు కూడా చాలా చాలా బాగుంటాయి. హీరోయిన్ ఆమెని అల్లరి పిల్లగా కృష్ణతో జోడీ కూడా కొత్తగా మరి ఆ సినిమా నటించి అందరినీ కూడా అలరించింది. అందుకే సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. హాస్యనటుల ఎంపికలు కానీ, హాస్యనటులు బాబుమోహన్ లో చూపించడం, వర్మ కెమిస్ట్రీ, అలాగే కోట శ్రీనివాసరావు గారు కూడా మరి జమీందారు పాత్ర అయినప్పటికీ ఆ పాత్రలో

కూడా కాస్త హాస్యాన్ని మేళవిస్తూ పవర్ఫుల్ గా కనిపిస్తారు. సో ఇలా అన్ని కూడా సమపాళ్లలో కలిసి కాబట్టి సినిమాలు ఉంటాయి ఉన్నాయి కాబట్టి అందుకే ఆ మూవీ హిట్ గా నిలిచిందనమాట. ఆయన స్టార్డమ్ ను మళ్ళీ నిలబెట్టే ప్రయత్నం చేసింది ఆ మూవీ.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: మూవీ రివ్యూ పచ్చని సంసార గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తమ్ముళ్ళు పెళ్లిళ్ళు చేసి కృష్ణ మరి ఆ మూవీలో తన మరదలైన ఆమెతో పెళ్లి చేసుకుంటారు. దశాబ్దాలుగా గ్రామ ప్రెసిడెంట్గా కోట శ్రీనివాసరావు అక్కడ మరి ఆయన యొక్క అకృత్యాలు తర్వాత తన కొడుకులు చేసేటువంటి అన్యాయాలను ఎదిరించి నిలదీస్తారన్నమాట కృష్ణ. అలా ఒక తీర్పులో కోట శ్రీనివాసరావు మెడలో చెప్పుల దండ వేసి ఊరేగిస్తారు. ఆ అవమానం భరించలేక కక్ష పెంచుకుని కృష్ణ కుటుంబాన్ని మరి చిన్నాభిన్నం చేస్తారనమాట. చివరికి కృష్ణ ఇల్లు వదిలివేసి బయటకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. మరి జాతీయ ఉత్తమ అవార్డు తీసుకున్నారు బెస్ట్ రైతుగా. దానివల్ల అక్కడ ఆ చిన్న కలెక్టర్ అతని యొక్క ప్రతిభ తెలిసి బంజరు ఆయనకు ఇస్తారనమాట వ్యవసాయం చేసుకోవడానికి. అలా మళ్ళీ భూమిని తీసుకుని పంట పండించి పూర్వస్థితికి తీసుకొస్తారు. ఆ కుటుంబాన్ని కాపాడుకుంటారు. ఈ మధ్యలో మరి ఆ విజయ యొక్క పని పడతారనమాట భరతం పడతారు హీరో కృష్ణ గారు. ఇదంతా కూడా సంక్షిప్త కథ. మధ్యలో ఎన్నో మలుపులు ఉంటాయి. అందుకే సినిమాలో చాలా భావోద్వేగాలు అదేవిధంగా కుటుంబ సన్నివేశాల మధ్య సెంటిమెంటు ఇవన్నీ ఉంటాయి. అదంతా కూడా ఎలా అనిపిస్తుంది అంటే ఒక ఆర్డినరీ కుటుంబంలో ఏ విధమైనటువంటి భావోద్వేగాలు ఉంటాయో, అలాగే రైతు కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఉంటాయో, అన్నదమ్ముల మధ్యలో ఎలాంటి సన్నివేశాలు ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ సినిమాలో బాగా ఉన్నాయన్నమాట. అందుకే ఆ మూవీకి అందరూ కూడా ఫిదా అయిపోయారు. అలా సినిమా అనేది సక్సెస్ అయింది. పచ్చని సంసారం ఆమెను కూడా అల్లరి పిల్లగా చాలా బాగా యాక్టింగ్ చేస్తారనమాట అందులో తన ప్రధానాయిక అనేవి. అందుకే ఆ సినిమాలో పాత్రలే కనిపిస్తాయి కానీ స్టార్ ఇమేజ్ ఎక్కడ కనిపించదు అనమాట. అలా మంచిగా జాగ్రత్తగా తీసుకున్నారు డైరెక్టర్ గారు. మరి పచ్చని సంసారం మూవీలో సౌతి తల్లిగా అన్నపూర్ణ గారు బాగా నటిస్తారు. ముగ్గురు కొడుకుల్లో సుధాకర్, చంద్రకాంత్, రాజ్కుమార్ నటిస్తారు. రాజ్కుమార్ జోడిగా నిరుష, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, గిరిబాబు, మోహన్ బాబు డబుల్ రోల్ అదరగొట్టారనమాట. సినిమా చూస్తే భలే నవ్వు ఉంటుంది. ఇక అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఒకరేమో కిరాణం కొట్టుగా యజమానిగా, మరొక బాబుమోహన్ ఏమో ఇస్త్రీ చేసే వ్యక్తిగా పనిచేస్తారు ఆ సినిమాలో ఉంటాయన్నమాట. ఆ పాత్రలు చాలా బాగుంటాయి. ఆ మధ్య కిరాణం కొట్టు యజమాని భార్య వైవిజయ గారు. అయితే వైవిజయ ఇతను బట్టలు తీసుకుని ఇంటికి వచ్చిన సందర్భంలో తనే భర్త అనుకుని చాలా కామెడీ భలే థ్రిల్లింగ్గా ఉంటుందన్నమాట. అంత అద్భుతంగా నటించారు సినిమాలో. పాటలు కూడా అద్భుతంగా ఉంటాయన్నమాట. విద్యాసాగర్ గారు కంపోజ్ చేశారు. ఈ మూవీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే కృష్ణ గారి కెరీర్ చాలా సూపర్ స్టార్. కృష్ణ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన అనితర సాధ్యులు, అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి హీరో. అయితే మరి కొత్త తరం హీరోలు వస్తున్నటువంటి క్రమంలో సరదా సాధారణంగానే సినిమా దక్కడం అనేది ఉంటుంది. కానీ ఒక్కసారిగా సంవత్సరానికి దాదాపు 20 సినిమాల వరకు చేసినటువంటి హీరో, సంవత్సరానికి 6-7 సినిమాలు తగ్గకుండా చేసినటువంటి హీరోకి ఒక్కసారిగా సినిమా తగ్గడంతో ఈ సినిమా బంపర్ హిట్ కొట్టిందనమాట. మళ్ళీ ఆయన పూర్వస్థితికి వచ్చారు, పూర్వ విభాగానికి వచ్చారు. స్టార్డమ్ అదే విధంగా కొనసాగింది. సో అంత గొప్ప చిత్రం పచ్చని సంసారం.

銀河。

0: వరకు గుర్తుకూసిన కార్యక్రమం విన్నారు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గుంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: ప్రేమతోర మూవీ కోసం ఉదిత్ నారాయణ్ సుజాత పాడిన పాట విన్నారు. గీత రచన చంద్రబోస్, సంగీతం మణిశర్మ. మనం వింటున్నాం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం.
1: పిఎం జయ్ అబ్ గరీబో కే జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.ec.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మీరు వింటున్నారు FM వివిత్ భారతి 102.8 MHz. మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ముఖ్యుల గుర్రం జాషువా గారి వార్త సందర్భంగా ఆయన రచనలో తెలుసుకుంటున్నాం. ఎక్కడ ఏ సామాజిక వర్గం పుట్టి పెరిగామని కాదు, ఏం సాధించాం, ఏ చరిత్ర సృష్టించాం, ఎంతమంది మేధావులను ఆలోచింపచేశామన్నది ముఖ్యం. బాల్యంలో ఎవరు ఎన్ని హేళనలు చేసినా, అవమానాలు చేసినా కూడా ఎక్కడా కృంగిపోని మనస్తత్వం ఆయనది. పైగా ఎవరైనా సరే వివక్షతో ఎక్కడైనా ఎవరు ప్రవర్తించినా కూడా మూఢాచారాలతో హింసించినా తిరగబడి పోరాటం చేసే ధీరత్వం జాషువా రక్తంలో ఉంది కాబట్టి నాటి పరిస్థితులను ఎదిరించగలిగారు. ఎన్నో రచనలు చేశారు, లెక్కకు మించి బిరుదులు, సత్కారాలు, పురస్కారాలు సంపాదించుకున్నారు. అది సంపాదించుకున్నది కేవలం పేరు కోసమో ప్రఖ్యాతల కోసమో కాదు, ఆయన చేసినటువంటి రచనల ద్వారా వచ్చినటువంటిది, ఆయన మేధాశక్తికి వచ్చినటువంటిది, ఆయనకున్నటువంటి మేధా సంపత్తికి వచ్చినటువంటివి అన్నమాట. ఇవన్నీ కూడా వీటన్నిటినీ మనం ఆలోచించడం కంటే ఆయన చేసినటువంటి రచనల్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి, ప్రజల జీవన స్థితిగతులు ఎలాంటివి అనేది మనం ఆలోచించాలి. ఎలాంటి మార్గదర్శనం చేశారు, పద్యాల ద్వారా రచనల ద్వారా మనిషిని ఎలా చైతన్యం చేశారు అనేది మనం గ్రహించాల్సినటువంటి అంశం అన్నమాట. ఆయన గురించి మరిన్ని విశేషాలు విందాం ఈ పాట విన్నాక. సోగ్గాడే చిన్ని నాయన సినిమా నుంచి శ్రేయా ఘోషల్ ధనుజ్ పాడింది

అరచేయి అడ్డుపెడితే సూర్యకిరణాలు అవుతాయా? మూర్ఖత్వమే తప్ప ఫలితం ఉండదు. అలాగే జాషువ గారిని ఎవరు ఎన్ని అడ్డంకులు అవరోధాలు సృష్టించినా ఆయన కవిత ఝరిని అక్షర బాణాలను ఆపలేకపోయారు. కారణం, ఆయన పద్యాలలో, రచనల్లో, కావ్యాలలో మొత్తం జాతి ఉన్నతి, జీవిత సత్యాలు, వాస్తవాలు, ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి.

మీరు విన్న పాట శ్రీమంతుడు సినిమా కోసం సింహ గీత మాదిరి కలిసిపోయిన పాట. అది చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో కవి కోకిల గురం జాషువా గారి వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు, ఆయన ఐడియాలజీ మనం వింటున్నాం. జాషువా గారిలో చిన్నతనంలో విపరీతమైన సృజన శక్తి ఉండేదట. కళల పట్ల ఆసక్తితో పాటు బొమ్మలు గీయటం, పాటలు పాడటం కూడా చేసేవారట. ఉపాధ్యాయులుగా, తెలుగు పండితుడిగా, మద్రాసు రేడియో కేంద్రంలో కార్యక్రమ నిర్మాతగా వ్యవహరిస్తూనే సాహితీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని అస్త్రాల్లాంటి పద్యాలను విసిరేవారు ఆయన. మతాధిపతులు మండిపడుతున్నా కూడా వాటి వారి యొక్క మాటలను మంటల్లో విసిరేసే విధంగా కావ్యాలు రాయటం ఆయనకు చెల్లిందనమాట. అంత గొప్ప మేధావి ఆయన. అలా వచ్చిన ఉత్తమమైనటువంటి సర్వోత్తమమైనటువంటి కావ్యమే గబ్బిలం. ఇది గబ్బిలం పేరు అలా ఉంది. గబ్బిలం ఆ కావ్యం చదివితే అసలు ఏముందో తెలుస్తుంది. అయితే అంటరాని వాళ్లను దేవతకి రాణించకపోవటం వాళ్లపై జరుగుతున్నటువంటి వివక్షత దాడిని ఎదుర్కొనేందుకు గబ్బిలానికి దేవాలయాల్లో అవకాశం ఉంటుంది కదా, ప్రవేశం ఉంటుంది కదా, ఆ గబ్బిలంతో పరమేశ్వరునికి విన్నవించుకోమని చెప్పేసి ఒక సందేశాన్ని పంపుతూ అంటరాని వాళ్ల గోడు వినమని గబ్బిలంతో పంపినటువంటి సందేశం తీసుకునే ఆ తాత్పర్యంతో ఆయన కావ్యాన్ని రాశారన్నమాట. గొప్ప కావ్యము అది. విమర్శకుల చేత ప్రశంసలు పొంది ఆయన మహాకవిగా ఎదగటానికి దోహదపడింది. ఎన్నో రచనలు రాశారు. మరి అలా ఆయన రాసినటువంటి అదొక్కటే కాదు, చాలా చాలా రచనలు ఉన్నాయి. మనం సమయం సరిపోదు. ఇలా మరి గొప్ప కవి అన్నమాట, అమృతం లాంటి కావ్యాలు రాశారు. కులాలతో కళాన్ని, సాహితీ జలపాత్రను ఆపలేరని సవాలు విసిరిన నవయుగ కవి చక్రవర్తి జాషువా గారు. ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమం. మీకు నచ్చిందని ఆశిస్తూ మీ అశోక్, నమస్తే.

ఆయన రాసిన పద్యం మరొకసారి. సున్నితంబైన నీ చేతి సుత్తె నుండి బయలుపడి నిన్ని ఎన్ని దేవస్థానాలు, సంతకముగాని ఎన్ని పాషాణములకు గలిగిన ఈనాడు పసుపు కుంకాల పూజ అంటూ ఎంత కనువిప్పటువంటి కావ్యం కదా. ఎస్, హీఈస్ ద గ్రేట్. అండ్ సెల్యూట్ ఆయనకి నివాళిగా ఈరోజు ఈ కార్యక్రమం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంటపాటి మాధవీలత. నీట్ పేపర్ లీకేజీ అంశం, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల వల్ల పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిపడ్డాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామన్న ప్రకటన విద్యా వ్యవస్థలో ఒక మైలురాయి అని కేంద్ర పెట్రోలియం సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అభివర్ణించారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆదాయం పన్ను దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. స్కాట్లాండ్లోని గ్లాస్కో నగరంలో 23వ కామన్వెల్త్ క్రీడలు నిన్న సాయంత్రం ఓవో హైడ్రో వేదికగా అధికారికంగా ప్రారంభమయ్యాయి. నీట్ పేపర్ లీకేజీ అంశం, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల వల్ల పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదాపడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే కార్గిల్ యుద్దంలో దేశం కోసం ప్రాణాలర్పించిన భారత సాయుధ దళాల అమరవీరులకు సభ ఘనంగా నివాళులర్పించింది. ఈ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ, ఈ ఏడాది జూలై 26 నాటికి కార్గిల్ విజయ దివస్ 27వ వార్షికోత్సవం పూర్తవుతుందని గుర్తు చేశారు. ఈరోజు మన జవాన్ల అజేయమైన ధైర్య సాహసాలకు, శౌర్యానికి, అత్యున్నత త్యాగానికి చిహ్నంగా నిలుస్తుందని కొనియాడారు. అనంతరం అమరవీరుల స్మృత్యర్థం సభ్యులు కొద్దిసేపు మౌనం పాటించారు.
1: దినాంక 26 జూలై 2026 కో కార్గిల్ విజయ దివస్ కి 27వీ వర్షగాంఠ హై. యే సభా భారతీయ సశస్త్ర బలో కే ఉన్ వీర్ జవానో కో శ్రద్ధాపూర్వక నమన్ కర్తీ హై.
0: అటు రాజ్యసభలను సభా కార్యక్రమాలు ప్రారంభం కాగానే కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించారు. రాజ్యసభ చైర్

0: మెన్ సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ 1999 కార్గిల్ యుద్దంలో భారతదేశం సాధించిన విజయానికి గుర్తుగా ఈ రోజును జరుపుకుంటామని, అసాధారణ సవాళ్లను ఎదుర్కొని దేశ సమగ్రతను కాపాడిన సాయుధ దళాల నిశ్చయానికి సభ కృతజ్ఞతలు తెలుపుతుందని పేర్కొన్నారు. ఎగువ సభ కూడా అమరవీరుల గౌరవార్థం కొద్దిసేపు మౌనం పాటించింది.
1: On this occasion, this house pays its respectable homage to the gallant martyrs who made the supreme sacrifice in service of the nation. We also express our profound gratitude to all the members of the armed forces whose indomitable courage, steadfast determination and selfless dedication in the face of extraordinary challenges.
0: నివాళుల అనంతరం స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలను ప్రారంభించడానికి ప్రయత్నించగా ప్రతిపక్ష సభ్యులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని చైర్మన్ కోరినప్పటికీ విపక్షాలు వినకపోవడంతో సభను 12:30 వరకు వాయిదా వేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్న ప్రకటన దేశ విద్యా వ్యవస్థలో ఒక మైలురాయి అని కేంద్ర పెట్రోలియం సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అభివర్ణించారు. దీనివల్ల పేపర్ లీకేజీలకు పాల్పడే నిందితులకు కఠినమైన శిక్షలు ఖరారవుతాయని, అలాగే ఇలాంటి నేరాలకు పాల్పడకుండా ఇదొక బలమైన నిరోధకంగా పనిచేస్తుందని మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ సమస్య వల్ల నష్టపోయిన యువ విద్యార్థులకు వేగవంతమైన న్యాయం అందేలా ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు చూస్తాయని చర్యలు తీసుకుందని, నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా చూడడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని, అందుకే వెంటనే పరీక్షలు నిర్వహించడం అత్యవసరంగా మారిందని ప్రధాని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ అనేది చిన్న విషయం కాదని, దీనివల్ల లక్షలాది మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని తనకు తెలుసని అన్నారు. ఫాస్ట్ కోర్టుల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను సిద్ధం చేయాలని నిన్ననే తాను సంబంధిత శాఖలను ఆదేశించానని, ఆయా విభాగాలు నిరంతరం శ్రమించి నిన్న అర్ధరాత్రి కల్లా డ్రాఫ్ట్ను తనకు సమర్పించాయని మోదీ వెల్లడించారు. కేబినెట్ సహచరుల సూచనలను పరిగణలోనికి తీసుకున్న తర్వాత దీనికి తుది రూపం ఇస్తామని చెప్పారు.
2: कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाए.
0: सामाजिक कार्यकर्ता सोनम वांगचुक निराहार दीक्षను విరమించుకోవాలనే నిర్ణయం విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించడంలో ప్రభుత్వం చూపిస్తున్న దృఢ సంకల్పంపై ఆయనకున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా అన్నారు. పేపర్ లీకేజీలపై నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తామని, పరీక్షల సంస్కరణలను బలోపేతం చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరం వ్యక్తపరుస్తున్న బలమైన సంకల్పాన్ని సింధ్యా తన సోషల్ మీడియా పోస్టులో గుర్తు చేశారు. దేశ పురోగతిని నడిపించే ప్రధాన శక్తి భారత యువత అని, వారి భవిష్యత్తును ప్రమాదంలో పడేసేందుకు ప్రయత్నించే ఎవరైనా సరే కఠినమైన శిక్షను ఎదుర్కొంటారని హెచ్చరించారు. దేశ యువత ప్రయోజనాలు కాపాడమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని జ్యోతిరాదిత్య సింధ్యా స్పష్టం చేశారు. వార్తలు వింటున్నారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈరోజు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ అధ్యక్షత వహిస్తారు. విపత్తు ముప్పు తగ్గింపులో బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి ఈ సమావేశం ఒక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. విపత్తులనేవి స్థిరమైన అభివృద్ది, వాతావరణ స్థితిస్థాపకత, ఆర్థిక స్థిరత్వం, మానవ భద్రతకు వ్యవస్థాగత ముప్పుగా మారుతున్నాయనే గుర్తింపును ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని పేర్కొంది. ఈ సమావేశంలో 10 బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు పాల్గొంటారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆదాయం పన్ను దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆదాయం పన్ను శాఖ ఏర్పాటు, దాని వృద్ధిని స్మరించుకోవడంతో పాటు పారదర్శకమైన, సాంకేతిక ఆధారిత పన్ను చెల్లింపుదారులకు అనుకూలమైన పన్ను పరిపాలన వైపు దేశం సాగించిన ప్రయాణాన్ని ఈ సందర్భం ప్రతిబింబిస్తుంది.

0: బలోపేతం చేయడానికి ఏఐ, మిషన్ లెర్నింగ్ వంటి అధునాతన సాంకేతికతలను కూడా స్వీకరిస్తోంది. స్కాట్లాండ్లోని గ్లాస్కో నగరంలో 23వ కామన్వెల్త్ క్రీడలు నిన్న సాయంత్రం ఓవో హైడ్రో వేదికగా అధికారికంగా ప్రారంభమయ్యాయి. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III, రాణి కెమెల్లా, బ్రిటిష్ ప్రధాని యాండీ బర్న్హోమ్, కామన్వెల్త్ స్పోర్ట్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ రుకారే సమక్షంలో ఈ క్రీడలు ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు జరగనున్న ఈ ఈవెంట్లో 74 దేశాలు పాల్గొంటున్నాయి. భారత బృందానికి పతాకధారిగా మీరాబాయి చాను, అధికారిక బ్యాటన్ బేరర్గా లవ్లీనా బోర్గోహైన్ నాయకత్వం వహించారు. ప్రారంభ వేడుకలకు ముందే భారత్ తన పతకాల ఖాతాను ఖాయం చేసుకుంది. మహిళల 75 కేజీల బాక్స్ విభాగంలో కేవలం 5 అథ్లెట్లు మాత్రమే బరిలో ఉండడంతో ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ కు బై లభించి నేరుగా సెమీఫైనల్ కు చేరుకుంది. మరోవైపు లాన్ బౌల్స్ పోటీల్లో భారత జట్టు తొలి రోజే ఆడిన 2 మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది. ఈరోజు పురుషుల టీం వ్యక్తిగత రౌండ్లలో జిమ్నాస్టులు తపేశ్వర్నాథ్ దాస్, స్వాతిష్ కెపి, తపన్ మొహంతి, యోగేశ్వర్ సింగ్ తమ పోటీలు ప్రారంభించనున్నారు. పారా స్విమ్మర్ ఆర్వీవి పీకే బుడిగిన పురుషుల 100 మీటర్ల ఫ్రీ స్టైల్ S13 విభాగంలో పాల్గొంటారు. రాత్రి ఫైనల్స్ జరుగుతాయి. అలాగే శ్రీహరి నటరాజ్ 50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ హిట్స్ లో తలపడతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ పేపర్ లీకేజీ అంశం, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల వల్ల పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్న ప్రకటన విద్యా వ్యవస్థలో ఒక మైలురాయి అని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అభివర్ణించారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆదాయం పన్ను దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్. స్టూడియోలో సమయం 12:40 దాటి 53 సెకండ్లు. ఇప్పుడు లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్. F3 మూవీ
2: క్యాచ్ లేని లైఫ్ స్టాన్ బాత్ డబ్బు పైసా ఉంటే లోకమంత పెద్ద డాన్స్ క్లబ్.

0: రామ్ మిరియాల పాడిన పాట అది. గీత రచన భాస్కర్ పట్ల రవికుమార్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత డిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. తరతరాల తగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం రజాసాబ్ మూవీలోంచి నకాష్ అజీజ్ పాడిన పాట విందాం ఇప్పుడు. గీత రచన కాసర్ల శ్యామ్, సంగీతం ఎస్ఎస్ తమన్.

0: मेरा जूता है जानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు

0: మహారాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్. ఇప్పుడు విందాం గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమా కోసం అనురాగ్ కులకర్ణి పాడిన శ్రీహర్ష ఈమని గీతం. సంగీతం యువన్ శంకర్ రాజా.

0: పాటైనా
1: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
2: ఏ చోటైనా
0: శ్రోతల ఆనందాలగని
2: మధుర గాన మనోరంజని
0: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085, మరొక నెంబర్
3: 2324085.
0: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై.

మాస్ జాతర సినిమా కోసం హేషం అబ్దుల్ వహాబ్ భీమ్స్ శిశిరులు పాడిన పాట విన్నారు. ఇప్పుడు విన్న చివరిగా 8 వసంతాల సినిమా నుంచి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు. ఇప్పుడు
1: వ్యవస్థలో అవసరమైన సంస్కరణలు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకేజ్ ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జికి నిరసనగా హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద టీఆర్ఎస్ విద్యార్థి విభాగం చేపట్టిన ధర్నాలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన పేపర్ లీకేజీలకు కేటీఆర్ బాధ్యత వహించాలని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఈరోజు డిమాండ్ చేశారు. పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఇక వివరాలు. నీట్ ప్రశ్నపత్రం లీక్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి విలేకరులతో మాట్లాడుతూ పేపర్ లీక్ వెలుగులోకి రాగానే నిందితులను అరెస్టు చేసి పరీక్ష పకడ్బందీగా తిరిగి నిర్వహించామని చెప్పారు. పేపర్ లీక్లపై కఠిన చర్యల కోసం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని తీసుకొచ్చామని వెల్లడించారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించిన కిషన్ రెడ్డి విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పార్లమెంట్లో చర్చకు సిద్దమని, అవసరమైన సంస్కరణలను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
2: సిబిఐ దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. 17 మంది ఈ యొక్క నీట్ పేపర్ సంబంధించినటువంటి లీకేజ్ లో అరెస్ట్ చేసి ఈరోజు జైల్లో ఉన్నారు. వాళ్ళని ఫాస్ట్ ట్రాక్ చట్టం కింద చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏ క్వశ్చన్ పేపర్ కూడా లీక్ కాకుండా జీరో టాలరెన్స్ పాలసీ తీసుకొస్తుంది. అది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి సహకరించి విద్యార్థులకు విశ్వాసం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది.
1: నీట్ పేపర్ లీకేజీ ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జికి నిరసనగా హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు పాల్గొన్నారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ ఘటన, విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన పోలీసు చర్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. విద్యార్థుల హక్కులను కాపాడాలని, పరీక్షల వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచాలని కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వైఖరికి వ్యతిరేకంగా వికారాబాద్ లో బీజేపీ, బీజేవైఎం, ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీజేఆర్ చౌరస్తాలో జరిగిన ధర్నాలో కార్యకర్తలు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు జోక్యం చేసుకుని సుమారు 150 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పరిగి, తాండూరు నియోజకవర్గాల్లో పలువురు బీజేపీ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు విద్యా సంస్థల బంద్ కొనసాగుతోంది. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం, జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జీకి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల ఐక్య వేదిక ఈ బంద్కు పిలుపునిచ్చింది. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, పీడీఎస్యు సహా పలు విద్యార్థి సంఘాలు ఇందులో భాగస్వామ్యమయ్యాయి. లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటూ పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. బంద్ నేపథ్యంలో కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం, ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ పరిధిలో శుక్రవారం జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశారు. హైదరాబాద్లోని ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద యూనియన్ నేతలు నిరసనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కార్యకర్తలకు బయలుదేరిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. పేపర్ లీకేజీలకు కేటీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మాజీ ప్రధాని భారతరత్న పివి నర్సింహ

నరసింహారావు వారసత్వాన్ని భావితరాలకు చేరవేసేలా హనుమకొండ జిల్లా వంగరలో నిర్మిస్తున్న పి విజ్ఞాన కేంద్రాన్ని తీర్చిదిద్దాలని రాష్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న విజ్ఞాన కేంద్రాన్ని పరిశీలించడం, పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేసి ప్రారంభించాలని సూచించారు. సింగరేణి సంస్థలో భూగర్భ శాస్త్ర పరిశోధనలు, ఖనిజాల విశ్లేషణను ఆధునికీకరించే లక్ష్యంతో కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక జియో సైన్స్ లెబారటరీని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. అనంతరం అందులోని ఆధునిక పరికరాలు, బొగ్గు నాణ్యత నిర్ధారణ, ఖనిజాల విశ్లేషణ, భూగర్భ శాస్త్ర పరిశోధనలకు వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలించి అధికారులతో ఈ లెబారటరీ ద్వారా బొగ్గు నాణ్యత నిర్ధారణ, ఖనిజాల నమూనాల విశ్లేషణ, భూగర్భ పరిశోధనలు మరింత వేగంగా, ఖచ్చితత్వంతో నిర్వహించవచ్చని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసి జిల్లా అభివృద్ది ప్రాజెక్టులకు సంబంధించిన వినతి పత్రాలు సమర్పించారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమై ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అంశాలను చర్చించారు. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి పలు జాతీయ రహదారుల నిర్మాణంపై విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి జిల్లా సమగ్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వ సహకారం కోరుతూ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్రతో కలిసి ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిశారు. ముంబై హైదరాబాద్ ప్రతిపాదిత బుల్లెట్ రైల్ కారిడార్లో సంగారెడ్డిలో స్టేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే జహీరాబాద్లోని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని బుల్లెట్ ట్రైన్ స్టాప్తో పాటు రైల్వే ర్యాక్ పాయింట్ మంజూరు చేయాలని కోరారు. వాతావరణం. ఈరోజు రేపు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రాష్ట్రంలో 1-2 చోట్ల గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మరింత మెరుగుపరచాలన్న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ పీజీఐపై నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ఇంగ్లీషు, గణితం, సైన్సు సబ్జెక్టులో విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనపరిచేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలని నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాహుల్ పిలుపునిచ్చారు. పానగల్ అర్బన్ హెల్త్ హాస్పిటల్లో 14 ఏళ్లలోపు బాలికలకు నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కౌమార దశలోని బాలికలకు ప్రభుత్వం హెచ్పీవీ వ్యాక్సిన్ను ఉచితంగా అందిస్తోందని తెలిపారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అధికారులను ఆదేశించారు. వక్ఫ్ ప్రొటెక్షన్ అండ్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వక్ఫ్ భూములకు సంబంధించిన వివాదాలు తలెత్తినప్పుడు సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని చట్టపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. భారత ఆహార సంస్థకు సరఫరా చేయవలసిన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారనే సమాచారంతో సూర్యాపేట జిల్లా బాలెంల గ్రామంలోని 2 రైస్ మిల్లులపై విజిలెన్స్ పౌర సరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. 2 మిల్లుల్లో కలిపి 29,187 మెట్రిక్ టన్నుల ధాన్యం కొరత ఉన్నట్లు అధికారులు తెలిపారు. పరకాలలో ఇందిరా మహిళా డైరీని త్వరగా ఏర్పాటు చేసేందుకు చర్యలు వేగవంతం చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అహద్ బాజ్పాయ్తో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేషన్ కార్డుదారుల ఈకేవైసీ 81% పూర్తయిందని రాజన్న సిరిసిల్ల జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఎల్ బుచ్చిబాబు తెలిపారు. మిగతా 19% నమోదుకు ఈ నెలాఖరు వరకు అవకాశం ఉందని చెప్పారు. అంతర్జాతీయ స్వీయ సంరక్షణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నారు. ఆరోగ్యకరమైన జీవనం, మానసిక శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రాముఖ్యతను ఈరోజు తెలియజేస్తుంది. రోజు వ్యాయామం చేయడం, సమతుల ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, మానసిక ప్రశాంతత, ఒత్తిడిని తగ్గించుకోవడం, ధ్యానం చేయడం, ఇష్టమైన పనులకు సమయం కేటాయించడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం, శరీరం చెప్పే సంకేతాలను గమనించడం అనేవి స్వీయ సంరక్షణకు మార్గాలుగా నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్లో పేదలకు గౌరవప్రదమైన సొంతింటికలను సాకారం చేయడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్

0: రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ టవర్స్ కోసం మీసేవ కేంద్రాలు, మీసేవ వాట్సాప్ నంబర్, వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 5 లక్షల రూపాయల ప్రభుత్వ సబ్సిడీతో 40 నుంచి 60 లక్షల రూపాయల విలువైన ఇళ్లను లబ్దిదారులకు కేవలం 6 లక్షల రూపాయలకే అందిస్తున్నామని చెప్పారు. ముఖ్యాంశాలు మరోసారి. నీట్ అంశంపై విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పార్లమెంట్లో చర్చకు సిద్దమని, పరీక్షల వ్యవస్థలో అవసరమైన సంస్కరణలు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకేజీ, ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జీకి నిరసనగా హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీఆర్ విద్యార్థి విభాగం చేపట్టిన ధర్నాలో ఆ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పేపర్ లీకేజీలకు కేటీఆర్ బాధ్యత వహించాలని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఈరోజు డిమాండ్ చేశారు. ఈరోజు రేపు రాష్టంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన చలులు కురిసే అవకాశం ఉందని ప్రాంత వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంత సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల నిమిషాలకు ప్రాంతీయ వార్తల బులెటిన్.
1: వాట్సాప్ చేయండి. వింటూ వినోదాలు బిందాజ్గా తేలిపోదాం. మీరు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి, నేను ప్రశ్న వేయడానికి సిద్ధంగా ఉన్నాను. సమాధానం మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే టైప్ చేయండి. చూడండి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం శ్రోతలందరికీ మరొకసారి. గుడ్ ఆఫ్టర్నూన్. ప్రశ్న, మొదటి కోల్ టు అమ్మోనియం నైట్రేట్. భారతదేశపు మొట్టమొదటి కోల్ టు అమ్మోనియం నైట్రేట్ ప్లాంట్ను ఇటీవల ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే నెంబర్కు వాట్సాప్ చేయండి.

జీన్స్ సినిమా కోసం ఉన్ని కృష్ణన్ ఎస్పి పల్లవి పాడిన పాట అది. షూటింగ్ కార్యక్రమంలో మీరు విన్నారు. కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి కోల్ అమోనియం నైట్రేట్ ప్లాంట్ను ఇటీవల ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా ఇన్ టైంలో పంపించారు చాలా మంది శ్రోతలు, అంటే చదవటానికి కూడా టైం సరిపోనంత మంది శ్రోతలు, అభిమాన శ్రోతలు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా సంతోషం. థ్యాంక్స్ స్పెషల్గా వీరు వెంకట

నుంచి రైట్ ఆన్సర్ కస్తూరి రాముడు చోటుకొల్లండి, గణేష్ వేదపతి నిజామాబాద్ నుండి, పుట్టపాక నుంచి మిర్యాల తిరుమలయ్య, హైదరాబాద్ వనశ్రీపురం నుంచి దూర్నాల బాలరాజ్, చంపపేట నుంచి రాధ, పుట్టపాక నుంచి భవాని వెంకట్, తర్వాత పోలిపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల నుండి, తమిళనాడు నుండి లలిత, ఇంకా చిలకలగూడ నుంచి లలిత వారు ఆన్సర్ చేశారు. మధుకర్ నందిపేట వీరు కూడా ఐడిపిఎల్ కాలనీ, తర్వాత జార్సిగూడ సిహెచ్ హనుమంతరావు ఆపరేటివ్ కాలనీ నుంచి రైట్ ఆన్సర్ ఇచ్చారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి, మహబూబ్నగర్ జిల్లా ఎం నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ రైట్ ఆన్సర్ ఇచ్చారు. చిలక నారాయణ అనసూయ జమున, జనకంపేట నిజామాబాద్ జిల్లా నుంచి కూడా వీరు కుబీర్ రంజిత్ కూడా ముంబై నుంచి ఒక ఆన్సర్ చేశారు. కోదాడ శ్రీనివాసరావు మోరిపల్ల నుంచి కూడా రైట్ ఆన్సర్, కాల శ్రీనివాసరావు కోదాడ, పొమ్మిది లక్ష్మీనారాయణ అమనగుడి గ్రామం నుంచి వీరు, గుదాన్ పోచంపల్లి నుండి భోగ సాయి విజయ్ వెంకటమ్మ కూడా రైట్ ఆన్సర్, షేరే బాలాజీ కుబేర్ నిర్మల్ జిల్లా నుండి కూడా రైట్ ఆన్సర్, బలరామ్ సరోజ, దస్తగిరి సంధ్య పృథుటూరు నుంచి, నార్కడపల్లి నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం వారి కుటుంబ సభ్యులు, నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమోజ వెంకటాచారి వారి కుటుంబ సభ్యులు, బ్రహ్మయ్య కర్నూలు నుంచి కూడా, డబ్బుసేట్ బెల్లంపల్లి నుంచి వెంకన్న కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, పీజేద్గూడ నుంచి శ్రీనివాస్, బాలకృష్ణ నర్సంపేట వరంగల్ జిల్లా నుంచి, కృష్ణకుమారి ఖమ్మం నుంచి, పాలెంపోలి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి, చోడవరపు నాగేశ్వరరావు హైదరాబాద్ నుంచి, బూదన పోచి నుంచి భోగ మార్కండేయ, కీర్తి రాజ్కుమార్ కృష్ణగర్ నిజామాబాద్ జిల్లా నుండి, జిల్లా ఆమూరు నుంచి ఎం రాధ, బూదన్ పోచంపల్లి నుండి మాధవి ఇంకా వారి కుటుంబ సభ్యులు, కృష్ణ ఏసరావు నగర్ హైదరాబాద్ నుండి, భువనగిరి నుంచి సుదర్శన్ మాదాసు విజయ, తర్వాత మాధురి మనగపటి గోల్నాక హైదరాబాద్ నుంచి కూడా సార్, సంతోష్ కుమార్ కాల్టెక్స్ట్ బెల్లంపల్లి నుండి, ద్రోణం రాజు సూర్యశ్రీ ఫ్రమ్ కౌకూర్ నుండి, పద్మావతి శిల్ప ప్రసాద్ రేఖ నాయక్ చెంచల్ కూడా హైదరాబాద్ నుండి కూడా కరెక్ట్ ఆన్సర్, హర్షిని ఆదిలాబాద్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్, జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి. సో వీరంతా కరెక్ట్ ఆన్సర్ చేసిన వాళ్ళు, కరెక్ట్ ఆన్సర్ ఒడిశా. ఈ ఆన్సర్ చేసిన వాళ్ళందరికీ రాసినటువంటి పాట రాసినటువంటి కవి పేరు చెప్పండి, పాట వచ్చేస్తుంది, జాగ్రత్తగా వినండి.

ఇది అండి ఈ చరణానికి సంబంధించిన పాటను రాసిన కవి ఎవరు మీకు కనుక తెలిస్తే వెంటనే 0402324082 నెంబర్ కు వాట్సాప్ చేయండి. మీ పరిజ్ఞానాన్ని మీ జ్ఞానాన్ని పరీక్షించే ప్రయత్నం స్పర్ధ కోసం ఆ ప్రశ్న వేశాం. మీ ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324082 నెంబర్ కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు మీ సమాధానం, మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే టైప్ చేయండి. ఇంకా అన్యదా ఏ లెటర్స్ కూడా టైప్ చేయకండి. మనము ఆన్సర్ చేసిన వారందరి పేర్లు చదివే అవకాశం ఉంటుంది. సిక్స్టీన్త్ సినిమా నుంచి పాట.

0: ఎఫ్ఎం విద్యుత్ భారతి 102.8 మెగా హెడ్స్ మన విన్న కార్యక్రమం షో టైం. షో టైం లో మేము వినిపించినటువంటి చరణానికి సంబంధించిన పాటను రాసిన కవి పేరు ఏంటి అని చెప్పేసి ప్రశ్న వేశాము. దీనికి చాలా స్పీడ్ గా వెంటనే పాట వెంటనే ఆ కవిని గుర్తుపెట్టేశారంటే నిజంగా చాలా గ్రేట్. ఎఫ్ఎం విద్యుత్ భారతికి అలాగే పాటలకు మన శ్రోతలకు ఉన్నటువంటి సంబంధం ఇక్కడ ఖచ్చితంగా తెలిసిపోతుంది. సరైన సమాధానం వెంటనే పంపిన వారు రంగా హైదరాబాద్ నుంచి, అలాగే ఇంకా చాలా మంది శ్రోతలు కూడా ఆన్సర్ చేశారు కానీ సరైన సమాధానం పంపలేదు. అలాగే శివగంగా ధనరాజ్ సునీత రైట్ ఆన్సర్ ఇచ్చారు. ఆడేపు సంతోష్ కుమార్ కాంటెక్స్ట్ బెల్లంపల్లి నుంచి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. కీర్తి రాజ్ కుమార్ ఆదర్శన జవాబాద్ నుంచి, ఫీర్జాద్ గూడ శ్రీనివాస్, జ్ఞానేశ్వర్ ప్రవీణ మై వీరు అత్తాపూర్ హైదరాబాద్ నుంచి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమంత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత ఇంకా శ్రోతలు చాలా మంది ఉన్నారు. ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి మై గెస్ట్ అని చెప్పేసి సీనియర్ శ్రోతలు కూడా షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. వీరు చంపేట నుంచి రాధ గారు కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. కొంతమంది అయితే మరి సమాధానం పంపారు, వారు ఏఐ మీద ఆధారపడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ రైటర్ పేరు అనేది మరి దశాబ్దాలుగా మీరు రేడియోతో ఉన్నటువంటి అనుబంధంతో ఉన్నటువంటి అనుబంధం, లిరిక్స్ అందించిన వారి పేరు తెలిసే ఉంటాయి. దానికి భిన్నంగా పాటను రాసిన వాళ్ళు పెడుతున్నారు పంపుతున్నారు అంటే మరి మీకే వదిలేస్తున్నాను. సో ఇంకా చాలా మంది బాలరాజు హైదరాబాద్ వీరు కూడా సిహెచ్ విజయ్ కుమార్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత సో వీరు మాత్రమే ఇన్ టైంలో సరైన సమాధానం పంపించారు. మరి అందరికీ ఆ లిరిక్స్ని బట్టి కూడా మనకు అర్థమైపోతూ ఉంటుంది. అలాంటి సాహిత్యము ఇచ్చేవాళ్ళు కొంతమంది రైటర్స్ మాత్రమే ఉన్నారు ఇండస్ట్రీలో. మనం పాట వినిపించాం కదా చరణం, ఆ చరణానికి సంబంధించిన పాటను రాసిన కవి శ్రీశ్రీ. సో ఇది సరైన సమాధానం. సరైన సమాధానం పంపడం వాళ్ళందరికీ అభినందన తెలుపుతోంది ఎఫ్ఎం వివిధ్ భారతి. ఇది ఫనీ కోసం, మీకున్నటువంటి నాలెడ్జ్ టెస్ట్ చేయడం కోసం మీకు ప్రశ్న వేసి కొంతమంది ఏఐ మీద ఆధారపడ్డారు. అందులో చాలా విచిత్రమైనటువంటి సమాధానం వచ్చింది, పంపించారు. సరే మరొక ప్రశ్న వచ్చేస్తుంది. పర్యావరణవేత్తల తాజా నివేదికల ప్రకారం ఓం పర్వతంపై, ప్రశ్న మరోసారి, పర్యావరణవేత్తల తాజా నివేదికల ప్రకారం ఓం పర్వతంపై మంచు పూర్తిగా కరిగిపోయి నల్లని రాతితో దర్శనమిస్తుంది, దాని గల కారణమేంటి, ముఖ్యమైన కారణమేంటి అనేది ఆ రీజన్ చెప్తే సరిపోతుంది. ఆ రీజన్ పేరు, తర్వాత మీ పేరు, మీ ఊరు పేరు మాత్రం టైప్ చేయండి. అయితే మరొకసారి మాకు అర్థం కాలేదు అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. పర్యావరణవేత్తల తాజా నివేదికల ప్రకారం ఓం పర్వతంపై మంచు పూర్తిగా కరిగిపోయి నల్లటి రాతితో దర్శనమివ్వటానికి గల ప్రధాన కారణం ఏంటి, దీనికి సరైన సమాధానం పంపండి 0402324085252 నెంబర్కు. ఆర్యా 2 సినిమా నుంచి ఈ పాట వచ్చేస్తుంది.
1: ముద్దుల మువ్వారావు గారు పెద్దమ్మాయి 1800
0: క్షమించాలి, ఈ పాట 100% లవ్ సినిమా నుంచి.
1: పుల్లారావు గారు అబ్బాయితో జంపు జల్లాలి అంట, ఇంకా మన మెరగంటే మంగతాయారు గాజుల సిట్టమ్మ దుబాయ్ సత్యమతి ఆళ్ళ మొగుళ్ళి వదిలేశారంట, వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో అప్పుడే చెప్పుకుంటారంట, మొదలెట్టవే మంగతాయారు.

శుభం కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్న, పర్యావరణవేత్తల తాజా నివేదికల ప్రకారం ఓం పర్వతంపై మంచు పూర్తిగా కరిగిపోయి నల్లటి రాతితో దర్శనం ఇవ్వడానికి గల ప్రధాన కారణం ఏంటి అని చెప్పేసి ప్రశ్న వేశాము. దీనికి గల కారణం సరైన సమాధానం పంపారు చాలామంది. అయితే సరైన సమాధానం కొంచెం అటు ఇటుగా పంపారన్నమాట. ఇది అందరికీ తెలిసిన సమాధానం, కానీ కరెక్ట్ సమాధానం పంపిన వాళ్ళని మాత్రం చదువుతాను. ముందుగా వెంటనే సమాధానం పంపారు కంచాల లక్ష్మీరాము బేగంపేట హైదరాబాద్ నుంచి సరైన సమాధానం పంపారు, థ్యాంక్స్ అండి. వీరు కూడా భాను మియాపూర్ నుంచి, ఆడప్ సంతోష్ కుమార్ కాల్టెస్ట్ బెల్లంపల్లి నుండి, బ్రహ్మయ్య కర్నూలు, దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుండి, సుదర్శన్ మాదాసు విజయ భువనగిరి నుండి, కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం, నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమోజు వెంకటాచారి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద వారి కుటుంబ సభ్యులు, చిలక నారాయణ అనుసూయ జానకంబెట్ నిజామాబాద్ జిల్లా నుంచి, ఆర్మూర్ నుంచి ఎం రాధ, మధుకర్ నందిపేట నుండి, డాక్టర్ వెంకన్న డబ్బుసేట్ బెల్లంపల్లి నుండి, చోడవరపు రమాదేవి గీతానగర్ హైదరాబాద్ నుంచి, మిరియాల తిరుమలయ్య పుట్టపాక నుండి, హర్షిణి ఆదిలాబాద్ నుండి, రాజ్ కుమార్ కీర్తి రాజ్ కుమార్ నిజామాబాద్ జిల్లా నుండి, ఆర్మూర్ ప్రేమనాథ్ కళావతి, బలరాం సరోజా సికింద్రాబాద్ నుండి, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, పంతాడి శ్రీనివాసరావు మురిపొలం నుండి, జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, అమనగుర్తు నుంచి ఉమ్మిదిన లక్ష్మీనారాయణ, సులోచన కరీంనగర్ జిల్లా నుంచి, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుండి, షేరి బాలాజీ సావిత్రి నిర్మల్ జిల్లా నుంచి, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ ఇచ్చారు, నిజాంపేట గణేష్ వేదవతి నార్కెట్పల్లి మండలం నిర్మాణ గ్రామం నుంచి, పొన్ను వెంకటేశం హేమలత, పాలెం పోలయ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి, ముసాపేట్ మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ సిహెస్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుంచి, చంపాపేట నుంచి రాధ, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, తర్వాత నేదునూరు కళ్యాణచారి కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుండి, దోర్నాల బాలరాజ్ వనసలిపూర్ నుంచి, నల్గొండ జిల్లా నుంచి వరలక్ష్మి కస్తూరి రాముడు చౌటుపల్లి నుండి, జక్రన్పల్లి నిజామాబాద్ జిల్లా నుంచి వీరు అరుణ రాజేందర్, ఇంకా వారి కుటుంబ సభ్యులు పుట్టపాక నుంచి భవానీ వెంకట్, లీలా శ్రవంతి హైదరాబాద్ నుండి, జాప భువనేశ్వర్ వెల్లుల నుండి, నిజామాబాద్ జిల్లా తాళ్ల రాంపురం నుంచి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి సాయి కిరణ్, వైష్ణవి సాయి చరణ్, విజయ్ సాయి కుమార్, ఆమె వీరంతా కూడా సరైన సమాధానం పంపించారు. ఇన్ టైంలో మరి సరైన సమాధానం ఏంటి అంటే, పర్యాటక వాహనాల కాలుష్యం వల్ల, అలాగే గ్లోబల్ వార్మింగ్. అయితే మరి చాలామంది వాతావరణ కాలుష్యం వల్ల గ్లోబల్ వార్మింగ్ అని చెప్పేసి పంపించారు, కానీ ఎస్పెషల్లీ పర్యాటక రంగం కాబట్టి చాలా వాహనాలు వస్తాయి కాబట్టి వాటి నుంచి వచ్చే పొగ ధూళి దానివల్ల మరి గ్లోబల్ వార్మింగ్ సమస్య వల్ల అలా కరిగిపోతుందన్నమాట. సరే మరొక ప్రశ్న వచ్చేస్తుంది, మనం ఉన్న సమయాన్ని వినియోగించుకుని పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. ప్రపంచంలో మొట్టమొదటి కమర్షియల్ ఫ్లోటింగ్ సోలార్ ఫామ్ను ఏ దేశంలో ఏర్పాటు చేశారు? ప్రశ్న మరొకసారి, ప్రపంచంలో మొట్టమొదటి కమర్షియల్ ఫ్లోటింగ్ సోలార్ ఫామ్ను ఏ దేశంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. ఇదే చివరి ప్రశ్న, ముందు సమాధానం పంపిన వాళ్ళే చదువుతాను ఎందుకంటే పాట అయిపోయే లోపు.

మీరు వింటున్న పాట ఆర్యా 2 సినిమా నుంచి. కునాల్ గాంజ్వాలా మేఘా పాడింది. వనమాలి రచనకు సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

కమర్షియల్ ఫ్లోటింగ్ సోలార్ ఫామ్ ఏ దేశంలో ఏర్పాటు చేశారు అని ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా ఇంటర్వ్యూలో పంపించారు సాయి కిరణ్ వైష్ణవి సాయి చరణ్ సాయి కుమారామని. విజయలక్ష్మి రాజేందర్ ప్రసాద్ నిజామాబాద్ జిల్లా తాళ రాంపూర్ నుంచి ఆన్సర్ చేశారు. భూమిదేవి లక్ష్మీనారాయణ అమనగుడి నుంచి, తర్వాత చౌటుపల్లి నుంచి జగన్పల్లి నుంచి అరుణ రాజేందర్ వారి కుటుంబ సభ్యులు, చోడవరపురం దేవి గీతానగర్ హైదరాబాద్ నుంచి, బ్రహ్మయ్య కర్నూలు నుంచి, నిజాంపేట గణేష్ వేదవతి జాప భూమేశ్వర్ నుండి, పాలెం పోలయ్య ఆలగడ్డ నుండి, వై వెంకటరెడ్డి లక్కవరం నుంచి, పుట్టపాక భవానీ వెంకట్ మధుకర్ నందిపేట నుంచి, నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచార్య వారి కుటుంబ సభ్యులు, పంతాడి శ్రీనివాసరావు మోరిపలం నుండి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి వారి కుటుంబ సభ్యులు వీరు, నందిపేట నుంచి వెంకటేష్, పుట్టపాక మిరియాల తిరుమలయ్య, నార్కట్పల్లి మండలం నిమ్మాని నుంచి పుట్టిన వెంకటేశం, ముసాపేట్ మహబూబ్నగర్ జిల్లా నుంచి నరేష్ రోజా, కాలిఫోర్నియా యూఎస్ఏ నుంచి బాలకృష్ణ నర్సంపేట వీరు, చిలక నారాయణ సుయ సెంట్రల్ బలరామ్, నిఖిల్ హరిణి సెంటర్ నుంచి వీరు సెంటర్ బోయపల్లి నుండి ఆన్స్ చేశారు. జపాన్ వీరు పానుగంటి రమేష్ గౌడ్, శేరలింగంపల్లి హైదరాబాద్ బిహెచ్ఎల్ ఓల్డ్ ఎంఐజీ కాలనీ నుంచి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత సురేష్ నేర్మెట్ క్రాస్ రోడ్ నుంచి వీరు సరైన సమాధానం చేశారు. డబ్బుసేటిపల్లి బెల్లంపల్లి నుంచి కూడా వీరు వెంకన్న కూడా కరెక్ట్ ఆన్సర్, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ దశగిరి సంధ్య పొద్దుటూరు నుంచి, కల్వకుర్తి నాగకర్ణం జిల్లా నుంచి, నేదూరు ఆడపు సంతోష్ కుమార్ కాల్ టెక్స్ట్ బెల్లంపల్లి నుంచి వీరు సరైన సమాధానం ఇన్ టైంలో పంపించారు. సరైన సమాధానం జపాన్ షోలో పార్టిసిపేట్ చేసి మిగిలిన శ్రోతలందరూ కూడా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని నింపినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాము. తర్వాత ఇదే విధంగా అన్ని షోలు వింటూ ఎంజాయ్ చేయండి. ఇది ఇవాల్టి షో టైం కార్యక్రమం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర స్టూడియోలు సమయం సరిగ్గా 2 గంటలు మీడియా న్యూస్ ఇన్ ఇంగ్లీష్.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 2:15:56. ఇప్పుడు శక్తిశీలి కార్యక్రమం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో వరుసగా 7 సార్లు చోటు దక్కించుకున్న ఒక టెక్ కంపెనీ సీఈఓ. భారతదేశంలో పెను ప్రమాదంలో ఉన్న వన్యప్రాణుల జాతులపై ఆన్ ది బ్రింక్ అనే ఎపిసోడ్ సిరీస్ నిర్మించిన ప్రతిభాశాలి ఆమె. గబిలాలు గరియాళ్లపై రూపొందించిన ఎపిసోడ్ గాను సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ విభాగాల 2 సార్లు జాతీయ అవార్డు పొందిన టెక్ దిగ్గజం ఆమె. సమాజానికి విశేషంగా చేసిన సేవకు గాను డీన్స్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ అవార్డు, సాప్నేర్ అవార్డులతో పాటు ఇంకా అనేక అవార్డులు అందుకున్న అపూర్వ విజేత ఆమె. ఇంతకీ ఎన్నో విజయాలు, ఎన్నో విజయ పరంపర సాగిస్తున్నటువంటి మరి ఆ శక్తిశీలి ఎవరు తెలుసుకుందాం ఈరోజు శక్తిశీలి కార్యక్రమంలో.

జనం కీరవోణి స్వరకల్పనలో అనంత శ్రీరామ గీతమది గానం, దలేర్ మెహందీ చైత్ర పాడింది చిత్రం రామరామ కృష్ణ కృష్ణ మూవీలోంచి. ఆ ఎనర్జెటిక్ సాంగ్ విన్నారు కదా. మనం శక్తిశీలి కార్యక్రమంలో ఒక మహిళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అత్యంత ప్రభావవంతమైనటువంటి మహిళలు అనమాట. ఉమెన్ ఎంపవర్మెంట్ షో ఇది. నిజానికి ఈ ఎలా ఉంది అంటే, వీళ్ళు చేస్తున్నటువంటి కృషి, వీళ్ళు సాధిస్తున్నటువంటి విజయాలు మిగతా వాళ్ళకి సవాళ్ళుగా కాకుండా అసలు మీరు అందుకోలేరు అన్నంతగా ఉందన్నమాట వీరు చేస్తున్నటువంటి సాహసం. 55 మిలియన్లకు పైగా డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగినటువంటి ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ సంస్థ HCLT, దీనికి చైర్పర్సన్గా, అంతేకాకుండా దాని CSR బోర్డు కమిటీ కూడా చైర్పర్సన్గా ఉన్నటువంటి శక్తివంతమైన ఆ మహిళ పేరే రోష్ని నాదర్ మల్హోత్రా అనమాట. ఎన్నో విధుల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే ఆర్థికంగా వెనుకబడినటువంటి ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థుల కోసం విద్యాజ్ఞాన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థను కూడా నడుపుతూ మరి విద్యాదానం చేస్తూ ఉన్నారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి గొప్ప మానవతా మూర్తి మల్హోత్ర గారు. మరి ఆమె జీవిత విశేషాలు మరిన్ని తెలుసుకుందాం ఈ సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత. You're so sexy, baby. You're one in the galaxy, baby. Now heart alone, I'm mixing.

ఆదర్శ సినిమా కోసం బాబా సెహగల్ ప్రియా హేమేష్ పాట విన్నారు. గీత రచన రామజోగశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నాము. రోష్ని నారాయణ మల్హోత్రా సక్సెస్ స్టోరీ వింటున్నాము. ఉమెన్ ఎంపవర్మెంట్ షోలో మనం తిరిగేటువంటి సమూహాన్ని, పెరిగిన వాతావరణాన్ని, చదివిన పాఠశాల కళాశాల, నేర్పిన గురువులను, ప్రేరణ కలిగిన అంశాలను బట్టి మన జీవన ప్రయాణం ఉంటుంది. లక్ష్యాలు ఉంటాయి, గోల్స్ ఉంటాయి, మన ఉద్దేశాలు కూడా ఉంటాయి. అయితే అలాంటి వాతావరణంలో, గొప్ప వాతావరణంలో పెరిగారు కాబట్టి తన కుటుంబ వాతావరణం కూడా కంప్లీట్గా ప్రముఖ వ్యాపారవేత్త కాబట్టి తాను కూడా అదే రేంజ్లో, అంతకు మించి రేంజ్లో నిర్ణయం తీసుకున్నారు, లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.

అలా తన జైత్రయాత్ర చూస్తే మాత్రం అసాధారణాన్ని కూడా సుసాధ్యం చేసేటువంటి నేచర్ మేధాశక్తి టాలెంట్ గొప్ప విషయాలు ఆమెలో ఉంటాయి అన్నమాట. సో మనం ఆమెలో ఉన్నటువంటి ఆమె సాధించిన విజయాలను మనం పరిశీలిస్తూనే పడినటువంటి శ్రమను ఎంచుకున్న మార్గాన్ని వెళుతున్నటువంటి దారులను మనం చూడాలి. ఏ విధంగా అన్నింటినీ సమన్వయం చేస్తూ అన్ని కోఆర్డినేట్ చేస్తూ బ్యాలెన్స్ చేస్తూ ఎలా ముందుకు వెళ్ళింది ఒక మహిళగా అనేది మనం ఇక్కడ చూడాలి. ప్రోత్సాహాలు ఇవన్నీ ఉంటాయి, ఎంకరేజ్మెంట్ ఇవన్నీ ఉంటాయి, కానీ వీటన్నింటిని తట్టుకుని ఎదురొడ్డుతూ ముందుకు వెళ్ళటం అనేది నిజంగా చాలా చాలా గొప్ప విషయం. సో మరి అలాంటి మేధాశక్తి కలిగినటువంటి మన మల్హోత్ర టెక్ కంపెనీకి చైర్పర్సన్గా ఉంటూనే ఎన్నో విభిన్న రంగాలను కూడా ప్రభావితం చేస్తున్నారంటే మరి మాటలా చెప్పండి. ఎస్, అందుకే మన శక్తిశీల కార్యక్రమంలో ఈ గొప్ప వ్యక్తిని మనం గురించి మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం పాట విన్న తర్వాత.

మీరు విన్న ఆ సూపర్ హిట్ సాంగ్ మహర్షి సినిమా కోసం హేమచంద్ర విష్ణుప్రియ పాడింది. గీత రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. మీరు వింటున్న విత్ పార్వతి FM 102.8 MHz.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శక్తిశీలి కార్యక్రమంలో రోష్ని నాదర్ మల్హోత్రా గారి గురించి మనం వింటున్నాము. హెచ్ఎల్టీ చైర్పర్సన్ వారు వన్యప్రాణులు వాటి సంరక్షణ పట్ల ఎనలేని ఆసక్తి రోష్ని గారికి. అందువల్ల 2018లో ది హ్యాబీ టాట్స్ ట్రస్ట్ను స్థాపించి వారిని భాగస్వాములుగా చేసుకుని మరి బ్యాలెన్స్డ్ పర్యావరణ వ్యవస్థలను సృష్టించాలని చెప్పేసి ఆమె సంకల్పించుకున్నారు. మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని సంరక్షించాలనే లక్ష్యంతో ఆ ఫౌండేషన్ పనిచేస్తూ ఉందన్నమాట. దాని ద్వారా అనేక రంగాలను చైతన్యపరుస్తూ యువకులను, యువతి యువకులను, అదేవిధంగా మధ్య వయసు వారిని, తర్వాత వివిధ సంస్థలను దాంట్లో భాగస్వాములు చేసుకుని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేయటం అనేది గొప్ప విషయం అనమాట. అంతేకాకుండా సహజమైనటువంటి ఆవాసాలు, అంటే ఆవాసాలు అంటే ఎక్కడైతే జంతువులు నివసిస్తుంటాయో ఆ జంతువులకు సంబంధించినటువంటి సహజమైనటువంటి నివాసాలు ఉంటాయి. అవి ఎక్కడైతే అక్కడ ఉదాహరణ పాములు ఉన్నాయనుకోండి, పాములు హోల్స్, బొరియల్లు మాత్రమే రంధ్రాల్లో నివసిస్తూ ఉంటాయి కదా. అలాంటి సహజమైనటువంటి, అంటే ఎగ్జాంపుల్ చెప్పాను, సహజమైనటువంటి ఆవాసాలను కూడా మనం రక్షించాలి, తద్వారా ఆ జీవజాతులు కూడా రక్షించబడతాయి అనే ఒక ఉద్దేశంతో ఆవాసాలను సంరక్షిస్తూ వాటికి కల్పిస్తూ సహజ సిద్ధమైనటువంటి జీవజాతులను కాపాడడానికి కూడా ఆమె నాడు ఉపయోగించారంటే నిజంగా ఎంత దృక్పథం, ఎంత విశాలమైనటువంటి హృదయం. ఒకవైపు ఉద్యోగం, ఒకవైపు వేరు వేరు రంగాలను సమన్వయం చేస్తూ ఉన్నటువంటి పెద్ద కంపెనీ అది, అందులో ఎంప్లాయీస్, అదేవిధంగా ఇంకా వేరే రంగాలను కూడా మళ్ళీ నడుపుతూ ఉన్నారు, చైర్పర్సన్గా ఉన్నారు. మళ్ళీ ఇలాంటి ఆర్గనైజేషన్ నడుపుతూ ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం అంటే మైండ్ ఎలా బహుముఖీనంగా వికసిస్తూ ఉందో ఆలోచించాలి. మనం ఒక పని చేయడానికి మనం రకరకాల ప్రతిసారి ఇలాగే మాట్లాడుకుంటాము, కానీ ఈ అంటే ఎంత ధైర్యం తెగింపు, ఎంత అది ఉండాలి. సో నిజంగా గ్రేట్ అనమాట. శక్తిశీలి కార్యక్రమంలో గొప్ప మహిళలు ఎంపవర్మెంట్ షో, అంటే మహిళల సాధికారతకు ప్రయత్నం చేసేటువంటి షో అనమాట ఇది. ఇందులో మరి గొప్ప మహిళల యొక్క జీవిత చరిత్ర, వారు సాధిస్తున్నటువంటి విజయాలను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. తద్వారా మీరు ప్రేరణ పొంది చైతన్యమయ్యి మీ జీవితంలో కూడా, మీ జీవితమే కాకుండా మనకు సంబంధించినటువంటి వాళ్లను మోటివేట్ చేయడానికి ఇది ఒక సోర్స్ పనిచేస్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాం అనమాట. మరింత సమాచారం అందిస్తారు ఈ పాట విన్న తర్వాత. వింటున్న పాట జాబిల్లి కోసం ఆకాశమల్లే సినిమా నుంచి రాహుల్ సిప్పుల్ గంజి పాడిన సూపర్ హిట్ సాంగ్.

0: ఎక్కడున్నా భారతి ప్రోగ్రామ్ వినాలనుకుంటున్నా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అందించే సంపూర్ణ వినోదం.
1: శక్తిశీలి కార్యక్రమంలో మనం రోషిణి మల్హోత్రా గారి స్టోరీ గురించి మాట్లాడుకుంటున్నాం. చేసినటువంటి విశేష కృషికి గుర్తింపుగా ఎన్నో గౌరవాలు పురస్కారాలు దక్కాయి. ముఖ్యంగా ఫ్రాన్స్ యొక్క అత్యున్నత పురస్కారం అందుకోవడం కూడా ఆమె ప్రతిభకు దర్శనం అన్నమాట. 2024 ఇలా ఆమె సక్సెస్తో పాటు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, అనేక అవార్డులు అందుకుంటున్నారు. అప్పటికే అంటే 2023 ఫోర్బ్స్ జాబితాలు వారు ప్రతి ఏటా ఒక జాబితా ప్రకటిస్తారన్నమాట. అత్యంత ప్రభావమైన 100 మహిళలు ఫుల్ పర్సన్స్ అని చెప్పేసి తీస్తూ ఉంటారు. అందులో వరుసగా 50 నుంచి 70 మధ్యలో వరుసగా 7 సార్లు స్థానాన్ని దక్కించుకోవడం అంటే ఎంత గొప్ప విషయం అండి. సో అంతటి శక్తివంతమైనటువంటి మహిళ మన రోషిణి గారు.

0: సేవాదాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: కృపలో ఇందాక మీరు విన్న ఆ పాట జై శ్రీనివాస్ శ్రీరమ్య పాడిన పాట విన్నారు. శక్తిశీలి కార్యక్రమంలో రోష్ని మల్హోత్రా జీవిత విశేషాలు, అలాగే సక్సెస్ స్టోరీ, ప్రజలను ఎలా చైతన్యం చేస్తున్నారు, ఏ అంశాల పట్ల వారు రాణిస్తున్నారు అనే అంశాలు అవగాహన కోసం మనం కార్యక్రమం చేస్తున్నాము. శివనాథర్, కిరణ్ నాథర్ ఆ దంపతులకు జరిగినటువంటి రోష్ని గారు మరి ఢిల్లీలోని వారి స్వస్థలంలో పెరిగారనమాట. ఢిల్లీలో వారి నాన్నగారు కూడా ప్రముఖ వ్యాపారవేత్త, అయినప్పటికీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా తన తండ్రి నడిచినటువంటి దారిలోనే నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ నుంచి పూర్తి చేసుకున్నారు. తండ్రి మంచి వ్యాపారవేత్త, అందరికి పరిచయం ఉండటంతో వంశ పారంపర్యంగా వచ్చినటువంటి ఆ సేవా లక్షణాలు రోష్ని గారికి రావడంతో ఆమె కూడా ఆమె ఎంచుకున్నటువంటి రంగంలోనే కాకుండా విభిన్న రంగాల్లో కూడా రాణిస్తూ ఎందుకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారన్నమాట రోష్ని గారు.

ఎవరు ఎన్ని చెప్పినా కూడా జీవితంలో రాణించాలంటే చదువు చాలా అవసరం. దానికి తగ్గ ప్రోత్సాహం అవసరం. చదువుకున్నాక ఎంచుకునే గోల్ కూడా

చాలా చాలా ముఖ్యం. నవ్వు, పువ్వులు, ఎంజాయ్మెంట్, ఫన్నీ, ఇవన్నీ కూడా ఉంటాయి. వీటన్నింటినీ ఎంకరేజ్ చేసినప్పటికీ చదువును విస్మరించామనుకోండి, జీవితం చీకటిమయమవుతుంది, అజ్ఞానం అంధకారంలోకి వెళ్ళిపోతుంది. అందువల్ల మనం ఏ పని చేయాల్సిన వచ్చులో ఆ పనికి ఎంకరేజ్ చేయాలి, దాని మీద దృష్టి పెట్టాలి. వెన్నంటే ఉంటూ కంటికి రెప్పలా కాపాడుతూ చేస్తూ ఉండాలి. వీటన్నిటి తర్వాత మనం ప్రతిరోజు శ్రమించాలి, శ్రమను నమ్ముకోవాలి. శ్రమతో ఫలితం వస్తుంది. ఫలితం పక్కనెడితే సోమరితనం మనకు దరిదాపుల్లో కూడా రాదనమాట. విజయాలు, అపజయాలు, ఒడిదుడుకులు, సవాళ్ళు ఇవన్నీ కూడా జీవితంలో ఉంటాయి. వీటన్నింటినీ అధిగమిస్తూ ముందుకు వెళ్ళటమే మనిషి యొక్క పరమార్థం. మనిషిగా మనం భూమి మీదకి వచ్చినప్పుడు మనం చేయాల్సినటువంటి కర్తవ్యం చేయకుండా స్తబ్దుగా ఒక దగ్గర కూర్చోవడం అస్సలు కరెక్ట్ కాదు. అందువల్ల మోటివేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదొక జీవనదిలా, ఒక శక్తిలాగా, చోదక శక్తిలాగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. అయితే కొంతమంది రకరకాల వ్యక్తులు ఉంటారు, రకరకాల ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటారు, దేనికి సంబంధించిన సబ్జెక్ట్ దానికే అనమాట. సో వాటన్నిటికీ మూలమైనటువంటి, కేంద్రమైనటువంటి అంశం ఏంటంటే ఎడ్యుకేషన్. విజ్ఞాన సముపార్జన చాలా చాలా అవసరం. దాని ద్వారా మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటి అది కూడా చాలా అవసరం. విజయం అనేది ఊరికి రాదు, డబ్బులతో రాదు. తర్వాత జీవితం అనేది కూడా మనం బిల్డప్ చేసుకోవాలంటే ఒకదాని వల్ల సాధ్యపడదు. సో అన్ని యాంగిల్స్లో మనం అన్నింటినీ గ్యాదర్ చేస్తూ, అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా అనేక అంశాలు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. సో అలాంటి వ్యక్తులే ఇలా హిస్టరీలో క్రియేట్ చేస్తుంటారు, హిస్టరీలో నిలిచిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళ జీవిత చరిత్ర చదివినప్పుడు, పేజీలు అలా అలా అలా తిరిగేసినప్పుడు మనకు కూడా ఒక కొత్త ఎనర్జీ వస్తుంది. మనం చేయాల్సింది ఏంటి అనేది వస్తుంది. మన పక్క వాళ్ళకి చెప్పాల్సిన విషయం ఏంటి అని తెలుస్తుంది. మంచి ఏంటి, చెడు ఏంటి, ఏది చెడు ఏది మంచి, ఈ విచక్షణ అనేది కూడా వస్తుంది. విశాలమైనటువంటి విజ్ఞానం కూడా వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇది ఇవాళ శక్తిశీలి కార్యక్రమం. రోషిణి నాథర్ మల్హోత్రా గారి జీవిత సక్సెస్ స్టోరీ మనం వినగ, ఇది ఇవాళ రోజు మనం తెలుసుకున్నటువంటి అంశం. మళ్ళీ ఒకరోజు మళ్ళీ మీ ముందుకు, మీ అశోక్. సినిమా నుంచి విద్యుత్ నారాయణ పాడిన పాట సాధన సర్గంతో కలిసి పాడిన డ్యూయట్.

0: ఆకాశవాణి వివిధ భారత కేంద్ర స్టూడియోల సమయం 3:43 ముంబై నుంచి రిలే ఇప్పుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాలు అనంతరం చాయ్తో హాయ్ కబుర్ల కార్యక్రమంతో తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ మిమ్మల్ని పలకరిస్తుంది స్టే ట్యూన్డ్.
1: బస్ కుచ్ పలోం కా ఇంతజార్.

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

యాప్ లో. అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. ముందుగా సప్తపది సినిమా నుండి పాట వినిపించండి అంటూ రాశారు. సప్తపది సినిమాలోని పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. ఈ పాటను వినిపించండి అంటూ కోరారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, సాయి కుమార్, శ్యామల, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితిక, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం సప్తపది సినిమా నుండి ఈ పాట విందాము.

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో అభిరుచి కార్యక్రమం. వెంటనే శ్రోతలు మీరు కూడా మీకు నచ్చిన పాటల్ని వినాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే పోస్ట్ కార్డ్ పైన అభిరుచి కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం పిన్కోడ్ 503001 అని రాసి, అలాగే మీకు నచ్చిన సినిమా పేరు, పాట పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు, మీ ఊరు పేరు రాసి పంపించగలరు. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అనుకట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: మేరా జూతా హై జపానీ ఎప్పటిలో ఉన్న ఇంగ్లీస్తానీ సర్పే లాల్ టోపీ రూసి ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
4: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్.

0: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట.
1: 24 గంటలు అత్యవసర సేవలు.
0: ఎన్ఏబిహెచ్ గుర్తింపు.
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్.
2: అభిరుచి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించండి అంటూ రాశారు హైదరాబాద్ నుండి. ఫ్యూచర్ సిటీ కడతల్ నుండి కానుగుల గోపాల్, మహేశ్వరి, ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరు. సరిగమలు సినిమా నుండి పాటను వినిపించండి అంటూ రాశారు. వీరందరి కోసం ఈ పాట విందాం.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్జ్ పై అభిరుచి. వింటున్న శ్రోతలకి ఒక గమనిక, రేపు ఉదయం 8 గంటలకు ప్రుడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కడుపులో ఛాతీలో మంటగా ఉండటం, అజీర్తి మలబద్ధకం వేధించడం, తరచుగా వాంతులు వెక్కిలు రావటం, ఇంకా పచ్చకామెట్లు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ మరియు ఎపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాట మూగ మనసులో సినిమా నుండి గోదావరి గట్టుంది అనే పాటను వినిపించండి అంటూ రాశారు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం రామ్ నగర్ నుండి బింగి గణేష్, రజని, జయ, కీర్తన, విష్ణు, హర్షవర్ధన్, గంగుబాయ్, సత్యనారాయణ, రమ్య, శ్రీవేణి, నాగమణి, సంధ్యారాణి, భూదేవి ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం మూగ మనసులో సినిమా నుండి ఈ పాట విందాం. పాడిన వారు పి. సుశీల గారు.

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: అభిరుచి వింటిన శ్రోతలకి ఒక గమనిక. రేపు ఉదయం 7:30 ప్రుడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము, అస్తమా, ఆయాసం, అలర్జీలు, గురక సమస్యలు, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణురాలు పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితాకృష్ణ గారు శ్రోతలకి తగిన సలహాలు సూచనలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 7:30 గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో చివరిగా మాకోసం పాఠం వినిపించండి అంటూ రాశారు నిజామాబాద్ న్యూ ఎన్జిఎస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్.

మీరు వింటున్న ఆ పాటతో ఈనాటి అభిరుచి కార్యక్రమం సమాప్తం. మరిన్ని పాటలు వినాలంటే అలాగే ట్యూన్ చేసి ఉండండి 103.2 మెగాహెర్ట్జ్. రాత్రి 8 గంటలకు అభిరుచి కార్యక్రమంలో సూపర్ హిట్ మెలోడీ సాంగ్స్ వినవచ్చును. అందాక ఇదే పాట విందాం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:30 దాటి 15 సెకండ్లు. ఇక శ్రోతలు ఇప్పుడు మీరు వింటారు యువవాణి యువజనుల కార్యక్రమం.

సాధారణ డిగ్రీ పట్టాలు మాత్రమే కాకుండా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ అనేవి మనల్ని అందరిలో ఓ మెట్టు పైన నిలబెడతాయి. ఇతరుల కంటే మంచి అవకాశాలు మనకే దక్కేలా చేస్తాయి కూడా. అందుకే ఇటు స్టూడెంట్స్ అలాగే ఇటు ఉద్యోగులు చిన్నా పెద్ద విద్యార్హతలు అన్న తేడాలేవీ లేకుండా ప్రతి ఒక్కరూ స్కిల్స్ను పెంచుకోవడం అత్యవసరం.

మారింది ఇప్పుడు మారుతున్న ప్రపంచంలో. ఇలాంటి అభ్యర్థులకు ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులు బాగా ఉపయోగపడతాయి. వారు నేర్చుకునే ఈ ఎక్స్ట్రా స్కిల్సే జాబ్ సెర్చింగ్లో కూడా అందరికన్నా ముందు వరుసలో ఉండేలాగూ చేస్తాయి. ఇక ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నవారినైతే ఉన్నత స్థాయి ఉద్యోగాల వైపు తీసుకువెళ్తాయి ఈ ఎక్స్ట్రా స్కిల్స్. ముఖ్యంగా మనం రాసే రెజ్యూమేకు ఆకర్షణతో పాటు అభ్యర్థుల భవిష్యత్తుకు భరోసాను ఇచ్చేవి కూడా ఈ ఎక్స్ట్రా స్కిల్సే. కాబట్టి ఈ అదనపు నైపుణ్యాల ప్రాధాన్యత ఎంతవరకు ఉంది? మరి ఆ స్కిల్స్ను అందించే కోర్సులేవి? ఇలాంటి విషయాన్ని గురించే వివరంగా తెలుసుకుందాం ఈనాటి యువజనుల యువవాణి కార్యక్రమంలో.

ఒకప్పుడు చదువులంటే నాలుగు గోడల మధ్యలో బ్లాక్ బోర్డు పైనే సాగేవి, పూర్తయ్యేవి కూడా. కానీ ఇప్పుడంతా ఆన్లైన్ మయమైపోయింది ప్రపంచం. టెక్నాలజీని మరింత అందిపుచ్చుకుంటూ 2030 నాటికి ఈ లెర్నింగ్ మరింత విస్తృతంగా ఉండనుంది అని నివేదికలే వెల్లడిస్తున్నాయి. ఇక ఇప్పటికే విద్యార్థులు, ఉద్యోగులు తమకు ఉపయోగపడే స్కిల్స్ను ఎక్కువ శాతం ఆన్లైన్ల క్లాసుల ద్వారానే నేర్చుకుంటున్నారు. అలాగని అందుకోసం గంటల తరబడి ఫోన్ ముందు కూర్చోవాల్సిన పని లేదు. చాలా వరకు ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా 6 నుంచి 8 వారాల కాల వ్యవధిలో పూర్తి చేయగలిగే కోర్సులనే ఆఫర్ చేస్తున్నాయి. అయితే మరి ఈ లెర్నింగ్ ద్వారా ఉన్న సర్టిఫికేషన్ కోర్సుల ద్వారా ఉండే ఉపయోగమేంటో తెలుసుకుందాం. ఉద్యోగాలనిచ్చే రిక్రూటర్లు కేవలం సాధారణ డిగ్రీ పట్టాలనే ఆధారంగా తీసుకోవడం లేదు. ఇప్పుడు ఈ పోటీ ప్రపంచంలో డిగ్రీ పట్టాతో పాటు అదనంగా ఉన్న అర్హతలు, ముఖ్యంగా ఈ సర్టిఫికేషన్లు జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్గాను మారుతున్నాయి. అంతేకాదు ఇటు చదువుకు అలాగే అటు ఇండస్ట్రీ అవసరాలకు మధ్యనున్న చిన్నపాటి గ్యాప్ను కూడా తక్కువ ఖర్చుతో తక్కువ కాల వ్యవధిలోనే ఈ సర్టిఫికేషన్లు తీరుస్తున్నాయి కూడా. ఇక వీటితో ఎన్నో లాభాలున్నాయి. గ్రేడ్లు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కాకుండా రెజ్యూమేకి అదనపు బలం చేకూరుస్తాయి ఈ అదనపు అర్హతలు. అలాగే కాలేజీ విద్యార్థులకైతే పట్టా చేతికి రాకముందే ఇండస్ట్రీ ఎక్స్పోజర్ కూడా వాళ్లకు బాగా పెరుగుతుంది. ఇంటర్న్షిప్లు, క్యాంపస్ ప్లేస్మెంట్లకు ముందు మన మీద మనకు నమ్మకము ఏర్పడుతుంది. ఇక రిక్రూటర్లకైతే మనలోని చొరవతో పాటు మనలో నేర్చుకునే ఆసక్తి ఉంది అన్న విషయం కూడా వారికి తెలుస్తుంది. ఇంటర్వ్యూ సమయంలో మనల్ని మనం నిరూపించుకునేందుకు ఒక నిర్దిష్టమైన సబ్జెక్టు కూడా మనకు దొరుకుతుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న పీఎంపీ, ఏడబ్ల్యూఎస్ లాంటి సర్టిఫికేషన్లతో విదేశాల్లో కూడా ఉద్యోగాలను దక్కించుకోవచ్చు అభ్యర్థులు.

0: మరి ఇలాంటి ఎక్స్ట్రా స్కిల్స్ నేర్చుకోవాలంటే ఆయా సర్టిఫికేషన్లను పూర్తి చేయాల్సిందే. మరి వాటిని ఎలా ఎంపిక చేసుకోవాలి, వేటి ఆధారంగా ఎంపిక చేసుకోవాలి అని అన్న విషయాన్ని కూడా తెలుసుకుందాం కొన్ని వాణిజ్య ప్రకటనలు విన్న అనంతరం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్నా మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
5: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి

0: లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ప్రకటనను విన్న అనంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో భాగంగా మనం తెలుసుకుంటున్నాం అదనపు నైపుణ్యాల కోర్సులను ఎలా ఎంపిక చేసుకోవాలి అన్న విషయం గురించి. ఇక ఎలా ఎంపిక చేసుకోవాలి అన్న విషయానికి వస్తే, ఆన్లైన్ సర్టిఫికేషన్లతో మంచి ప్రయోజనాలున్నాయి అన్న విషయం బాగానే ఉన్నా, అందుబాటులో ఉన్న వందలాది కోర్సుల్లో ఏది ఎంచుకోవాలో తెలియక చాలామంది వెనకడుగు వేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనకు మనమే రెండు ప్రశ్నలు వేసుకుంటే సరిపోతుంది. దానివల్ల మనము ఏ కోర్సు ఎంచుకోవాలి అన్న స్పష్టత మనకొస్తుంది. ఇక అందులో మొదటిది మనం ఏం కావాలనుకుంటున్నాం అన్నది ఒకటైతే, ఇక రెండవది ఆయా కోర్సుకి మనకు కావాల్సిన సమయం ఎంత అన్న విషయం. ముఖ్యంగా మనం ఏం కావాలనుకుంటున్నాం అన్న ప్రశ్న విషయానికి వస్తే, డిగ్రీ చివరి ఏడాదిలో ఉన్న విద్యార్థులైతే ఓ పక్క ప్రాజెక్టులతో పాటు మరోవైపు ప్లేస్మెంట్ల గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుంది. అందుకే మనం చేయదలుచుకున్న కోర్సు ప్లేస్మెంట్స్ కోసమా, లేదా ఇతర లక్ష్యాల కోసమా, లేదా ఆ రెండూ కాకుండా ఫ్రీ టైంలో ఏదో ఒక స్కిల్ నేర్చుకోవడమా అన్నది ముందుగా నిర్ణయించుకోవాలి. ఇక రెండవది ఎంత సమయం. చాలా కోర్సులను దాదాపు 2 నెలల్లోపే ముగిసేలా డిజైన్ చేస్తున్నారు నిపుణులు. అంటే దాదాపు ప్రతిరోజు ఖచ్చితంగా ఎంతో కొంత సమయం క్లాసుల కోసం కేటాయించాల్సి వస్తుంది. మనకు రోజులో కుదిరే సమయం ఎంత, కాల వ్యవధి ఆధారంగా కూడా మనం అనుకున్న కోర్సును ఎంపిక చేసుకోవచ్చు. ఈ రెండింటి ఆధారంగా అభ్యర్థులు సర్టిఫికేషన్ కోర్సులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే జాబ్ మార్కెట్ డిమాండ్తో పాటు కోర్సుల కాల వ్యవధిని కూడా ఆధారంగా తీసుకుని కొన్ని ఉత్తమమైన వాటిని లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ షార్ట్ లిస్ట్ కూడా చేశాయి. ఇక భారతీయ విద్యార్థుల అవసరాలకు అనుగుణంగానే కొన్నింటిని ఎంపిక చేయడం జరిగింది. ఇక ఆ కోర్సుల వివరాలను గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది గూగుల్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఈకామర్స్ కోర్సులు. చదువుకున్న విద్యార్హతతో సంబంధమే లేకుండా ఎవరికైనా ఎప్పుడైనా ఉపయోగపడే స్కిల్లే ఇది, డిజిటల్ మార్కెటింగ్కు సంబంధించింది. ఈ షార్ట్ కోర్సులో ఎస్ఈఓ, అలాగే సోషల్ మీడియా మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, ఈకామర్స్ ఫండమెంటల్స్ లాంటి వివిధ అంశాలను నేర్పించడం జరుగుతుంది. ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా సరే ఎంట్రీ లెవెల్ స్కిల్ సెట్గా దీన్ని చూడొచ్చు. కామర్స్, ఆర్ట్స్, ఎంబీఏ వాళ్లకు కెరీర్ పరంగానూ ఈ గూగుల్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఈకామర్స్కి సంబంధించిన సర్టిఫికేషన్ కోర్సులు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక ఇదే కాకుండా రెండవది పైథాన్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ను ప్రస్తుతం చాలా రంగాల్లోనే వాడుతున్నారు. ముఖ్యంగా డేటా అనాలిసిస్, ఫైనాన్స్, ఆటోమేషన్లో దీని ఉపయోగము ఎక్కువగా ఉంది. ముందున్న నేపథ్యంతో సంబంధమేమీ లేకుండా అందరికీ అర్థమయ్యేలా ప్రాథమిక స్థాయి నుంచి ఈ కోర్సును డిజైన్ చేస్తున్నారు. ఇంజనీరింగ్, సైన్స్, అలాగే బీబీఏ విద్యార్థులతో పాటు ఐటీ రంగంలో స్థిరపడాలి అనుకునే వారికి ఇది మంచి కోర్సుగా చెప్పొచ్చు నిపుణులు.

ఇక మరొక కోర్సు గూగుల్ డేటా అనలిటిక్స్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ కోర్సులు. డేటాకు సంబంధించిన రంగంలో 1 కోటి మంది ఉద్యోగాలు కొత్తగా అందుబాటులోకి రానున్నట్లు కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంచనా వేసింది. అంత డిమాండ్ ఉన్న రంగం కావడంతో సంబంధిత సర్టిఫికేట్

0: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
1: పిఎం జయ్ అబ్ గరీబో కే జయ్ బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కు కాల్ చేయండి.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

యువవాణి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో భాగంగా మనం తెలుసుకుంటున్నాం అదనపు నైపుణ్యాల కోసం నేర్చుకోవాల్సిన వివిధ సర్టిఫికేషన్ కోర్సుల వివరాలను గురించి. ఇక ఇందులో భాగంగా మరొక కోర్సు కమ్యూనికేషన్ అండ్ పర్సనల్ బ్రాండింగ్. మనకు ఎన్ని స్కిల్స్ ఉన్నా, మనం ఎంత టాలెంట్ అయి ఉన్నా, ఆ విషయాలను ప్రభావవంతంగా ఇతరులకు వివరించే నైపుణ్యమే లేకపోతే ఖచ్చితంగా అందట్లో వెనుకబడిపోతాం. అందుకే సబ్జెక్టు రావడమే కాదు, ఎదుటి వాళ్లను ఆకట్టుకునేలా ఆ విషయాలను చెప్పగలిగే నేర్పు కూడా అభ్యర్థులకు అవసరమే. ఇక దానికోసమే అవసరమయ్యే ఈ కోర్సు కమ్యూనికేషన్ అండ్ పర్సనల్ బ్రాండింగ్. ఈ సర్టిఫికేషన్ కోర్సు కేవలం స్టూడెంట్స్కు మాత్రమే కాదు, ఇటు ఉద్యోగులకు అంతేకాదు అందరికీ కూడా ఉపయోగపడే మంచి కోర్సు అని చెప్పొచ్చు.

ఇక అభ్యర్థులు నేర్చుకోవాల్సిన దాంట్లో మరొక కోర్సు సైబర్ సెక్యూరిటీ ఫండమెంటల్స్ కి సంబంధించింది. టెక్నాలజీతో పాటు మోసాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. వాటిని కట్టడి చేయాలంటే సైబర్ సెక్యూరిటీ అనేది చాలా అవసరం. మంచి భవిష్యత్తు ఉన్న రంగాల్లో దీన్ని ఒకటిగా చెబుతూ ఉంటారు. అందుకే నెట్వర్క్ సెక్యూరిటీ, డేటా ప్రొటెక్షన్, థ్రెట్ మేనేజ్మెంట్ లాంటి వివిధ అంశాలతో షార్ట్ కోర్సులను కూడా డిజైన్ చేస్తున్నారు. సైబర్ మోసాలు, వాటిని కట్టడి చేసే అంశాలపైన ఆసక్తి ఉన్నవాళ్ళెవరైనా సులభంగానే ఈ సర్టిఫికేషన్ను పూర్తి చేయొచ్చు. ఇక ఇవే కాకుండా మరొకటి ఫైనాన్షియల్ మోడలింగ్ అండ్ వాల్యుయేషన్ కోర్సులు. మనిషి ఉన్నంతకాలం డబ్బు ఉంటుంది కాబట్టి ఎవర్ గ్రీన్ రంగాల్లో ఫైనాన్స్ ని కూడా ఒకటిగా చెబుతుంటారు నిపుణులు. ఇందుకు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అలాగే వెల్త్ మేనేజ్మెంట్ కు కూడా మంచి డిమాండే ఉంది. ఎక్సెల్ బేస్డ్ మోడలింగ్ అలాగే కంపెనీ వాల్యుయేషన్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ లాంటి అంశాలను ఈ కోర్సులో నేర్పించడం జరుగుతుంది. కామర్స్ అలాగే బీబీఏ విద్యార్థులతో పాటు సీఏ లక్ష్యంగా ఎంచుకున్నటువంటి విద్యార్థులు ముందుకెళ్లే వాళ్లకు ఇలాంటి కెరియర్ చాలా బాగా ఉపయోగపడుతుంది.

గూగుల్ యుఎక్స్ డిజైన్ ఇది మరొక సర్టిఫికేషన్ కోర్సుకు సంబంధించిన అంశం. ప్రొడక్ట్ లేదా టెక్నాలజీ బేస్డ్ సంస్థల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులందరికీ కాస్త అటు ఇటుగా ఒకే స్థాయి విద్యార్హతలు ఉంటాయి. కానీ మన ప్రొఫైల్లో ఈ యుఎక్స్ డిజైన్ సర్టిఫికేషన్ కనిపిస్తే మాత్రం రిక్రూటర్లు మనల్ని యూనిక్గా చూసే అవకాశం కూడా ఉంది. యూజర్ రీసెర్చ్, అలాగే వైర్ ఫ్రేమింగ్, ప్రోటోటైపింగ్, ఫిగ్మా లాంటి ఇండస్ట్రీ టూల్స్ సాయంతో పనిచేసే యూజబిలిటీ టెస్టింగ్ వివిధ అంశాలను ఒక ప్యాకేజీగా నేర్పిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా సాధారణంగా భారతీయులు అంతగా దృష్టి పెట్టని కోర్సులో ఇది కూడా ఒకటి అని చెప్పొచ్చు. కానీ దీని ద్వారా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలు, అలాగే స్టార్టప్స్, డిజిటల్ ఏజెన్సీలు, మార్కెటింగ్ సంస్థల్లో ప్రవేశం కూడా కాస్త సులభతరమవుతుందనే చెప్పాలి. ఇక ఈ పైన చెప్పుకున్న అంశాలే కాకుండా మనకు ఆసక్తి ఉన్న అంశాలతో పాటు ఇప్పుడు మార్కెట్లో హై డిమాండ్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధిత కోర్సుల్ని కూడా అభ్యర్థులు నేర్చుకోవచ్చు. ఏది నేర్చుకోవాలని ఆలోచించుకుంటూనో, తర్వాత చూద్దాంలే అని వాయిదా వేస్తూనో ఉన్న సమయాన్ని కూడా వృధా చేసుకోవద్దు విద్యార్థులు, ఉద్యోగార్థులు. మొట్టమొదటిగా తక్కువ కాల వ్యవధితో కోర్సుల్ని ప్రారంభించి ఒక్కోటి పూర్తి చేసుకుంటూ వెళ్తేనే ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోగలం అన్న విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎస్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎన్ఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

అంతవరకు అదనపు నైపుణ్యాల కోసం అభ్యర్థులు నేర్చుకోవాల్సిన వివిధ ఈ లెర్నింగ్ సర్టిఫికేషన్ కోర్సుల వివరాల గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఇప్పుడు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఉన్నత విద్య వైపు వెళ్లాలన్న ఆసక్తి లేకపోతే కొన్ని రకాల కోర్సులు కూడా పూర్తి చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఇక అలాంటి ప్రత్యేక కోర్సుల వివరాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డిగ్రీ పూర్తయిన వెంటనే ఉద్యోగం పొందాలి అనుకునేవారు మరొక సాధారణ డిగ్రీ లేదా దీర్ఘకాలిక కోర్సుల్లో చేరారు.

0: చేయడం కంటే ఒక నిర్దిష్ట ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాన్ని నేర్పే 3 నెలల నుంచి 6 నెలల స్వల్పకాల వ్యవధిలో ఉండే కోర్సును ఎంచుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది అభ్యర్థులకు. ఇక పోటీ తక్కువ, అవకాశాలు ఎక్కువ అనే రంగం శాశ్వతమైంది కాదు. కనుక ఫీల్డ్ వర్క్, షిఫ్ట్ విధులు, అలాగే యంత్రాల నిర్వహణ, ఆసుపత్రి సేవలు, సాంకేతిక మరమ్మతులు లాంటి పనులపై ఆసక్తి ఉన్నవారైతే రకరకాల ప్రత్యేక కోర్సుల్ని కూడా ఎంచుకునే అవకాశం ఇప్పుడుంది. ప్రస్తుత ఉద్యోగ మార్కెట్లో ఉపాధికి అనుకూలమైన ప్రత్యేక రంగాల విషయానికి వస్తే లాజిస్టిక్స్, వేర్ హౌజింగ్, అలాగే ఇన్వెంటరీ నిర్వహణ ముందు వరుసలో ఉంటాయి. ఈ కామర్స్, రీటైల్, తయారీ సంస్థలు, కొరియర్ కంపెనీలు, గిడ్డంగుల్లో వైర్ హౌస్ ఎగ్జిక్యూటివ్, అలాగే ఇన్వెంటరీ క్లర్క్, డిస్పాచ్ ఎగ్జిక్యూటివ్, క్వాలిటీ చెక్కర్, షిప్మెంట్ ట్రాకింగ్ ఎగ్జిక్యూటివ్ లాంటి ఉద్యోగాలు కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. 2 నుంచి 4 నెలల్లో అడ్వాన్స్డ్ ఎంఎస్ ఎక్సెల్, అలాగే ఇన్వెంటరీ సాఫ్ట్వేర్, బిల్లింగ్, జీఎస్టీ ప్రాథమిక పరిజ్ఞానం వంటి వాటిని నేర్చుకోవచ్చు అభ్యర్థులు. ఇక నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనగా ఎన్ఎస్డిసి పరిధిలో వేర్ హౌజింగ్ ఎగ్జిక్యూటివ్తో పాటు అనేక లాజిస్టిక్స్ ఉద్యోగాలకు ప్రత్యేక ప్రమాణాలను కూడా కలిగి ఉన్నాయి. ఇక ఇదే కోవలో డిమాండ్ ఉన్న మరొక రంగం అకౌంటింగ్. జీఎస్టీ, పేరోల్, అలాగే బీకాం విద్యార్థులతో పాటు ఇతర డిగ్రీల వారు కూడా టాలీ ప్రైమ్, జీఎస్టీ రిటర్న్స్, అడ్వాన్స్డ్ ఎంఎస్, అలాగే ఎక్సెల్, పేరోల్, ఈఎస్ఐ, పిఎఫ్ ప్రాసెసింగ్ లాంటివి నేర్చుకోవచ్చు. చిన్న మధ్యతరహా సంస్థలు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు చార్టర్డ్ అకౌంటెంట్ కార్యాలయాల్లోనూ అకౌంట్స్ అసిస్టెంట్, అలాగే బిల్లింగ్ ఎగ్జిక్యూటివ్, పేరోల్ అసిస్టెంట్ గాను ఉద్యోగ అవకాశాలు అభ్యర్థులకు లభిస్తాయి. కేవలం సర్టిఫికేట్ కోర్సులే కాకుండా 30 నుంచి 40 నమూనా లావాదేవీలను స్వయంగా నమోదు చేయగలిగే ప్రాక్టికల్ శిక్షణను కూడా అభ్యర్థులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక తక్కువ కాల వ్యవధిలో అయితే ఉపాధి పొందడానికి అవకాశాలున్న మరొక రంగం ఆరోగ్యమే. బీఎస్సీ లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ నేపథ్యం ఉన్నవారైతే ప్లెబోటమీ టెక్నీషియన్, అలాగే మెడికల్ ల్యాబ్ అసిస్టెంట్, మెడికల్ రికార్డ్స్, హెల్త్ ఇన్ఫర్మేషన్, హాస్పిటల్ ఫ్రంట్ ఆఫీసర్ కోర్సుల్ని పరిశీలించుకోవచ్చు. ఇక ప్లెబోటమీ టెక్నీషియన్ నమూనా పాఠ్య ప్రణాళికలో థియరీ, ప్రాక్టికల్తో పాటు తప్పనిసరిగా ఆన్ ది జాబ్ శిక్షణ కూడా ఉంటుంది. హాస్పిటల్ సంబంధిత కోర్సుల్లో చేరేటప్పుడు గుర్తింపు, ప్రయోగశాల సదుపాయాలు ఎలా ఉన్నాయి, అలాగే ఇంటర్న్షిప్ హాస్పిటల్ వివరాలను కూడా ముందుగానే పరిశీలించుకోవాలి అభ్యర్థులు. ఇక ఇటీవల కాలంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందుతున్న మరొక రంగం సోలార్ ప్యానెల్, ఎలక్ట్రికల్ వాహనాల సర్వీసింగ్ కూడా. సైన్స్, ఎలక్ట్రానిక్స్ లేదా సాంకేతిక ఆసక్తి ఉన్న అభ్యర్థులైతే సోలార్ పీవీ ఇన్స్టలేషన్ మెయింటెనెన్స్, అలాగే ఈవీ బ్యాటరీ సిస్టమ్ సర్వీసింగ్, ఛార్జింగ్ స్టేషన్ సహాయక నిర్వహణ లాంటి కోర్సుల్ని ప్రయత్నించవచ్చు. ఎన్ఎస్డిసి వ్యవస్థలో సోలార్ ఇన్స్టలేషన్, ఆపరేషన్, మెయింటెనెన్స్, ఈ మొబిలిటీ, బ్యాటరీ సర్వీస్ టెక్నీషియన్ లాంటి ఉద్యోగావకాశాలు కూడా ఉంటాయి. పాత సిలబస్ కాకుండా ప్రస్తుతం చెల్లుబాటులో ఉన్న నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్, అలాగే క్వాలిఫికేషన్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ ఆధారిత కోర్సుల్నే అభ్యర్థులు ఎంచుకోవాలి. ఐటీ సపోర్ట్, సాఫ్ట్వేర్ టెస్టింగ్, అలాగే నెట్వర్కింగ్ రంగంలో కూడా సరైన నైపుణ్యాలు ఉంటే త్వరగా ఉద్యోగాలను పొందే అవకాశాలు కూడా అభ్యర్థులకు ఉంటాయి. సాధారణంగా డేటా సైన్స్ లేదా పైథాన్ లాంటి సర్టిఫికేట్లు మాత్రమే పొందడం వల్ల వెంటనే ఉద్యోగం రాకపోవచ్చు కూడా. దానికి బదులుగా డెస్క్టాప్ సపోర్ట్, అలాగే హార్డ్వేర్ నెట్వర్కింగ్, మాన్యువల్ సాఫ్ట్వేర్ టెస్టింగ్, క్లౌడ్ సపోర్ట్, సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్లో ప్రాథమిక శిక్షణ తీసుకోవడం బాగుంటుంది అభ్యర్థులకు. కోర్సు చివరలో నిజమైన ప్రాజెక్టు, ల్యాబ్ ప్రాక్టీస్, ఇంటర్న్షిప్లు ఉండేలా చూసుకోవాలి. సర్టిఫికేషన్ పొందిన వెంటనే అప్రెంటిస్షిప్ కోసం కూడా ప్రయత్నించాలి. డిగ్రీ పూర్తి చేసిన వారికి నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ అత్యంత ఉపయోగకరమైన మార్గమే. ఇందులో సాధారణ, అలాగే సాంకేతిక డిగ్రీలకు చెందిన అనేక సబ్జెక్టు విభాగాల్లో 6 నెలల నుంచి 1 సంవత్సరం కాల వ్యవధితో ఉద్యోగ అవకాశాలు, అలాగే శిక్షణ, స్టైపెండ్ను పొందే అవకాశం కూడా లభిస్తుంది. నాట్స్, అప్రెంటిస్షిప్ ఇండియా, అలాగే నేషనల్ కెరియర్ సర్వీస్, స్కిల్ ఇండియా డిజిటల్ హబ్లలో నమోదు చేసుకుని ఉద్యోగ అవకాశాలకు కూడా దరఖాస్తులు చేయవచ్చు అభ్యర్థులు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: హ్యాపీ యానివర్సరీ డియర్.
3: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
2: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
3: ఏమీ కాలేదనే కదా నా బాధ.
2: అంటే
3: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
2: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
3: సంప్రదించండి.
2: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
3: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462253444.
4: ముఖాన్ మొటిమల
5: సై బాల్,
4: గజ్జా బబలా
5: సై బాల్,
4: నడువల కామరా
5: సై బాల్,
4: బురద పుల్లా
5: సై బాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇంతటితో యువవాణి కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6 గంటలకు వస్తుంది. కాసేపట్లో అభ్యర్థులు. మీరు వింటారు హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక అనంతరం 6:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 6:10 ప్రాంతీయ వార్తలు మీరు వింటారు శ్రోతలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 6:20 సంస్కృతంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. పేపర్ లీకేజీ ఘటన అనంతరం వేగవంతమైన చర్యలు, ముందస్తు పరీక్షల నిర్వహణపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఔటర్ రింగ్ రోడ్ వద్ద ప్రభుత్వ భూములను కేటాయించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లింపుల విషయంలో ఆలస్యం చేస్తున్నారంటూ బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న యువతకు మద్దతుగా ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన ఆందోళనకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు నాయకత్వం వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్పై అసత్య ప్రచారాలు చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. వార్తల్లోని వివరాలు. పేపర్ లీకేజీ ఘటన జరిగిన గత 2.5 నెలల కాలంలో అనేక కీలక చర్యలు తీసుకున్నామని ప్రధాని నరేంద్ర

మోదీ తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన నిందితులను ఇప్పటికే అరెస్టు చేసి జైలుకు పంపించినట్లు వెల్లడించారు. నిన్న రాత్రి ప్రసారమైన ఒక వీడియో సందేశంలో ప్రధాని మాట్లాడుతూ, విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా చూసుకోవడం కోసం సాధ్యమైనంత త్వరగా పరీక్షలు నిర్వహించడమే ప్రభుత్వ ప్రథమ బాధ్యత అని తెలిపారు. పేపర్ లీకేజీలు చిన్న విషయమేమీ కాదని, ఇవి లక్షలాది మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎంతో ఆవేదన కలిగిస్తాయని తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు సంబంధించి తగిన ప్రతిపాదనలు తయారు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించినట్లు ప్రధానమంత్రి తెలిపారు. ఆయా శాఖలు రాత్రంతా శ్రమించి నిన్న అర్ధరాత్రి నాటికి ముసాయిదాను తనకు సమర్పించాయని చెప్పారు. సోమవారం నుంచి పార్లమెంట్ రెండో వారపు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ బిల్లును ఉభయ సభల్లో వీలైనంత త్వరగా ఆమోదింపచేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న నివాస ప్రాంతాల్లోని ఖాళీ ప్రభుత్వ స్థలాలను గుర్తించి నిరుపేదల కోసం ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడారు. హైదరాబాద్ సీయూఆర్ఏ కింద గృహ నిర్మాణాలకు అనువైన స్థలాలు సేకరించాలని సూచించారు. మొదటి విడతలో 17 నియోజకవర్గాల పరిధిలో 7,680 ప్లాట్లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కేవలం 12 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తూ 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని అసత్య ప్రచారాలు చేస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు ఆరోపించారు. ఆలేరు నియోజకవర్గంలోని సోలేపేట సబ్స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యుత్ కోతలు, తాగునీటి ఎద్దడిపై ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. థర్మల్ పవర్ ప్లాంట్ల నిలిపివేత వల్ల కరెంట్, నీటి సరఫరా దెబ్బతిన్నాయని తెలిపారు. నిలిచిపోయిన మిషన్ భగీరథ, రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో 20 లక్షల మందికి పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు సంబంధించిన 2,000 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఫీజు బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థుల సర్టిఫికేట్లను కళాశాలలు నిలిపివేస్తున్నాయని, దీనివల్ల వారు ఉన్నత విద్యకు, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఈరోజు నాంపల్లి బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు, తల్లిదండ్రుల భావోద్వేగాలతో ముడిపడి ఉందన్నారు. ఈ విషయంలో అందరికంటే ఎక్కువగా ప్రధాని మోదీ బాధపడుతున్నారని తెలిపారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేశామని, సీబీఐ ఇప్పటికే 11 మంది ఫ్యాకల్టీతో సహా 17 మందిని అరెస్టు చేసిందని తెలిపారు. విద్యార్థుల ఆందోళనను అర్థం చేసుకున్నామని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ క్షమాపణ చెప్పారని, విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా 40 రోజుల్లోనే పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించామని పేర్కొన్నారు. అయితే విద్యార్థుల ముసుగులో కమ్యూనల్, కమ్యూనిస్టు శక్తులు ఢిల్లీలో అరాచకాలు సృష్టించి పార్లమెంటుపై దాడికి కుట్ర చేశాయని బండి సంజయ్ మండిపడ్డారు. దేశ వ్యతిరేక నినాదాలు చేస్తూ పోలీసులు, జర్నలిస్టులు, మహిళా జర్నలిస్టులపై దాడులు చేస్తూ అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. అనంతరం గతంలో యూపీఏ హయాంలో 72 సార్లు పేపర్ లీక్ అయిందన్నారు. మరి ఆ రోజు మన్మోహన్ సింగ్ రాజీనామా ఎవరైనా రాజీనామా చేశారంటూ ప్రశ్నించారు. ఇక తెలంగాణలో కేసీఆర్ పాలనలో అనేకసార్లు అనేక పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయని విమర్శలు చేశారు. పార్లమెంట్లో చర్చిస్తే వాస్తవాలు బయటకొస్తాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ ఢిల్లీలోని ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు నేతృత్వంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. పేపర్ లీకేజీలపై ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీరును తప్పుబట్టారు. విద్యార్థులపై పెట్టిన పోలీస్ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేశారు. విద్యార్థుల పోరాటానికి తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని కె తారక రామారావు స్పష్టం చేశారు. కొల్లాపూర్లో జరుగుతున్న సమగ్ర ఓటర్ల సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను రాష్ట పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి మిస్ కాకుండా చూసుకోవాలని బీఎల్ఓలు

0: కాంగ్రెస్ నాయకులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. స్థానికంగా అందుబాటులో లేని ఓటర్లను ఫోన్ ద్వారా సంప్రదించి యాప్ ద్వారా వారి దరఖాస్తులు పూర్తయ్యేలా చూడాలని సూచించారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఓటర్ల సంక్షిప్త సవరణ ప్రక్రియను 100% విజయవంతంగా పూర్తి చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే ఆదిలాబాద్ పార్లమెంట్ ఎస్ఐఆర్ ఇన్ఛార్జ్ ఆరిపల్లి మోహన్ పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షుడు సుగుణ నాయకత్వంలో జైనూర్ ఆసిఫాబాద్ మండలాల్లో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. క్షేత్రస్థాయిలో బాధ్యతాయుతంగా పర్యవేక్షిస్తూ ఎటువంటి తప్పులు దొర్లకుండా చూసుకోవాలని, అర్హులైన పౌరులు సమయానికి దరఖాస్తు చేసుకునేలా సహాయపడాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఎల్నినో ప్రభావం దృష్ట్యా నీటి కొరత, భూగర్భ జలాలు తగ్గిపోతున్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని రైతుల పంటల మార్పిడి పద్దతులు పాటించాలని నల్గొండ మండల ప్రత్యేక అధికారి, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జీవి రమేష్ సూచించారు. వర్షాభావ పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని వరి సాగును తగ్గించి కంది, మినుము, పెసలు, నువ్వులు, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులను కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా రీజనల్ స్పోర్ట్స్ హాస్టల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎంపికల తేదీలను జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ జినుకాల శ్యాంసుందర్ వెల్లడించారు. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఎంపికలు ఈ నెల 27-28 తేదీల్లో హనుమకొండలోని జీఎన్ స్టేడియంలో జరుగుతాయని తెలిపారు. బైరామల్గూడలోని హనుమాన్ గోశాలను బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మం భారతీయ సంస్కృతిలో ఆవులకు విశిష్ట స్థానం ఉందన్నారు. రాష్టంలో పశువధ నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్ల చొక్కాలు ధరించి బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ నిరసన వ్యక్తం చేయడం హాస్యాస్పదంగా ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. గతంలో జరిగిన పేపర్ లీకేజీల వల్ల ఎంతో మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన బీఆర్ఎస్ ముందుగా విద్యార్థులకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్బీర్ల ఐలయ్యతో కలిసి రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసంపూర్తిగా ఉన్న మోత్కూరు, రాజన్నగూడెం రహదారి పనులు తనిఖీ చేశారు. తెలంగాణ బీసీ ఎంప్లాయబిలిటీ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇతర కేటగిరీల అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతోంది. గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 బ్యాంకింగ్, ఎస్ఎస్సీ, రెబ్, పోలీస్ నియామక పోటీ పరీక్షల కోసం రాష్టంలోని 12 తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్స్ ద్వారా 125 రోజుల ఉచిత ఫౌండేషన్ కోచింగ్ ప్రోగ్రామ్ను అందించనున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేపర్ లీకేజీ ఘటన అనంతరం వేగవంతమైన చర్యలు, ముందస్తు పరీక్షల నిర్వహణపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఔటర్ రింగ్ రోడ్ వద్ద ప్రభుత్వ భూములను కేటాయించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపుల విషయంలో ఆలస్యం చేస్తున్నారంటూ బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. కేంద్రీయ మంత్రిమండలేన అద్య ప్రశ్నపత్ర గోప్యతా భంగ్ అథ పరీక్షా కదాచార ప్రకరణానాం ద్రుత న్యాయాలయానాం సంస్థాపనాయ కఠోర దండస్య విధానాయ చ ఏకస్య ప్రారూప విధేయకస్య స్వీకృతిః ప్రదత్తా. కేంద్రీయ మంత్రిమండలేన బలారీ గుంతకల్ రేల పరియోజనాయై అనుమోదితం 64,12,00,000,000,000 పరిమితం ద్రవ్యం. అపరత్ర అంగీకృత త్రి రసాయనోద్యాన సంవలిత భవ్య రసాయన పరియోజన. కేంద్రీయ మంత్రిభిః సీజేపీ ప్రతినిధి మండలేన సహ నవదిల్ల్యాం సంపాదితం ఉపవేశనం. శ్వస్తావత్ పునః ప్రవర్తయిష్యతే ద్విపక్షీయ వార్తాక్రమః. నీట ప్రశ్నపత్ర గోప్యతా భంగ ప్రకరణం సమాశ్రిత్య సంసది అద్యాపి అనువృత్తః కోలాహలః. ప్రతిపక్షస్య విరోధోద్ఘోషేణ సోమవాసర పర్యంతం అపవారితం సంసదః కార్యజాతం. పాకిస్తానావృత జమ్మూకశ్మీర క్షేత్రే జాయమానస్య

0: తెలంగాణ రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: సివిల్స్ ప్రిలిమినరీ మరియు మెయిన్స్ 2026-27 ప్రవేశ పరీక్ష ఆల్ టికెట్ డౌన్లోడ్ గురించి షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖకు చెందిన రాష్ట్ర స్టడీ సర్కిల్ నందు సివిల్స్ ప్రిలిమినరీ మరియు మెయిన్స్ 10 నెలల రెసిడెన్షియల్ కోచింగ్కై దరఖాస్తు చేసుకున్న వారు ఈ నెల 20వ తేదీ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని డిప్యూటీ డైరెక్టర్ ఎస్సిటిడి శ్రీమతి జి రజిత మరియు ఎస్సీ స్టడీ సర్కిల్ హానరీ డైరెక్టర్ డాక్టర్ దేవిదాస్ సకల్ప్ ఒక ప్రకటనలో తెలిపారు. వ్రాత పరీక్షను నిజామాబాద్లోని గిరిరాజ్ జీజీ కళాశాలలో ఈ నెల 26వ తేదీన ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షా కేంద్రాలలోకి ఉదయం 10 గంటల నుంచి అనుమతిస్తారని, పరీక్ష మొదలైన తర్వాత అనగా 10:30 పిదప అనుమతించారని తెలిపారు. కాబట్టి ఇట్టి పరీక్షకై దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేందుకు స్టడీ సర్కిల్ వెబ్సైట్ www.tsstudysircle.co.in సంప్రదించాలని వారు తెలిపారు.

శ్రోతులకు మరొక సమాచార దర్శిని. ఎలినోవా ప్రభావం గురించి రైతుల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ ఈనా త్రిపాఠి గారు తెలియజేశారు. ఎలినోవా ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున రైతులకు ఈ విషయమైనా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని వారు అధికారులను ఆదేశించారు. వరికి ప్రత్యామ్నాయంగా నీటి ఎద్దడిని తట్టుకుని ఆరుతడి పంటలను విత్తుకునే విధంగా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. అలాగే ఈసారి వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున పంటల సాగుపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మిన నాగేశ్వరరావు, ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఇతర ఉన్నత అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ నీటిపారుదల శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. రాష్ట్రంలోని 18 జిల్లాలలో లోటు వర్షపాతం నెలకొని ఉందని వాతావరణ శాఖ అధికారులు మంత్రుల దృష్టికి తెచ్చారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం సగటు 887 మిల్లీమీటర్లు కురియాల్సి ఉండగా 673 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. 24% లోటు వర్షపాతం నమోదైందని వారు వివరించారు. శ్రీరామ్ సాగర్ తదితర రిజర్వాయర్లలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకునే విధంగా రైతులను ప్రోత్సహించాలని కలెక్టరు వారికి సూచించారు. శ్రోతలు ఇంతవరకు సమాచార దర్శిని విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:35 దాటి 40 సెకండ్లు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సినీ రంజని, సినీ సరాగాల మాలికా.

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్జ్ పై సినీ రంజని కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఒక ప్రకటన. శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణ్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
1: శుభారంభానికి ప్రారంభం.

మీరు వింటున్న అపాటితో ఈనాటి సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:50 కావస్తుంది. కాసేపట్లో వింటారు వ్యవసాయ సూచనలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి అందాక ఇదే పాట విందాం.

0: వ్యవసాయ విశ్వవిద్యాలయం సౌజన్యంతో ప్రసారం వ్యవసాయ సూచనలు. ఈనాటి కార్యక్రమంలో వానాకాలంలో కొర్ర సాగుకు సంబంధించి వివరాలు వింటారు. దానికంటే ముందు కొన్ని ప్రకటనలు.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
2: పీఎం జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ఇప్పుడు వినండి, వానాకాలంలో కొర్రల సాగు ఏ విధంగా చేపట్టాలో వివరాలు.
2: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వానాకాలంలో కొర్ర సాగు వివరాల గురించి ఈ విధంగా మన రైతు సోదరులకు అందజేస్తున్నారు వివరాలు. కొర్ర పేదవారి ఆహారపు పంట. గతంలో అధిక విస్తీర్ణంలో సాగు చేసేవారు ఆహార పదార్థంగా కొర్రన్నం చాలా శ్రేష్టము. కానీ ఇతర పంటలతో పోలిస్తే దిగుబడి తక్కువ ఉండటం, మార్కెట్ ధర తక్కువ ఉండటంతో క్రమేపీ పంట సాగుకు దూరం అవుతూ వచ్చాం. కానీ మారిన ఆహార అలవాట్లతో పెరిగిపోతున్న జీవనశైలి వ్యాధులతో వైద్యులు చిరుధాన్యాల ఆహారం మంచిదని సూచిస్తుండటంతో తిరిగి వీటి వాడకము ఊపందుకుంది. కొర్ర పంటను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, ప్రకాశం, కర్నూలు, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాలో సాగు చేస్తున్నారు. కొర్ర పంటను ప్రధానంగా వర్షాధారంగా తేలిక నేలలో సాగు చేస్తుంటారు. మరి ఈ కొర్ర రకాల విషయానికి వస్తే, మొదటి రకం SIA 3085. ఈ రకం 75-80 రోజుల పంట కాలం కలిగి ఈ రకం ఎకరాకు 10-12 క్వింటాలు దిగుబడినిస్తుంది. SIA 2088, దీన్ని సూర్యనంది అని కూడా అంటారు. ఈ రకం 75-20 రోజుల పంట కాలం కలిగి ఈ రకం ఎకరాకు 10-12 క్వింటాల దిగుబడిస్తుంది. అగ్గి తెగులు, వెరికంక తెగులు తట్టుకుంటుంది. ఆ తర్వాత SIA 3156, ఈ పంట రకం 85-90 రోజుల పంట కాలం కలిగిన ఈ రకం ఎకరాకు 10-12 క్వింటాలు దిగుబడినిస్తుంది, వెరికంకి తెగులును తట్టుకుంటుంది. SIA 3223, ఇది 85-90 రోజుల పంట కాలం కలిగి ఈ రకం 15 క్వింటాలు దిగుబడినిస్తుంది, అధిక దిగుబడినిచ్చే రకం. తర్వాత SIA 3222, దీన్ని గరుడ అని కూడా అంటారు. ఇది ఈ పంట రకం 60-65 రోజుల పంట కాలం కలిగి 6-8 క్వింటాల దిగుబడినిస్తుంది, స్వల్పకాలిక రకము, పంట సరళి అనుకూలంగా ఉంటుంది. ఇక విత్తుకునే సమయం వర్షాధారంగా 2వ వారం నుండి 2వ పక్షం వరకు సాగు చేస్తున్నారు. అనుకూలమైన నేలలు, తేలికపాటి ఎర్ర చిలక నేలలు, నల్లరేగడి నేలలు, మురుగునీటి పారుదల సౌకర్యం గల అన్ని నేలలు అనుకూలం. విత్తన మోతాదు గురించి ఈ విధంగా, ఎకరానికి 2 కిలోలు సరిపోతుంది. ఇక ఉత్తన శుద్ధి కార్యక్రమం గురించి, 1 గ్రాం కార్బన్ నజీవుతో కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేస్తే తెగుళ్లను నివారించుకోవచ్చు. ఇక విత్తే పద్ధతి ఈ విధంగా తెలియజేస్తున్నారు. విత్తే ముందు 1:3 నిష్పత్తిలో విత్తనము, సన్నని ఇసుక కలుపుకొని విత్తుకోవాలి. విత్తే దూరము వరుసల మధ్య 22.5 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 7.5 సెంటీమీటర్లు దూరంలో విత్తుకోవాలి. విత్తిన 10-20 రోజులలోపు ఒత్తు మొక్కలను తీసివేయాలి. ఇక ఎరువులు ఏ విధంగా ఈ పంటకు అందించాలన్న వివరాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఎకరానికి 3-4 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసి కలిదున్నాలి. ఎకరానికి 8 కిలోల నత్రజనినిచ్చే ఎరువులను విత్తేటప్పుడు వేసుకోవాలి. విత్తిన 30-35 రోజులకు మరో 8 కిలోల నత్రజనినిచ్చే ఎరువును పైపాటుగా నేలలో తేమ ఉన్నప్పుడు వేసుకోవాలి. ఇక కలుపు నివారణ విషయానికి వస్తే, విత్తిన 30 రోజుల వరకు పంటలో కలుపు లేకుండా వీలుని బట్టి పలుమార్లు అంతరకృషి చేయాలి. ఇక సశరక్షణ గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు మన రైతు సోదరులకు శాస్త్రవేత్తలు. ముందుగా గులాబీ రంగు పురుగు ఆశిస్తే ఏ విధంగా నిర్వహించుకోవాలి? లద్దె పురుగులు మువ్వను తొలచి తినడం వలన మువ్వ చనిపోతుంది. దీని నివారణకు క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారి చేయాలి. కత్తెర పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లీటర్ నీటికి 0.4 మిల్లీలీటర్లు క్లోరాంట్రో నిలిపురోల్ కలిపి పిచికారి చేయాలి. ఇక వెరికంకు తెగులు ఆశించినట్లయితే, తేమతో కూడిన వాతావరణంలో ఆకుల అడుగున బూజు లాంటి శిలీంధ్రం పెరుగుదల కనిపిస్తుంది. మొక్కల నుండి బయటకు వచ్చిన కంకులు ఆకుపచ్చని ఆకుల మాదిరిగా మారుతాయి. దీని నివారణకు 2 గ్రాముల మెటలాక్సిల్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. ఇక అగ్గి తెగులు ఆశించినట్లయితే, మొక్కల ఆకులపై మచ్చలు ఏర్పడతాయి. నివారణకు లీటర్ నీటికి 2.5 గ్రాములు మ్యాంకోజబ్ లేదా 1 గ్రాము కార్బన్ డయాక్సైడ్ కలిపి పైరుపై పిచికారి చేసుకుంటే ఈ అగ్గి తెగులను నివారించుకోవచ్చు. ఈ విధంగా మన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వానాకాలంలో కొర్ర సాగును మేలైన పద్ధతిలో ఏ విధంగా చేసుకోవాలి అన్న వివరాలు మన రైతు సోదరులందరికీ తెలియజేశారు. ఈ ఆధునిక కాలంలో ఆరోగ్య పరిరక్షణకై ప్రజలందరూ ఎక్కువగా మక్కువ చూపుతున్నటువంటి కొర్ర పంట, కొర్ర సాగును, కొర్ర బియ్యాన్ని అందరికీ అందించేందుకు రైతులందరూ చక్కగా పంటలు పండించి అందరి ఆరోగ్యం కాపాడవలసిందిగా శాస్త్రవేత్తలు తెలియజేశారు. అలాగే ఈ మధ్యకాలంలో ఆరోగ్యం గురించి రకరకాల మిల్లెట్స్ బాగా తినాలని, అంటే తృణధాన్యాలు ఎక్కువగా వాడితే చక్కటి ఆరోగ్యం, అలాగే ఈ చక్కెర వ్యాధి నుంచి కూడా ఉపశమనం పొందవచ్చని చెప్పేసి శాస్త్రవేత్తలు, డాక్టర్లు, పరిశోధకులు తెలియజేస్తున్నారు. ఈ అవగాహన వలన ప్రజలందరూ చక్కగా ఈ కొర్ర బియ్యాన్ని వాడుతున్నారు. అందువల్ల ఈ డిమాండ్ కూడా పెరిగింది. ఈ డిమాండ్ పెరిగిన ఈ సందర్భంలో రైతులందరూ ఒకంత ఈ కొర్ర పంట పట్ల ఆసక్తి చూపించి చక్కటి పంట పండించి మన దేశ పౌరుల ఆరోగ్యాన్ని కాపాడగలరని రైతులందరినీ ఆశిస్తున్నాం.
1: వానాకాలంలో కొర్ర సాగుకు సంబంధించి చేపట్టవలసిన వివరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన సమాచారం అది. రేపటి వ్యవసాయ సూచనల కార్యక్రమంలో వ్యవసాయంలో సేంద్రియ మల్చింగ్ విధానం ప్రాముఖ్యతకు సంబంధించి వివరాలు వింటారు.

0: ఇలాంటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఈరోజు రాత్రి 7:15 ప్రసారం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

శ్రోతలకు గమనిక. ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ కాలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా లాసిక్ లాంటి కంటికి వచ్చి ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. ఈ కార్యక్రమం ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు. గమనిక విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు. ప్రసార వివరాలు 103.2 మెగాహెర్ట్జ్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ఈ పూట మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ పూట ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో రిలే అవుతాయి. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో సూపర్ ఎలినియోలో పత్తి మొక్కజొన్న సోయాబీన్ల సస్యరక్షణ గురించి వివరాలు తెలియజేస్తారు డాక్టర్ ఏ విజయభాస్కర్ గారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో రిలే వింటారు. 8:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్న సినిమా పాటలు వింటారు. 8:15 పార్లమెంటు రివ్యూ వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 8:30 జానపద సంగీతం వింటారు. రాత్రి 8:45 తిరిగి 11:00 హిందీలో వార్తలు, అలాగే రాత్రి 9:00 తిరిగి రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. రాత్రి 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రాత్రి 10:00 మిమ్మల్ని అలరిస్తాయి అలనాటి మీటి గీతాలు, మధుర గీతాలు. రాత్రి 11:10 మా ప్రసారాలు ముగుస్తాయి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు వినండి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఉదయం ప్రభాత ప్రసారంలో 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం వింటారు. 6:40 సూక్తి సుధా కార్యక్రమంలో శ్రీ ఎస్ నాగరాజ శర్మ గారు తెలియజేసి

మహితోక్తులు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో రిలే అవుతాయి. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రంలో ప్రసారం అవుతాయి. 7:00 ప్రసార వివరాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రంలో ప్రసారం అవుతాయి. ఉదయం 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం, ప్రకటనలు, భక్తి గీతం వింటారు. అలాగే 7:30 ప్రుడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ వి హరితాకృష్ణ గారు తెలియజేసే సలహాలు వింటారు. అలాగే 7:58 గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ ఎం అభిషేక్ గారు తెలియజేసే సలహాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు లేవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 మన ఆలయాలు కార్యక్రమంలో బీర్కూర్ మండలం భైరాపూర్ గ్రామంలోని శ్రీ పాండురంగ స్వామి వారి ఆలయ విశేషాలు వింటారు. వ్యాఖ్యానం ఎర్రంరాజు గారు మరియు నిర్మల గారు. నిర్వహణ శ్రీ హెచ్ మోహన్ దాస్ గారు, సహకారం ఎర్రంరాజు గారు. ఇక 9:00 హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కొన్ని సినిమా పాటలు వింటారు.

ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. కాసేపట్లో వింటారు తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పేపర్ లీకేజీ, ప్రవేశ పరీక్షల్లో అక్రమాల నివారణ అంశాలకు సంబంధించి ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలియజేసింది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేందర్ సింగ్ లు ఈరోజు న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధివర్గంతో సమావేశమయ్యారు. భేటీలో సీజేపీ ప్రభుత్వం ముందు మూడు డిమాండ్లనుంచింది. రొమేనియా పర్యటనలో భాగంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో భారత్ రొమేనియాల మధ్య మూడు అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అణిచివేతల పట్ల ఐక్యరాజ్య సమితి అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి పట్ల భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో సమాపేశమైన కేంద్ర మంత్రివర్గం పేపర్ లీకేజీ, ప్రవేశ పరీక్షల్లో అక్రమ పద్దతుల నివారణ అంశాలకు సంబంధించి ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలియజేసింది. దోషుల విచారణకు త్వరితగతిన చేపట్టేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, అక్రమాలకు పాల్పడే వారిపై మరింత కఠిన చర్యలకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. బిల్లును వచ్చేవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆకాశవాణి వార్తా విభాగ వర్గాలు తెలియజేస్తున్నాయి. పరీక్షాపత్రాల లీకేజీకి సంబంధించి దోషులపై కఠిన చర్యలు తీసుకునేందుకు అనువైన చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెడతామని గత రాత్రి ప్రధాని మోదీ వీడియో సందేశం ద్వారా ప్రకటించారని శ్రోతలకు తెలుసు. పరీక్షల్లో అక్రమాల నివారణకు సంబంధించిన బిల్లు తేవడంలో ఎటువంటి జాప్యం జరగబోదని ప్రధానమంత్రి తెలిపినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గుర్తు చేశారు. ఈరోజు పార్లమెంట్ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ బిల్లుకు ఎటువంటి అవరోధాలు ఎదురు కాకూడదని ప్రభుత్వంతో పాటు దేశ ప్రజలు కూడా ఆకాంక్షిస్తున్నారన్నారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వం పలు ముఖ్యమైన చర్యలు తీసుకుంటోందని, ఈ అంశంపై పార్లమెంట్లో జరిగే చర్చలను విపక్షాలు అడ్డుకుంటే దేశ యువత ఆగ్రహాన్ని చవిచూడవలసి వస్తుందని హెచ్చరించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేందర్ సింగ్ లు ఈరోజు న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధివర్గంతో సమావేశమయ్యారు. పరీక్షల వ్యవస్థలో సంస్కరణలకు సంబంధించి సీజేపీ డిమాండ్లను మంత్రులు శ్రద్దగా విన్నారు. పేపర్ లీకేజీలను అరికట్టేందుకు సంస్కరణలను సూచించిన సీజేపీ మూడు ప్రధాన డిమాండ్లను తమ ముందు ఉంచిందని మంత్రులు తెలియజేశారు. ప్రతినిధివర్గంతో ప్రభుత్వం రేపు మరొకసారి చర్చలు జరుపుతుందని నడ్డా వెల్లడించారు. సీజేపీ ప్రతినిధి ఆశుతోష్ రాంకా మాట్లాడుతూ తమ మూడు డిమాండ్లలో ప్రభుత్వం రెండింటిని సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిపారు. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 264 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించే బళ్లారి గుంతకల్ సెక్షన్ 3-4 రైల్వే లైన్లకు ఆమోదం తెలియజేసింది. దర్మిలా దేశంలో భారతీయ రైల్వే నెట్వర్క్ 46 కిలోమీటర్ల మేర పెరగనుంది. పీఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ కింద చేపట్టిన ఈ నూతన ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య అనుసంధానం మెరుగవుతుందని, ప్రజలు, వస్తువులు, సేవల రాకపోకలు సులభతరమవుతాయని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తయిన అనంతరం సుమారు 99 గ్రామాల్లో నివసించే 7 లక్షల మందికి లబ్ది చేకూరుతుందని చెప్పారు. దేశంలో 3 కెమికల్ ప్రాజెక్ట్ పార్కుల ఏర్పాటుకు సంబంధించి భవ్య రసాయన్ పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలియజేసింది. 3030 కోట్ల రూపాయల కేటాయింపులు కలిగిన ఈ పథకం 2026-27 నుంచి 2030-31 మధ్య 5 ఏళ్ల పాటు కొనసాగుతుంది. ఒక్కో పార్కు ఏర్పాటు కోసం రాష్ట ప్రభుత్వాలు కనీసంగా 500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే కేంద్రం 1000 కోట్ల రూపాయలను కేటాయిస్తుంది.
1: आंध्र और कर्नाटक को जोड़ने वाले बहुत ही इम्पोर्टेंट इकोनॉमिक कॉरिडोर में रेलवे की थर्ड और फोर्थ लाइन और दूसरा है केमिकल सेक्टर को एक टोटली नए तरीके से भारत में डेवलप करने के लिए एक नई स्कीम अप्रूव हुई है और केमिकल भी सेमीकंडक्टर की तरह एक फाउंडेशनल इंडस्ट्री है इसलिए बहुत इम्पोर्टेंट था इस इंडस्ट्री के लिए एक नए तरीके से सोचना.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. భారత్, రొమేనియా దేశాలు పరస్పర ఆర్థిక సంబంధాలను, పెట్టుబడులను మరింత పెంచుకోవాలని, వ్యాపార పరంగా గల విస్తృత అవకాశాలను వినియోగించుకోవాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. బుకారెస్ట్ లో జరిగిన భారత్ రొమేనియా బిజినెస్ ఫోరం లో మాట్లాడుతూ నైపుణ్యం కలిగిన కార్మిక శక్తి యూరోపియన్ యూనియన్ తో బలమైన బంధాలే కాక వ్యూహాత్మకంగా రొమేనియా భారత్ కు విలువైన భాగస్వామి అని ఐరోపా మార్కెట్లకు రహదారి వచ్చిందని అన్నారు. ప్రతిపాదిత భారత్ ఇయు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అమలులోకి వస్తే వాణిజ్యం పెట్టుబడులు సరఫరా వ్యవస్థలు మరింత బలపడి ఎంఎస్ఎంఈలు అంకుర పరిశ్రమలు సహా అవకాశాలు విస్తృతమయ్యేందుకు దోహదపడుతుందని చెప్పారు. సైన్స్ టెక్నాలజీ విద్య క్రీడలకు సంబంధించి భారత్ రొమేనియాల మధ్య 3 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. నిన్న రాష్టపతి ద్రౌపది ముర్ము రొమేనియా అధ్యకుడు నికు సోర్ డాన్ల మధ్య బుకారెస్ట్ లో జరిగిన ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం ఈ ఒప్పందాలు ఖరారయ్యాయి. భారతీయ రైల్వే వ్యవస్థ ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాముఖ్యాన్నిస్తుందని పలు సంవత్సరాలుగా తీసుకుంటున్న అనేక చర్యల వల్ల రైలు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు. 2014-15లో 135 ప్రమాదాలు జరగ్గా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 2 ప్రమాదాలకు ఈ సంఖ్య పరిమితమైందని వెల్లడించారు. భద్రత కోసం రైల్వేలు కేటాయించే మొత్తం 2013-14 సంవత్సరాల్లో 39,000 కోట్ల రూపాయలు ఉండగా ప్రస్తుతం 120,000 కోట్ల రూపాయలకు చేరుకుందని చెప్పారు. మానవ తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాల నివారణ కోసం 6,671 స్టేషన్లలో ఇంటర్లాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశామని 10,395 క్రాసింగ్ల వద్ద ఇంటర్లాకింగ్ లెవెల్ క్రాసింగ్ గేట్లను ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు. పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో కొనసాగుతున్న అణచివేత నిర్బంధాలను ఐక్యరాజ్యసమితి పట్టించుకోకపోవడం పట్ల భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐరాస భద్రతా మండలి ఓపెన్ డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్న భారత శాశ్వత రాయబారి పర్వతనేని హరి

0: గురించి మాట్లాడుతూ, ఇవే పరిస్థితులు ఇతర దేశాల్లో సంభవించినప్పుడు విమర్శించే ఐరాస పాకిస్తాన్ విషయంలో ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందని ఆరోపించారు. డిబేట్ సందర్భంగా పాక్ జమ్మూకాశ్మీర్పై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన హరీష్, తాను ఆక్రమించిన భూభాగంలోని ప్రజల హక్కులను పాక్ కాలరాస్తోందన్నారు. అంతర్జాతీయ వేదికలపై అసత్య ప్రచారాలను మానుకుని తమ అంతర్గత సమస్యలపై పాక్ దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుందని రాయబారి హితవు పలికారు. భద్రతా మండలి సమావేశంలో పాక్ మరొకసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంతో భారత్ తీవ్రంగా స్పందించింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణ, తాజా పరిణామాలు ఆందోళన కలిగించే అంశాలని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ అన్నారు. సంఘర్షణ ప్రారంభమైన నాటి నుంచి భారత్ అమెరికా, ఇరాన్, ఇతర ప్రాంతీయ అంతర్జాతీయ భాగస్వాములతో సన్నిహితంగా పనిచేస్తూ అటు ఇరాన్తో ఇటు అమెరికాతో అన్ని స్థాయుల్లో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తూ వచ్చిందని తెలియజేశారు. ఐక్యరాజ్యసమితిలో ఈ విషయమై భారత్ ఆచితూచి వ్యవహరించిందని, పౌరుల భద్రత దృష్ట్యా యుద్దానికి చరమగీతం పాడాలని సంబంధిత దేశాలకు విజ్ఞప్తి చేసిందని లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కీర్తివర్ధన్ సింగ్ వెల్లడించారు. కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి 2026 జులై 26న కొమురువెల్లి రైల్వే స్టేషన్ను ప్రారంభిస్తారు. కార్యక్రమానికి కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ సంతోష్ కుమార్ వర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఈ ప్యాసింజర్ రైలు సేవలు తెలంగాణ రాజధాని ప్రాంతానికి తక్షణ ప్రాంతీయ అనుసంధానాన్ని కల్పించడమే కాకుండా భవిష్యత్తులో దూర ప్రాంతాలకు కూడా అనుసంధానాన్ని మెరుగుపరుస్తాయి. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడమే కాకుండా సామాజిక ఆర్థికాభివృద్ది పెంపొందడానికి కూడా సహాయపడతాయి. మధ్య మాడ్రిడ్ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చు వల్ల 10,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన స్పెయిన్ ప్రభుత్వం ఆ దేశంలో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో కొనసాగుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలు పెను కార్చిచ్చులకు దారితీయడం ఈ ఏడాదిలో వరుసగా ఇది రెండోసారి. దేశంలో వైద్య కళాశాలలు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్, ప్రస్తుతం ఉన్న 387 కళాశాలల సంఖ్యను 844 పెంచుతున్నట్లు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమాపేశమైన కేంద్ర మంత్రివర్గం పేపర్ లీకేజీ, ప్రవేశ పరీక్షల్లో అక్రమాల నివారణ అంశాలకు సంబంధించి ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలియజేసింది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు ఈరోజు న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధివర్గంతో సమాపేశమయ్యారు. భేటీలో సీజేపీ ప్రభుత్వం ముందు 3 డిమాండ్లనుంచింది. రొమేనియా పర్యటనలో భాగంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో భారత్ రొమేనియాల మధ్య 3 అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అణచివేతల పట్ల ఐక్యరాజ్యసమితి అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి పట్ల భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం. నమస్కారం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15. ఇప్పుడు వినండి

0: రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి పంట పొలాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినండి. ప్రస్తుత సూపర్ ఎలినో పరిస్థితుల్లో పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ పంటల్లో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల గురించి జగిత్యాల జిల్లా తెలంగాణ రైతు వేదిక విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ విజయభాస్కర్ గారు తెలియజేసిన వివరాలు.
1: మన తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎక్కువగా వరి తర్వాత మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నారు. మొక్కజొన్న పంట ప్రస్తుతము శాఖీయ దశ నుండి ముఖాలు దశలలో వివిధ దశలలో ఉన్నది. ఈ మొక్కజొన్న పంటలో ముఖ్యంగా చీడపీడగ అంటే పురుగుల విషయానికి వచ్చినట్టయితే కత్తెర పురుగు తీవ్రత ప్రతి రైతు పొలంలో గమనించడం జరిగినది. ఈ కత్తెర పురుగు యొక్క లక్షణాలు ఏ విధంగా

ఏంటంటే కత్తర్పురుగు మొదటి దశ లార్వాలు పత్రహరితాన్ని గోకి తినడం వల్ల ఆకులపై తెల్లటి పొర ఏర్పడతాయి. ఆకులపై తెల్లటి పొర ఏర్పడిందంటే ఈ కత్తెర పురుగు తొలి దశలో ఉన్నదని రైతాంగాలు గుర్తించాలి. కత్తెర పురుగు యొక్క లార్వాలు 1 నుంచి 6 దశల్లో లార్వాలు ఉంటాయి. మరియు 2-3వ దశ లార్వాలు కూడా మొక్కజొన్న యొక్క ఆకు సూడుల్లో ఉండి రంధ్రాలు చేసుకుంటూ బ్రతుకుతాయి. మరి 3-4 దశలలో కూడా రైతన్నలు గుర్తించకపోతే సుడిలోని ఆకులను పూర్తిగా కత్తిరించి వేస్తాయి. మనం గమనించినట్లయితే ఈ కత్తెరపురుగు విసర్జించిన పదార్థం చిన్న పసుపు రంగులో గుళికలుగా ఏర్పడతాయి. ఈ కత్తెరపురుగు సంవత్సరం పొడవునా వానాకాలం మరియు యాసంగిలో కూడా అంటే పంట మార్పిడి చేయకుండా రైతన్నలు వేయడం వల్ల 2 సీజన్లో గుర్తించవచ్చును. ఈ కత్తెర పురుగును గుర్తించిన వెంటనే రైతన్నలు తొలి దశలో వేప కషాయంతో పాటు ఏదైనా కీటకనాశిని మందులు పిచికారీ చేయాలి. వేపను 1 లీటర్ నీటిలో 5 మిల్లీమీటర్లతో పాటు 0.4 గ్రాముల హిమామెక్టిన్ బెంజయేట్ను కలిపి ఆకు సుడుగులు ఆకుల పైన కింద కలిసే విధంగా పిచికారీ చేయవలేను. ఉత్పత్తి లార్వాల యొక్క 3-4 దశలో లార్వాలు కొద్ది పెద్దగా ఉన్నప్పుడు క్లోరాంటినిల్లో 1 లీటర్ నీటిలో 0.3 మిల్లీలీటర్లు కలిపి మొక్కజొన్న పైరుపై ఆకు సుడుగులు ఆకుల పైన కూడా పిచికారీ చేయవలేను. మరి ఉత్పత్తి ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ ఖర్చు అయిన ఇసుక సున్నం కూడా ఇసుక 9 పాలు సున్నం 1 పాలుతో కలిపి మొక్కజొన్న యొక్క ఆకు సుగరు అందులో వేయడం వల్ల కత్తెరపురుగు లార్వా చనిపోవును. ఇవే కాకుండా మనకు విష పేరంతో కూడా తయారు చేసుకొని మొక్కజొన్నలో కత్తెరపురుగును తగ్గించవచ్చును. విష పేర యొక్క ముఖ్యమైనది ఒక ఎకరా మొక్కజొన్న పొలానికి 10 కిలో తవుడు 2 కిలో బెల్లం తీసుకొని ఆ సరిపోయేంత 2 నుంచి 3 లీటర్ల నీటిలో కరిగించి 24 గంటలు పులిని ఇచ్చిన తర్వాత నీటి మిశ్రమానికి 100 గ్రాముల తవుడు కలుపు కలిపి విష పేరను సాయంత్ర వేళలో ఆక్సిడ్లో మొక్కజొన్నలో వేయవలను. ఇంకొక ముఖ్యమైన పేనుబంక కూడా మనకు అక్కడక్కడ గుర్తించడం జరిగింది. పేనుబంకను గుర్తించిన తర్వాత రైతన్నలు మొక్కజొన్న ఆకుల రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పసుపు రంగులోకి మారిపోతాయి. ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు పొడి వాతావరణము బెట్ట పరిస్థితుల వల్ల వర్షాలు తక్కువ పడుతున్నప్పుడు ఈ పేనుబంక ఆశించే అవకాశం ఉన్నది. ఈ పేనుబంకను మనం తగ్గించడానికి 1 లీటర్ నీటిలో 1 గ్రాము ఇస్పేట్ లేదా డైమీథయేట్ 2 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలి. మొక్కజొన్న తర్వాత అధిక మన విస్తీర్ణంలో పత్తి పంట ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎక్కువ సాగు చేయబడుతున్నది. ఈ పత్తి పంటలో ముఖ్యంగా రసం పీచే పురుగుల యొక్క ఉధృతి ఎక్కువ అవకాశం ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో గుర్తించాము, అంటే వర్షపాతం తక్కువ ఉండి బెట్ట వాతావరణంలో ఉన్నప్పుడు పేనుబంక ఉధృతి ఎక్కువ అవకాశం ఉన్నది. కాబట్టి ఈ పేనుబంక తల్లి మరి పిల్ల పురుగులు కూడా ఆకులు కొమ్మల నుండి రసాన్ని పీల్చి ఆకుపచ్చ నుంచి లేత ఆకుపచ్చలోకి మారిపోతాయి. ఆకులను గమనించినట్టయితే ఆకులు దూనలుగా మారి ఒక పేదల కూడా మనకు కుంటుబడి తక్కువ పెరుగుదలలో ఉండడం గమనించవచ్చును. ఈ పేనుబంక ఉధృతిని తగ్గించుకోవడానికి 1 లీటర్ నీటిలో 5% వేపనూనె కలిపి పిచికారీ చేయవలను. ఈ పేనుబంక మరియు తామర పురుగులు పిండి మల్లి యొక్క నివారణకు మనకు ప్రతి ఒక్క రైతన్న కాండానికి బొట్టు పెట్టే పద్ధతిని పాటించవలేను. ఈ కాండానికి బొట్టు పెట్టే పద్ధతి అంటే ప్రతి పంట 30 రోజుల దశలో 45 రోజుల దశలో అదేవిధంగా 60 రోజుల దశలలో ఉన్నప్పుడు 1:4 నిష్పత్తిలో మోనోక్రోటమ్

కాండం బొట్టు పెట్టే పెద్ద ధర పేసిదాలు పెట్టినట్టయితే కొంతవరకు ఈ పెయిన్ బంక తామర పులు కూడా తగ్గించుకోవచ్చు పిండి నల్లిని. అదేవిధంగా మనకు 60 రోజుల దశలో ఉన్న పత్తి పైరులో కూడా మనం మూడోసారి కూడా ఈ కాండానికి బొట్టు పెట్టే పద్ధతిని 1:20 నిష్పత్తిలో ఇంద్రక్లోబిడ్ 1 పాలు తీసుకుంటే నీరు 20 పాలు తీసుకుని కాండానికి బొట్టు పెట్టే పద్ధతి ద్వారా పత్తి పంటలో మనం ఈ మిశ్రమాన్ని వాడినట్టయితే కొంతవరకు తామర పురుగు, తెల్లదోమ మరి పచ్చదోమ, పెయిన్ బంక, పిండి నల్లిని కూడా తగ్గించుకోవచ్చు. కీటకనాశిని మందుల విషయానికి వచ్చినట్టయితే తామర పురుగులను తగ్గించుకోవడానికి 1 లీటర్ నీటిలో 2 మిల్లీలీటర్ల పిప్పుర నీళ్లను మనము కలిపి పిచికారి చేసుకున్నట్టయితే తామర పురుగులు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఇంకొకసారి ఈ తామర పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు థయోన్ మిథాక్సాన్ 0.2 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి కూడా పిచికారి చేసినట్టు తామర పురుగును తగ్గించవచ్చు. మరియు పత్తి పంట రైతన్నలు తప్పనిసరిగా 15 నుంచి 20 వరకు ఈ నీలిరంగు జిగురట్టలను పెట్టవలేను. తెల్లదోమ కూడా కొంత ఉధృతి రైతన్నలు మనకు ఎక్కడైతే పత్తి పొలంలో గుర్తించారో ఆ ప్రాంతంలో కూడా కాండం బొట్టు పెట్టే పద్ధతితో పాటు మనకు కీటకనాశిని మన ఆయన మందులను 1 లీటర్ నీటిలో స్పైరోమెస్పన్ 1 మిల్లీలీటర్లు, థయోమిథాక్సాన్ 0.2 గ్రాములు కలిపి పిచికారి చేయవలను. తెల్లదోమను కూడా తగ్గించుకోవడానికి పత్తి పంటలో లింగాకర్షక పసుపు రంగులో ఉన్న జిగురు అట్టలను రైతన్నలు 15 నుంచి 20 వరకు ఉధృతిని బట్టి ఈ జిగురు అట్టలను పత్తి పొలంలో పెట్టవలను. ఇంకోటి పిండి నల్లి కూడా ఇప్పుడున్న వాతావరణంలో ఉష్ణోగ్రతల మార్పు వలన, వర్షాభావ పరిస్థితుల వలన, పెట్ట పరిస్థితుల వలన పిండి నల్లి ఉధృతి కూడా పత్తి పొలంలో గమనించడం జరిగినది. ఈ పిండి నల్లిని మనకు తగ్గించుకోవడానికి ప్రొపనోపాస్ 1 లీటర్ నీటిలో 3 మిల్లీలీటర్తో పాటు శాండవిట్ లేదా కొంత సర్ఫును 1 గ్రాము 1 మిల్లీలీటర్ కలిపి మనము పత్తి యొక్క కొమ్మల ఆకులపైన ఎక్కడైతే పిండి నల్లిని ఆ ప్రాంతంలో పిచికారి చేసుకోవాలని చేసుకోవడం వల్ల ఈ పిండి నల్లి ఉధృతిని తగ్గించుకోవచ్చు. సామూహికంగా రైతన్నలు ముఖ్యంగా పత్తి పంటలో ఉన్నప్పుడు బెట్ట వాతావరణ పరిస్థితుల్లో రసం పీల్చే పురుగులను తప్పనిసరిగా నివారణ చేయవలసిన ఆవశ్యకత ఎంతో ఉన్నది. సమగ్ర సస్యరక్షణ దారిని రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించవచ్చు. రైతులు ముందుగానే మనకు నత్రజని ఎరువులను కూడా సరైన మోతాదులో సకాలంలో వేసుకోవలేను. అంటే ఎక్కువ వేయడం వల్ల ఈ చీడపీడలు ఉధృతి కూడా రసం పీల్చే పురుగులు ఉధృతి ఎక్కువ అవుతుంది. పత్తిలో అంతర పంటలు కూడా పెసర మరియు మినుము, సోయా చిక్కుడు లాంటి పంటలను సాగు చేయడం ద్వారా మిత్ర పురుగులు బాగా అభివృద్ధి చెంది రసం పీల్చే పురుగుల యొక్క నియంత్రణకు దోహదపడతాయి. రసం పీల్చే పురుగుల తొలదశలో మనం తగ్గించుకోవడానికి ఇంతమంది చెప్పిన విధంగా కాండానికి మందు పూసే పద్ధతిని తప్పనిసరిగా పాటించవలేను. ప్రతి పత్తి పంట చుట్టూ మొక్కజొన్న లేదా జొన్నను 2 నుంచి 3 వరుసలో ఎత్తుగా ఎత్తుకోవాలి. కలుపు మొక్కలు లేకుండా వైఆర్ బామ, తుత్తులు, బెండు వంటి మొక్కలను పత్తి పంట నుంచి తీసివేయాలి. ఈ కలుపు మొక్కలు ఉండడం వల్ల తామర పురుగుల ద్వారా మనకు టొబాకో స్ట్రీక్ వైరస్ కూడా ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నది. పంటలు ఎక్కడ ఈ వైఆర్ బామ్, తుత్తులు, బెండు ఉండకుండా చూడాలి. చివరకు మనకు ఈ తెల్లదోమలను మరియు తామర పురుగులను ఉధృతి ఉన్న పత్తి చేనులో ఎకరానికి నీటి రంగు అట్టలు ఉధృతిని బట్టి 10 నుంచి 15 వరకు నీలి రంగు అట్టలు, అదేవిధంగా పసుపు రంగు అట్టలను కూడా 10 నుంచి 15 వరకు ప్రతి పైరుకు 1 అడుగు ఎత్తు పైన పెట్టడం వల్ల ఈ తెల్లదోమ యొక్క సంతతిని ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ముఖ్యమైన అంటే పత్తి పంటలో అక్కడక్కడ మనకు సరైన సమయంలో మోతాదులో ఈ ఎరువులు వేయకపోవడం వల్ల దుక్కిలో కానీ సిఫారసు పత్తి చేలు వేయకపోవడం వల్ల కొన్ని పోషక లోపాలు కూడా గుర్తించడం జరిగినది.

ముక్కు విఘ్నేశం ఇలాంటి మూలకాల లోపాలు పత్తి చేనులో గుర్తించిన వెంటనే రైతులు ఫార్ములా 4 లేదా ఫార్ములా 6 అనే మూలకాల మిశ్రమం 1 లీటర్లో 5 ml కలిపి పిచికారు చేసుకున్నట్టయితే ఈ పత్తి చేనులో పోషక లోపాల నివారణ చేసి అధిక దిగుబడిని పొందే అవకాశం ఉన్నది. ఇదే కాకుండా మనకు సోయా చిక్కుడు కూడా మన ఉత్తర తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ 5 నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్ కొన్ని ఉత్తర తెలంగాణ జిల్లాలలో కూడా సోయా చిక్కుడు వేయడం జరిగింది. ఈ సోయా చిక్కుల్లో ప్రస్తుతం కాండం పొలిచే ఈవ కూడా గుర్తించడం జరిగింది. తల్లి పురుగులు లేతాకులపై చిన్న చిన్న గుంటలు చేసి మనకు ఈ సోయా చిక్కుల్లో గుడ్లను పెడతాయి. గుడ్ల నుండి వెలువడిన లార్వాలు కూడా కాండంలోనికి చేరి తినడం వల్ల మొక్కలు మనకు ఎండిపోయి పూర్తిగా చనిపోయే అవకాశం ఉన్నాయి. ఇలాంటి లక్షణాలు ఉన్నట్టయితే రైతన్నల పంటలో కాండతొలిచి ఈగ ఆశించిందని గుర్తించి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అక్కడెక్కడ పొడి వాతావరణ బెట్ట పరిస్థితుల్లో వాతావరణ పరిస్థితుల వల్ల కాండతొలిచి ఈగ ఉధృతి ఎక్కువ అవకాశం ఉన్నది. కావున తొలి దశలో ఈ కాండతొలిచి ఈగను గుర్తించిన వెంటనే 1 లీటర్ నీటిలో 1.5 గ్రాముల ఎస్పేట్ మందును లేదా రెండోసారి ఉధృతి తగ్గనిచో మరొకసారి డైక్లోరవాసును 1 ml కలిపి సోయా చిక్కుడు పైరుపై పిచికారీ చేయవలెను. ఇవే కాకుండా 1 ఎకరానికి కార్బోపీరాన్ 3G గుళికలు కూడా 10 కిలోల చొప్పున వేయవలెను. ఇంకో ముఖ్యమైన మనకు ఇప్పుడున్న సోయా చిక్కుడు పంటలో పొడి వాతావరణం అంటే వర్షాలు పడి తగ్గి తయం శాతము తక్కువైనప్పుడు మనకు ఈ రసం పీల్చే పురుగులలో తెల్లదోమ అనే విపరీతి కూడా ఈ సోయా చిక్కుడు పంటలో గుర్తించడం జరిగింది. ఈ తెల్లదోమ వల్ల సోయా చిక్కుడు పంటలో ఎల్లో మొజాయిక్ తెగులు కూడా పల్లాకు తెగులు అంటారు. అంటే ఈ తెల్లదోమ ద్వారా పల్లాకు తెగులు వ్యాప్తి చెంది సోయా చిక్కుడు పంటను ఎక్కువ తీవ్రత పోయినప్పుడు మొత్తం ఆకులంతా పసుపు రంగులోకి మారి మనకు ఆకంత పండుగారు రాలిపోయే అవకాశం ఉన్నది. ఈ పల్లాకు తెగులు తీవ్రత ఎక్కువైన చివరికి సోయా చిక్కుళ్ళు సోయా కాయల పైన కూడా పసుపు రంగులోకి మారి కాయలోని గింజల యొక్క నాణ్యత కూడా దెబ్బతినే అవకాశం ఉన్నది. కాబట్టి రైతన్నలు ఈ సోయా చిక్కుళ్ళలో పసుపు రంగులో ఉన్న అట్టలను పసుపు రంగులోకి వచ్చిన ఆకులను గుర్తించి వెంబడే 1 ఎకరానికి 8 నుంచి 10 వరకు పసుపు రంగులో ఉన్న జిగురట్టలను తీసుకొచ్చి సోయా చిక్కుడు పంటపై 1 అడుగు పావంలో 1 అడుగు పైభాగంలో పెట్టడం వల్ల తెల్లదోమలు ఉధృతిని తగ్గించవచ్చును. ఇవే కాకుండా సోయా చిక్కుడులో ఎక్కడ కూడా కలుపు ముక్కలు లేకుండా తీసేయలేను. ఉధృతిని తగ్గించుకోవడానికి ఎస్పేట్ 1.5 గ్రాములు లేదా ఎస్టామిపేట్ 0.2 గ్రాములతో పాటు వేపనూనె 1 లీటర్ నీటిలో 5 ml పిచికారీ చేసుకున్నట్టయితే సోయా చిక్కుల్లో పల్లాకు తెగులు తగ్గించి అధిక దిగుబడి పొందవచ్చును. చెప్పిన విధంగా పత్తి మొక్కజొన్న సోయా చిక్కుల్లో పురుగులను తెగుళ్లను గుర్తించి అధిక దిగుబడి పొందాలి.

ఇంతవరకు మీరు ప్రస్తుత సూపర్ ఎలినో వాతావరణ పరిస్థితుల్లో పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ పంటలో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల గురించి జగిత్యాల జిల్లా తెలంగాణ రైతు వేదిక విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ విజయ భాస్కర్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణ సూచనలు వింటారు. గత 3 రోజుల్లో జిల్లాల వివిధ ప్రాంతాల్లో అతి తేలికపాటి వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రత 20-32 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత 22-23 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 5 రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి నుంచి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.

0: పగటి గరిష్ట ఉష్ణోగ్రత 31 నుంచి 32 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత 25 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 79 నుంచి 88% మరియు మధ్యాహ్నం 58 నుంచి 66% మధ్య ఉండవచ్చు. ఇంతవరకు మీరు వాతావరణ సూచన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి వర్మీ కంపోస్ట్ తయారీ విధానం మరియు ఉపయోగాల గురించి. బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల కీటక శాస్త్ర సహాయ ఆచార్యులు డాక్టర్ జి ప్రియదర్శిని గారు తెలియజేసిన వివరాలు.
1: రైతు సోదర సోదరీమణులకు నమస్కారం. ప్రస్తుత కాలంలో రసాయన ఎరువులు అధిక వినియోగం వల్ల నేల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇలాంటి సమయంలో ప్రకృతి సహజ పద్ధతులు చాలా అవసరం. వర్మి కంపోస్టింగ్ అనేది ఒక ఉత్తమమైన పద్ధతి. వ్యవసాయంలో పంట పండించడం ద్వారా లేదా వ్యవసాయ ఆధారిత పరిశ్రమల నుండి లభించే సేంద్రియ వ్యర్థ పదార్థాలను ఉపయోగించి ప్రత్యేకమైన వానపాముల్ని ప్రయోగించడం ద్వారా తయారు చేయబడే కంపోస్ట్ ఎరువుని వర్మి కంపోస్ట్ అంటారు. ఇది ఒక రకమైన సేంద్రియ ఎరువుగా రైతులు ఉపయోగించవచ్చు. మామూలుగా తయారు చేసే కంపోస్ట్ కన్నా వర్మి కంపోస్ట్లో ఎన్నో సుగుణాలున్నాయి. ముఖ్యంగా వర్మి కంపోస్ట్లో పశువుల ఎరువు కన్నా పోషక విలువలు ఎక్కువ. పశువుల ఎరువులో సరాసరిన నత్రజని, భాస్వరం, పొటాష్ పోషకాలు వరుసగా 0.75, 0.17 మరియు 0.55% ఉండగా వర్మి కంపోస్ట్లో సరాసరిన ఇవి 1.23 నుండి 2.4 నత్రజని, 0.67 నుండి 1.93 భాస్వరం మరియు 0.35 నుండి 0.63% పొటాష్ వేసే వ్యర్థ పదార్థ రకంపై ఆధారపడి ఉంటాయి. ఇదే విధంగా వర్మి కంపోస్ట్లో సూక్ష్మ పోషకాలు పశువుల ఎరువు కన్నా దాదాపు 50% అధికంగా ఉంటాయి. వీటికి తోడు వర్మి కంపోస్ట్లో పైరు ఎదుగుదలకు దోహదపడే ఎన్నో ఇతర సేంద్రియ రసాయనాలు, సూక్ష్మజీవులు ఉన్నాయి. వర్మి కంపోస్ట్కి అవసరమైన పదార్థాలు వానపాములు, పశువుల ఎరువు, వంటగది వ్యర్థాలు, సేంద్రియ శేష వ్యర్థ పదార్థాలు, నీరు, నీడ ఉన్న ప్రదేశం మొదలగునవి. వానపాములు భూమి పైపొరలలో ఉంటూ బొరియలు చేయని వానపాములు సేంద్రియ వ్యర్థ పదార్థాల నుండి కంపోస్ట్ తయారు చేయడానికి పనికి వస్తాయి. ఇవి యూటిలస్ యూజిని, ఐసీనియా ఫెటిడా, పెరియోనిక్స్ ఎక్స్కవేటస్, లింబ్రికస్ రుబెల్లస్. వీటిలో యూటిలస్ యూజిని, ఐసీనియా ఫెటిడా రకాలు మన వాతావరణానికి అనువైనవి మరియు ఎక్కువ వ్యర్థ పదార్థాన్ని తింటూ తక్కువ కాలంలో కంపోస్ట్ ను తయారు చేయగలుగుతాయి. పశువుల ఎరువు వర్మి కంపోస్ట్ తయారీలో కేవలం పశువుల పేడ పాత్రమే కాకుండా గుర్రం, మేక, గొర్రె, తంది, కోళ్ల పేడలు, నాచు మొక్కలు, కాగిత వ్యర్థాలు, మున్సిపల్ ఘన వ్యర్థాలు కూడా ముడి పదార్థాలుగా ఉపయోగించవచ్చు. అయితే పశువుల పేడలో ఉన్న సమతుల్య పోషకాలు, తక్కువ ఉష్ణోగ్రత, అధిక సూక్ష్మజీవులు మరియు వానపాములకు అనుకూల లక్షణాల వల్ల అత్యుత్తమ ముడి పదార్థంగా పశువుల పేడ భావించబడుతుంది. సేంద్రియ శేష వ్యర్థ పదార్థాలు వ్యవసాయ ఉత్పత్తుల శేష వ్యర్థ పదార్థాలు ముఖ్యంగా చెత్త, ఆకులు, పండ్ల తొక్కలు, కూరగాయల వ్యర్థ పదార్థాలు ఇంకా ఇతర పరిశ్రమల ద్వారా లభించే వ్యర్థ పదార్థాలు వర్మి కంపోస్ట్ తయారీకి బాగా ఉపయోగపడతాయి. ఇతర అవసరాలు వర్మి కంపోస్ట్ యూనిట్లో వానపాములకు ఎండ, వర్షం, గాలి వంటి వాతావరణ ప్రభావాల నుండి రక్షించడానికి షెడ్ ఏర్పాటు చాలా అవసరం. శాశ్వత షెడ్ బలమైనది, దీర్ఘకాలిక ఉపయోగానికి అనుకూలం. తాత్కాలిక షెడ్ తక్కువ ఖర్చుతో తక్కువ కాలానికి ఉపయోగపడుతుంది. రైతు అవసరం, బడ్జెట్ మరియు స్థలం ఆధారంగా ఏదైనా ఒకటి ఎంపిక చేసుకోవచ్చు. వర్మి బెడ్ పొడవు స్థలం ఆధారంగా మారవచ్చు, కానీ వెడల్పు 1 నుండి 1.5 మీటర్లు మరియు ఎత్తు 0.5 నుండి 0.75 మీటర్లు ఉంచడం ఉత్తమం. ఇది వానపాములకు అనుకూల వాతావరణం కల్పించి నిర్వహణను సులభతరం చేస్తాయి. వర్మీ బెడ్ అడుగు భాగంలో డ్రైనేజ్ హోల్ తప్పనిసరిగా ఉండాలి. దీని వలన నీరు నిల్వ కాకుండా గాలి ప్రసరణ మెరుగుపడి వర్మీ వాస్ సేకరణ సులభమవుతుంది. ఇది వర్మీ కంపోస్టింగ్ లో ముఖ్యమైన భాగం. తయారీ విధానం. మొదటగా వ్యర్థ పదార్థాలను సేకరించాలి, అనగా పేడ, పంట అవశేషాలు, ఆకులు వంటి పదార్థాలను సేకరించాలి. తదుపరి వర్మీ కంపోస్ట్ తయారీలో నేరుగా ఈ వ్యర్థ పదార్థాలను వానపాములకు ఇవ్వకుండా ముందుగా కొంతకాలం, అనగా సుమారు 10 నుండి 15 రోజులు కుళ్ళనివ్వడం చాలా అవసరం. దీని ద్వారా ఉష్ణోగ్రత, విషవాయువులు తగ్గి పదార్థం మృదువుగా మారి సూక్ష్మజీవులు పెరిగి వానపాములకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అందువల్ల ప్రీ డికంపోజిషన్ వర్మి కంపోస్టింగ్ లో అత్యంత కీలకమైన దశ. వర్మి కంపోస్ట్ బెడ్లను తయారు చేయడం. బెడ్ల అడుగు భాగం గట్టిగా ఉంటే మంచిది. శాశ్వతంగా ఏర్పాటు చేసే షెడ్లను అడుగు భాగాన సిమెంట్తో గట్టిగా చేయవచ్చు, లేదా పేడను ఉపయోగించి గట్టిపరచవచ్చు. ఇలాంటి ఏర్పాటు చేసుకున్న నేలపై సుమారుగా 3 అడుగులు లేదా 90 సెంటీమీటర్ల ఎత్తు వరకు వర్మి కంపోస్ట్ చేయాలనుకుంటున్న వ్యర్థ పదార్థాలను చెత్త, ఆకులు, పేడ మున్నగునవి వేయాలి. మొదట గడ్డిని పరిచి దానిపై పేడ ఒక పొరగా, తిరిగి వ్యర్థ పదార్థాలు, ఆపై పేడ రెండో పొరగా వేయాలి. వ్యర్థ పదార్థాలు పేడను వేసేటప్పుడు బెడ్ పైన నీరు చల్లాలి. ఇలా 1 లేదా 2 వారాల వరకు నీరు చల్లుతుండాలి. అందువలన బెడ్ చల్లగా ఉండి పూర్తిగా చివికి మెత్తగా తయారవుతుంది. త్వరగా చివికిపోవడానికి డికంపోజర్ను వాడవచ్చు. ఇలా బాగా కుళ్ళిన బెడ్ పైన వానపాములను వదలాలి. సుమారు 1 మీటర్ పొడవు, 1 మీటర్ వెడల్పు మరియు 2 అడుగుల ఎత్తు ఉన్న బెడ్ కొరకు 1 కిలో వానపాములు, సుమారుగా 1000 పాములు అవసరం. వానపాములను వదిలేటప్పుడు బెడ్ను కదిలించి వదిలితే మంచిది. ఈ వానపాములు ఆహారాన్ని, తేమను వెతుక్కుంటూ లోపలికి వెళతాయి. ఇవి ప్రతిరోజు తమ బరువుకు సగానికి సరిపడ ఆహారాన్ని తినగలుగుతాయి. బెడ్ పైన పాత గోనె సంచులను గాని వరిగడ్డును గాని పరచాలి. ఇలా చేయడం వలన బెడ్లో తేమను కాపాడడమే కాక వానపాములకు కప్పలు, పక్షులు, చీమల నుండి రక్షణ కల్పించవచ్చు. వానపాములను వదిలిన బెడ్లపై ప్రతిరోజు తలచగా నీరు చల్లుతుండాలి. వేసవిలో ప్రతిరోజు మరియు చలి వర్షాకాలంలో 2 రోజులకు 1 సారి నీరు చల్లాలి. ఒకేసారి ఎక్కువగా నీరు చల్లకూడదు. ఈ విధంగా చేయడం వలన వ్యర్థ పదార్థాలను 55 నుండి 60 రోజుల్లో వర్మీ కంపోస్ట్ గా తయారయ్యే వీలుంది. ఆ సమయానికి వ్యర్థ పదార్థాలు పూర్తిగా రంగు రూపు మారి వాసన లేని నలుపు రంగులో తయారైన బెడ్ను చూడవచ్చు. వానపాములు వ్యర్థ పదార్థాలు తిన్న తరువాత వీటి విసర్జిత పదార్థమే మంచి ఎరువుగా మారుతుంది. నల్లటి రంగులో టీ పౌడర్లా కనిపిస్తుంది. వర్మి కంపోస్ట్ తయారైందని తెలుసుకోవడానికి ఇది గుర్తుగా భావించవచ్చు. అంతేకాకుండా వర్మి కంపోస్ట్ ఎటువంటి వాసన లేకుండా ఉంటుంది. ఈ దశలో నీరు చల్లడం ఆపివేస్తే వానపాములు తేమను వెతుక్కుంటూ అడుగు భాగానికి చేరుతాయి. బెడ్ పైన కప్పిన గోనె సంచులను లేదా వరిగడ్డిని తీసివేయాలి. తరువాత ఎరువును శంఖాకారంగా చిన్న చిన్న కుప్పలుగా చేయాలి. వానపాములు లేని ఎరువుని జల్లెడతో జల్లించి సంచుల్లో నింపి నీడగల ప్రదేశంలో నిల్వ ఉంచుకోవాలి. అడుగున నేలపై గడ్డిలో బంతిలా చుట్టుకుని ఉన్న వానపాములను ఎరువు నుండి వేరు చేసి తిరిగి వర్మి కంపోస్ట్ తయారీకి వాడుకునవచ్చు. లేదా ఎరువును తొలగించిన బెడ్లపైనే వ్యర్థ పదార్థాలను 45 సెంటీమీటర్ల ఎత్తు వరకు పరచి కంపోస్ట్ ను తయారు చేసుకునవచ్చు. ఇలా సంవత్సరానికి 5 నుండి 6 సార్ల వరకు వర్మి కంపోస్ట్ ని తయారు చేసే వీలుంది. కానీ వర్షాకాలం ఎక్కువ సమయం పడుతుంది. వర్మి కంపోస్టింగ్ ప్రక్రియలో వానపాములు పనిచేసే సమయంలో డ్రైనేజ్ హోల్ నుండి బయటకు వచ్చే పోషక ద్రవాన్ని వర్మి వాష్ అంటారు. ఇది వర్మి బెడ్ నుండి జారిపోయి ద్రవ రూపంలో సేకరించబడుతుంది. కావున వర్మి వాష్ ఒక సహజ ద్రవ ఎరువు. ఇందులో సూక్ష్మ పోషకాలు, ఎంజైమ్స్ మరియు ప్రయోజనకర సూక్ష్మజీవులు

రసాయన ఎరువుల అవసరం తగ్గుతుంది. పర్యావరణానికి ప్రయోజనాలు: వ్యర్థాల రీసైక్లింగ్, భూమి కాలుష్యం తగ్గింపు, పర్యావరణ సమతుల్యత, సహజ వ్యవసాయ ప్రోత్సాహం. వర్మి కంపోస్టింగ్ ద్వారా వ్యర్థాలను విలువైన వనరుగా మార్చవచ్చు. వర్మి కంపోస్ట్ ఉపయోగించడం వల్ల పంటల్లో వ్యాధులు మరియు కీటకాలు తగ్గుతాయి. ఇది మొక్కల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఆర్థిక ప్రయోజనాలు: తక్కువ పెట్టుబడి, మంచి లాభాలు, గ్రామీణ ఉపాధి అవకాశాలు, వ్యాపారంగా కూడా చేయవచ్చు. వర్మి కంపోస్టింగ్ తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ప్లాస్టిక్ లోహ పదార్థాలు వేయకూడదు, మాంసాహార వ్యర్థాలను ఉపయోగించకూడదు, సరైన ఉష్ణోగ్రత ఉండాలి. మొత్తానికి వర్మి కంపోస్ట్ తయారీ అనేది సులభమైన, తక్కువ ఖర్చుతో కూడిన, పర్యావరణానికి మేలు చేసే పద్ధతి. వర్మి కంపోస్ట్ యూనిట్ ద్వారా రైతులు లేదా వ్యాపారులు 3 ప్రధాన మార్గాలలో ఆదాయం పొందవచ్చు. వర్మి కంపోస్ట్, వర్మి వాష్ మరియు అదనపు వానపాముల అమ్మకం ద్వారా వర్మి కంపోస్ట్ యూనిట్ ఒక మంచి ఆదాయ వనరుగా మారుతుంది. రైతులు, గృహిణులు, విద్యార్థులు ఎవరికైనా ఇది సులభంగా చేయగలిగే ప్రక్రియ. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఆరోగ్యకరమైన పంటలను ఉత్పత్తి చేయడానికి వర్మి కంపోస్ట్

వరకుమరు వర్మీ కంపోస్ట్ తయారీ విధానం మరియు ఉపయోగాల గురించి బాపు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల కీటక శాస్త్ర సహాయ ఆచార్యులు డాక్టర్ జి ప్రియదర్శిని గారు తెలియజేసిన వివరాలు విన్నారు. ఇంతటితో ఈనాటి పంట పొలాల కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:45 కావస్తుంది. కాసేపట్లో వింటారు వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
1: వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో సుకన్య సమృద్ధి యోజన ఈ పథకం గురించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ ఎం అరుణ్ కుమార్ గారితో నిహార కానెటి గారి సంభాషణ వింటారు.
2: తెలుగు రాష్ట్రాల్లోని శ్రోతలందరికీ వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకుందాము. ఈ పథకం గురించి తెలియజేయడానికి మనతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం ఎం అరుణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్.
3: నమస్తే మేడం.
2: మరి ఈ రోజు సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకుందాం సార్. ముందుగా అసలు ఈ పథకం ప్రవేశపెట్టడానికి వెనుక ఉద్దేశం అండ్ ఎప్పటి నుంచి ఈ పథకం ప్రవేశపెట్టారో చెప్తారా?
3: ఈ పథకం భారత ప్రభుత్వం వారు 2015 బేటీ బచావ్ బేటీ పడావ్ స్కీమ్ కింద ఈ స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. దీంట్లో బెనిఫిట్స్ వచ్చేసి హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం కానీ, వాళ్ళ అమ్మాయి యొక్క అవసరాలను బట్టి విత్డ్రా చేసుకునే సౌలభ్యం, మినిమం అమౌంట్స్ మాక్సిమం అమౌంట్స్ ఇవన్నీ ప్రొవిజన్ చేసి వాళ్ళకి అవసరానికి ఎప్పుడైతే విత్డ్రా చేసుకోవడానికి గార్డియన్ గా తరఫున గానీ అమ్మాయి 10 ఇయర్స్ దాటిన తర్వాత గానీ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్ కి మీట్ అవ్వడానికి గవర్నమెంట్ భారత ప్రభుత్వం వారు ఈ స్కీమ్ ని తీసుకుని వచ్చారు.
2: సార్ మరి వయసు పరిమితి ఏమన్నా ఉందా?
3: ఈ స్కీమ్ లో గర్ల్ చైల్డ్స్ లెస్ దాన్ 10 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంది అండ్ సబ్స్క్రైబ్ చేసిన దగ్గర నుంచి 15 ఇయర్స్ వరకు క్రెడిట్ ఇవ్వచ్చు, 21 ఇయర్స్ తర్వాత మొత్తం డ్రా చేసుకోవచ్చు. ఈ స్కీమ్ మాక్సిమం 2 గర్ల్ చిల్డ్రన్ వరకే ఎలిజిబిలిటీ ఉంది, బియాండ్ దట్ వాటికి ఎలిజిబిలిటీ లేదు మేడం.
2: అలాగే సార్ ప్రతి సంవత్సరం జమ చేయాల్సిన మొత్తం ఏమన్నా ఉందా సార్?
3: మినిమం 1000 రూపీస్ వరకు క్రెడిట్ చేయాలి, అది ఇప్పుడు 250 రూపీస్ దాకా తీసుకొచ్చారు అండ్ అప్ టు 1.5 లాక్ పర్ ఇయర్ వరకు క్రెడిట్ చేసుకునే ఆస్కారం ఉంటుంది.
2: అంటే గరిష్టంగా 1.5 లాక్ వరకే చేయాలి సార్?
3: ప్రతి సంవత్సరం.
2: అయితే నెల నెల ఇంత చేయాలి అనే
3: క్లెయిమ్ లేదు మ్యామ్, ఎంతైనా క్రెడిట్ చేసుకోవచ్చు బట్ 1.5 లాక్ వరకే ఉంటుంది. 1.5 లాక్ అంటే ఎక్కువ ఉంటే ఇంట్రెస్ట్ రాదు, దాన్ని రిఫండ్ తీసుకోవడానికి తీసుకోవాల్సి వస్తుంది. అప్ టు 1.5 లాక్ వరకు గవర్నమెంట్ విల్ గివ్ ఇంట్రెస్ట్.
2: సార్ మీరు ఇందాక అన్నారు మంచి వడ్డీ రేటు కూడా ఈ పథకం ద్వారా ఇస్తుంది ప్రభుత్వం అనేసి, ఎంత వడ్డీ రేట్ ఇస్తుంది సార్?
3: ఇప్పుడు 8.5% పర్ యానం వరకు ఉంది మేడం. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ రివర్స్ చేస్తారు, మరి ఏప్రిల్ లో రివర్స్ చేస్తే మళ్ళీ అది చూడాలి, బట్ యాజ్ ఆన్ టుడే 8.5% వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు మేడం.
2: అయితే మారుతున్న వడ్డీ

0: రేట్లతో పాటు ఇది కూడా మారుతుంది.
1: ఇది కూడా మారుతుంది. గవర్నమెంట్ భారత ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ ఫస్ట్ కి ఆ ఇయర్ వరకు ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు 8.5%.
0: అలాగే సార్, 18 ఏళ్లు దాటిన తర్వాత ఆ వ్యక్తి అంటే ఎవరి పేరు మీద అయితే వాళ్ళ పేరెంట్స్ ఈ సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేశారో వాళ్ళు దీన్ని ఆపరేట్ చేసే అవకాశం ఉంటుందా?
1: అది మనం నోటిఫై చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు 18 ఇయర్స్ దాటి ఉందంటే అబౌట్ 10 ఇయర్స్ ఎనీవే గార్డియన్ లేకుండా కూడా గర్ల్ చైల్డ్ కెన్ ఆపరేట్. సో ఈవెన్ 18 ఇయర్స్ వచ్చినా కూడా దే కెన్ మన ఆపరేటింగ్, దాంట్లో రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు మేడం. అబౌట్ 10 ఇయర్స్ దాటిన ఎవ్రీబడి కెన్ ఆపరేట్ ఆన్ దేర్ ఇండివిజువల్ నేమ్.
0: సార్, మరి ఇది మైనర్ బాలికలకి ఇస్తున్న ఫెసిలిటీ కాబట్టి వాళ్ళు ఎలాగా ఈ అకౌంట్ ఓపెన్ చేయాలి?
1: అప్ టు 10 ఇయర్స్ వరకు 18 ఇయర్స్ గార్డియన్ తో పాటు గార్డియన్ యొక్క ప్రూఫ్, గర్ల్ చైల్డ్ యొక్క ప్రూఫ్ తీసుకుని వెళ్తే లైక్ రెగ్యులర్ గా SBI అకౌంట్ ఓపెన్ చేసినట్టు ఏ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ పోస్ట్ ఆఫీసెస్ కానీ వెళ్ళి రెగ్యులర్ గా అకౌంట్ ఎట్లయితే ఓపెన్ చేస్తారో, మైనర్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేస్తారో ఇవి కూడా అట్లే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. దానికోసం స్పెషల్ గా అప్లికేషన్ ఫార్మ్స్ పాస్బుక్ కూడా డిజైన్ చేస్తున్నారు. అప్లై చేసిన తర్వాత, అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ పాస్బుక్ ని క్యారీ చేయాల్సిన అవసరం ఉంటుంది.
0: సార్, ఇప్పుడు ఈ అకౌంట్ గార్డియన్ గాని పేరెంట్ ఎవరైతే వాళ్ళ కేర్ టేకర్ ఉంటారో వాళ్ళ ఆధారంగా చేస్తారు కాబట్టి దీనికి పర్టికులర్ ఉన్న సిఫ్ నెంబర్ వాళ్ళకి అటాచ్ అవుతుందా సార్?
1: లేదు మ్యామ్, వీళ్ళకి కూడా సెపరేట్ సిఫ్ నెంబర్ ఓపెన్ చేస్తారు, కస్టడీ ఓపెన్ చేస్తారు, రెండు ఆ అకౌంట్ లో జాయిన్ చేస్తారు. సో 18 ఇయర్స్ తర్వాత, 10 ఇయర్స్ తర్వాత గానీ 18 ఇయర్స్ తర్వాత గానీ ఎవరు ఎప్పుడైతే ఆపరేట్ చేసుకోగలుగుతున్నారో ఈ అకౌంట్ ని దేర్ పేరెంట్ అకౌంట్ కింద కూడా వాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రెండు సిఫ్స్ ఉంటాయి, ఆ రెండు సిఫ్స్ ని అకౌంట్ లో యాడ్ చేస్తారు. డిస్క్రిప్షన్ ఇస్తారు, ఈజ్ ద గార్డియన్, ఈజ్ విల్ బి ఆపరేటింగ్ ద అకౌంట్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తే సరిపోతుంది.
0: సాధారణంగా ఇలాంటి డిపాజిట్ లాంటి అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తారు కదా సార్, మీరు చెప్పినట్టు. సో ఆ మైనర్ గా ఉన్న బాలికకి ఓపెన్ చేసిన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఎప్పటికీ వాడుకునే అవకాశం ఉంది?
1: ఎప్పుడైనా వాడుకోవచ్చు. అందరూ మరి మన బ్యాంక్ తరఫున, యూనియన్ బ్యాంక్ తరఫున కూడా మనం అప్ టు 18 ఇయర్స్ యూనియన్ ముస్కాన్ అనే అకౌంట్ ని ఓపెన్ చేస్తున్నాము విత్ 1000 రూపీస్ బ్యాలెన్స్. అది వాళ్ళకి డే 1 నుంచి వాళ్ళ పేరు మీదనే ఉంటుంది. 18 ఇయర్స్ తర్వాత గార్డియన్ ఉంటే దాన్ని జాయింట్ అకౌంట్ అనేది చేసుకోవచ్చు, లేదా దే కెన్ ఆపరేట్ ఆన్ దేర్ ఓన్. సో మనం ఎక్కడ అకౌంట్ ఓపెనింగ్ కానీ ఆపరేటింగ్ కానీ ఎక్కడ రెస్ట్రిక్షన్స్ అయితే లేవు మేడం ఏ బ్యాంక్ లో కూడా.
0: సార్, మీరు ఇందాక కూడా చెప్పారు కానీ మరోసారి, ఎన్ని సంవత్సరాల పాటు ఇందులో అమౌంట్ ని జమా చేయాలి, ఎప్పుడు ఎలాగా ఇందులో అక్యుములేట్ అయిన అమౌంట్ ని వాడుకోవచ్చు?
1: ఇది అప్ టు 15 ఇయర్స్ వరకు క్రెడిట్ చేయను ఫ్రమ్ ద డే ఆఫ్ అకౌంట్ ఓపెనింగ్. లెస్ దాన్ 10 ఇయర్స్ ఉంటే, ఇప్పుడు 10 ఇయర్స్ వాళ్ళు ఓపెన్ చేశారు అనుకుంటే అప్ టు 25 ఇయర్స్ వరకు క్రెడిట్ చేసుకున్న తర్వాత 21 ఇయర్స్ అంటే 31 ఇయర్స్ కి విత్డ్రా చేసుకునే ప్రొవిజన్ ఉంటుంది. దీన్ని మన అవసరాలు ఎడ్యుకేషన్ కోసం కానీ మ్యారేజ్ కోసం కానీ అవసరాన్ని బట్టి, మెడికల్ ఎక్స్పెండిచర్ ఉన్నా కూడాను దానికోసం మనం వెళ్ళి విత్డ్రా చేసుకునే సౌలభ్యం అయితే ప్రొవైడ్ చేస్తుంది. మిగతా స్కీమ్స్ లో లాగా రెస్ట్రిక్షన్స్ ఏం లేవు మేడం.
0: 21 ఏళ్ల ముందే హైయర్ ఎడ్యుకేషన్ కోసం వాడే అవకాశం,
1: హైయర్ ఎడ్యుకేషన్ కోసం వాడుకోవచ్చు, మెడికల్ ఎక్స్పెండిచర్ కోసం కూడా వాడుకోవచ్చు, ఎనీ ఎక్సిజెన్సీస్ వాడుకునే అవకాశం ఉంది.
0: దీంతో ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమన్నా
1: ఉంటాయి? 80C కింద ఏదైతే ఉందో 1.5 లాక్ లో అందులోనే దీని కంట్రిబ్యూషన్స్ అన్ని దాని కిందనే ఉన్నాయి. ఒక బెనిఫిట్ ఏంటంటే, ఏదైతే ఇంట్రెస్ట్ వచ్చిందో అక్యుములేటెడ్ ఇంట్రెస్ట్ ఈస్ ట్యాక్స్ ఫ్రీ.
0: సార్, మరి ఒకవేళ అప్లై చేయాలి అనుకుంటే ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, ఎలా అప్లై చేయాలి చెప్తారా?
1: ఇది అకౌంట్ ఓపెనింగ్ ఫామ్, ఏ బ్యాంక్ లోకి వెళ్ళినా వాళ్ళ రెస్పెక్టివ్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి, దాంట్లో ఒరిజినల్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి. వాటిలో ఆధార్, బర్త్ సర్టిఫికేట్, ఆధార్ ఉంటే ఆధార్, అండ్ గార్డియన్ యొక్క రెసిడెన్షియల్ ఆధార్ అండ్ పాన్ నెంబర్ ఏమైనా తీసుకుని రేషన్ కార్డు ఉన్నా, దీ కెన్ టేక్ దోస్ డాక్యుమెంట్స్. రెగ్యులర్ గా మనం అకౌంట్ ఓపెనింగ్ ఏవైతే RBI స్టిప్యులేట్ చేసిన వ్యాలిడ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ తెలియ మనం ఓపెన్ చేసుకోవచ్చు.
0: సో ఆ బాలికకి సంబంధించిన ఆధార్ కార్డు కూడా,
1: ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికేట్ ఏదన్నా, బర్త్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్తే, బర్త్ సర్టిఫికేట్ ఇస్ మనం ప్రూఫ్, ఏజ్ ప్రూఫ్ కోసం తీసుకుని వెళ్తున్నాం. అదర్వైజ్ ఏ డాక్యుమెంట్ ఉన్నా తీసుకుని కెన్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి వెళ్ళచ్చు.
0: సార్, మరి ఇటువంటిదే ఇంకో సౌకర్యం బ్యాంకులు పోస్ట్ ఆఫీసులు కూడా ఇస్తున్నది, PPF.
1: PPF అందరికి ఉంది, సేమ్ ప్రొవిజన్స్ ఉన్నాయి. కాకపోతే ఇందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొద్దిగా అడిషనల్ అడ్వాంటేజ్ ఉంది. ఈ సంవత్సరానికి మనకు గవర్నమెంట్ దీంట్లో 7.1 ఇస్తుంది, ఇందులో 8.5 ఇస్తుంది. అది మేజర్ అడ్వాంటేజ్. ఇందులో హైయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రొవిజన్ ఉంది. అదర్వైజ్ స్కీమ్ గైడ్ లైన్స్ రెండింటికి మాక్సిమం ఓకే స్కీమ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. సేమ్ 15 ఇయర్స్ దా కంట్రిబ్యూషన్ ఉంది, 21 ఇయర్స్ ఎక్సిజెన్సీస్ విత్డ్రాల్ ఉంది. ఏం రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు మ్యామ్. అండ్ PPF కి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, స్కీమ్ గైడ్ లైన్స్ అంతా ఒకటే.
0: అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో PPF కంటే ఎక్కువ,
1: సుకన్య సమృద్ధిలో ఎక్కువ ఉంది. అండ్ ఇది ఓన్లీ ఎనీ పబ్లిక్ కెన్ జాయిన్ ఇన్ దట్ వన్. ఇందులో ఓన్లీ స్పెసిఫిక్ టు గర్ల్ చైల్డ్ కాబట్టి దీంట్లో అడిషనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సౌలభ్యం ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తాం.
0: సో ఆడపిల్లలకి ఇచ్చిన ప్రతి ఫెసిలిటీకి కొన్ని సేఫ్ గార్డ్స్ కూడా ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మరి ఈ జమ అయిన అమౌంట్ ఖచ్చితంగా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ కి కానివ్వండి, మ్యారేజ్ కి కానివ్వండి, హెల్త్ ఎమర్జెన్సీస్ కి వాడడానికి ఏమన్నా ప్రత్యేకంగా గైడ్ లైన్స్ ఇచ్చిందా ప్రభుత్వం?
1: మనం ఏదైనా విడ్రాల్ ఉన్నప్పుడు మన రిక్వైర్మెంట్ ని తీసుకెళ్లి బ్యాంక్ లో ప్రొవైడ్ చేస్తే దెన్ వాళ్ళు ప్రాసెస్ చేసి విడ్రాల్ కి అలౌ చేసేస్తారు. మేము మన రిక్వైర్మెంట్ ని ప్రాపర్ డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళి చూపిస్తే దెన్ దే విల్ అలౌ ఫర్ విడ్రాల్. దాంట్లో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఏమి లేదు. మ్యారేజ్ కార్డు తీసుకుని వెళ్ళి పూజ చేసాం అనుకోండి, దే విల్ ప్రాసెస్ అండ్ రిలీజ్ ఇట్. హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నాం, ఎవరైనా డిమాండ్ ఇచ్చి ఉంటారు నాకు ఇంత ఫీజు కట్టాలని, ఆ డాక్యుమెంట్ ని తీసుకుని వెళ్ళి అక్కడ ప్రూఫ్ ప్రొవైడ్ చేస్తే దే విల్ ప్రాసెస్ అండ్ అలౌ ఫర్ విడ్రాల్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ పెళ్లికి కానీ. మెడికల్ ఎక్స్పెన్స్ ఏంటంటే అక్కడ అడ్మిషన్ రిపోర్ట్ ఉంది, ప్రాపర్ పేమెంట్ రిజిస్ట్రేషన్ ఏమైనా ఉంటే వాటిని చూపిస్తే కూడా విడ్రాల్ అలౌ చేస్తారు.
0: సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా 21 ఏళ్లకి ముందే హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా, మ్యారేజ్ ఉన్నా, హైయర్ ఎడ్యుకేషన్ కోసం అన్నా విడ్రా చేయొచ్చు అన్నారు, కానీ దీనికి ఖచ్చితమైన లాకిన్ పీరియడ్ ఏమన్నా ఉందా?
1: లాకింగ్ పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు 18 ఇయర్స్ మినిమం ఏజ్ ఉంది కాబట్టి మ్యారేజ్ కి 18 ఇయర్స్ కింద వచ్చినప్పుడు ఏవైతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో అవి మాత్రం ఇంప్లిమెంట్ అవుతాయి. విడ్రాల్ ఫస్ట్ మ్యారేజ్ అని చెప్పినప్పుడు 18 ఇయర్స్ మాత్రం కంపల్సరీ కంప్లీట్ అయి ఉండాలి.
0: ఓకే,
1: చైల్డ్ మ్యారేజ్ కాకుండా ఉండడానికి ఆ ప్రూఫ్ తీసుకుంటున్నారు. సో ఆ ప్రూఫ్ కాకపోతే దెన్ దే ఆర్ అలౌయింగ్ ఫర్ విత్డ్రాల్.
0: ప్రస్తుతం ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది సార్?
1: ఇప్పుడు ప్రస్తుతం 8.5% దాకా ఉంది. ఏ బ్యాంక్ లో ఇంత రేట్ ప్రొవిజన్ కూడా లేదు. బ్యాంక్ లోకి వెళ్ళినా కూడా మాక్సిమం వస్తే 7-7.5 దాకా వస్తుంది. ఇందులో గర్ల్ చైల్డ్ కాబట్టి ఎక్స్క్లూజివ్ గా 8.5% వస్తుంది. దిస్ ఇస్ బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ ను.
0: సో అక్రాస్ బ్యాంక్స్ అండ్ అలాగే పోస్ట్ ఆఫీసులలో కూడా సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సుకన్య సమృద్ధి యోజన ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతే అక్కడ ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్,
1: ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుందో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పాస్ ఆన్ చేస్తారు.
0: సార్ మరి ఒకవేళ విత్డ్రా చేసుకోవాలి అని అనుకుంటే ఎడ్యుకేషన్ కోసం ఒకేసారి మొత్తం విత్డ్రా చేసుకోవచ్చా, ఇంతే విత్డ్రా చేసుకోవాలి అని ఏమన్నా ఉందా, ఇన్స్టాల్మెంట్స్ లో విత్డ్రా చేసుకోవాలి?
1: స్కూల్ ఫీ ఎట్లయితే ఉందో, కాలేజ్ ఫీ ఎట్లా ఇయర్ వైజ్ ఉంటుంది కాబట్టి మనం ఏ ఇయర్ కి ఆయనకి డిమాండ్ రేస్ చేసుకుంటే రిక్వెస్ట్ ఇచ్చుకుంటే ఆ ఇయర్ కి వాళ్ళ పేమెంట్ చేసే ఆస్కారం కూడా ఉంటుంది. ఒకేసారి తీసుకుని ఇంట్రెస్ట్ లాస్ అయ్యేదానికంటే ఏ ఇయర్కి ఆ ఇయర్కి పేమెంట్ తీసుకుంటే మిగిలిన అమౌంట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఆ ఫెసిలిటీ ఉపయోగపడుతుంది.
0: సార్ మీరు ఒక కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలకి సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ హోల్డ్ చేయొచ్చు అని అన్నారు కదా, మరి మల్టిపుల్ బ్యాంక్స్ లో ఒక్కొక్క అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఏమైనా ఉంటుంది?
1: ఏ బ్యాంక్ అయినా అన్ని బ్యాంక్స్ కలుపుకుని ఒక అకౌంట్,
0: ఒక అమ్మాయికి ఒకే అకౌంట్
1: అన్ని బ్యాంక్స్ కలుపు.
0: సార్ మీరు బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఫర్ సమ్ టైమ్ ఉన్నారు కాబట్టి అమ్మాయిలు ఓపెన్ చేసిన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ సుకన్య సమృద్ధి యోజన ఇంప్లిమెంట్ అయిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు 10 ఏళ్ళు 2015లో ఇంప్లిమెంట్ చేశారని చెప్పారు, నవ్ ఇయర్ ఇన్ 2025, సో ఈ 10 ఇయర్స్ లో ఆ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ శాతం ఏమైనా పెరిగిందంటారా?
1: మన బ్యాంక్ వరకు అయితే మనం చాలా ఇన్సిస్ట్ చేస్తున్నాం మ్యామ్, ఎందుకంటే మనం ఎవ్రీ ఇయర్ ఒక ప్రోగ్రామ్ కింద కండక్ట్ చేస్తున్నాము, యూజీనియస్ ప్రోగ్రామ్స్ అని, దాంట్లో ప్రతి స్కూల్కి వెళ్తున్నాము, వాళ్ళని మన ప్రోగ్రామ్ ఏదైతే కండక్ట్ చేస్తున్నామో దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి కూడా అక్కడ నుంచి అక్కడే అకౌంట్ ఓపెన్ గార్డియన్తో సహా తీసుకుని పేరెంట్స్ తో కూర్చోబెట్టుకుని అక్కడే అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళకి అకౌంట్ ఓపెనింగ్ సేవింగ్స్ అనేది మనం వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం, ప్రెజెంట్ చేస్తున్నాం ఈ అకౌంట్ ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఫ్యూచర్ లో ఈ అకౌంట్ ఎట్లా వాడుకోవచ్చు. సో ఫస్ట్ అకౌంట్ ఎప్పుడైనా వాళ్ళకి ఓపెన్ చేసుకున్న వాళ్ళకి అభిమానం ఉంటుంది కాబట్టి ఆ అకౌంట్ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ చైల్డ్ గర్ల్ చైల్డ్ కానీ బాయ్ చైల్డ్ కానీ మనం వాళ్ళకి ముందు నుంచే ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎక్కడైనా మనం ఎవ్రీ ఇయర్ ఇప్పటికీ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కండక్ట్ చేస్తున్నాం, ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మనకి తెలంగాణ వరకు మనం 5,000 నుంచి 6,000 అకౌంట్లు ఓపెన్ చేస్తున్నాం ఓన్లీ ఫర్ స్టూడెంట్స్. సో ఆ ప్రొవిజన్ లో ఇంకా అందులో అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే పేరెంట్ యొక్క ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తున్నాం, అంటే వాళ్ళకి ఇట్లనే కాకుండా ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మిస్ హ్యాపెన్స్ టు ద పేరెంట్ మనం వాళ్ళకి ఎడ్యుకేషన్ వరకు పర్టికులర్ పీరియడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వరకు కూడా బ్యాంక్ సపోర్ట్ చేస్తా ఉంది. సో ఆ స్కీమ్స్ అన్ని మనం ఎడ్యుకేట్ చేస్తున్నాము, యూజ్ చేసుకోమని చెప్తున్నాము, దాంట్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాము. స్కీమ్స్ డిపెండింగ్ ఆన్ వేరియస్ బ్యాంక్స్ వాళ్ళు వాళ్ళ స్కీమ్స్ తీసుకొస్తున్నారు, బట్ యాజ్ ఆన్ టుడే అప్ టు 18 ఎవ్రీ చైల్డ్ కి బ్యాంక్ అకౌంట్ ఉండి దాంట్లో పేరెంట్ యొక్క బెనిఫిట్స్ ని మనం అందుబాటులోకి తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాము.
0: థ్యాంక్ యూ సో మచ్ సార్.
1: థ్యాంక్ యూ మ్యామ్.
2: మీరు ఇంతవరకు సుకన్య సమృద్ధి యోజన ఈ పథకం గురించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ ఎం అరుణ్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.
1: ఈరోజు రాత్రి 8:15 టుడే ఇన్ పార్లమెంట్. ఈనాటి పార్లమెంట్ సమావేశాల సమీక్ష వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:15 స్పాట్ లైట్. 9:30 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుంచి. అలాగే రాత్రి 10:00 పార్లమెంటులో ఈనాటి ప్రశ్నోత్తరాల సమయ కార్యకలాపాల రికార్డింగ్ వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
0: నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు. అభిరుచి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. అభిరుచి కార్యక్రమంలో వింటున్న శ్రోతలు, మీరు కూడా మీకు నచ్చిన పాటల్ని వినాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం? పోస్ట్ కార్డ్ పైన అభిరుచి కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, పిన్కోడ్ 503001 అని రాసి, అలాగే మీకు నచ్చిన సినిమా పేరు, పాట పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు, మీ ఊరు పేరు రాసి పంపించగలరు. అభిరుచి కార్యక్రమంలో జయసింహ సినిమా నుండి ఘంటసాల పి లీల గారు ఆలపించిన పాటను వినిపించండి అంటూ రాశారు. తిమ్మాపూర్ నుండి దాసరి లలిత, అనన్య, రాజేశ్వర్, భూలక్ష్మి, భూమేశ్వర్, వేదవతి, వినోద్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. అలాగే అభిరుచి కార్యక్రమంలో మా కోసం ఏదైనా పాటను వినిపించండి అంటూ రాశారు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది నుంచి శ్రీరామ్, వసంత, భారతి, లాస్య, సాత్విక, హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్, ఆర్థిక్ చారి ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం ఈ పాట విందాం.

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ వే, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో అభిరుచి కార్యక్రమం. కార్యక్రమం ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
2: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిలవాడి, నిజామాబాద్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
3: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
2: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
3: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
3: ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 9032323258. డాక్టర్ సీను నాయక్, 25వ వార్షికోత్సవం.
4: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
2: ఖైల్వాడి, నిజామాబాద్.
4: సెల్ 7799905.

అభిరుచి వింటున్న శ్రోతలకి ఒక గమనిక. ఈ నెల 27వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్ వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో మా కోసం పాటను వినిపించండి అంటూ రాశారు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుండి గన్నవరపు మల్లేశ్వర.

రావు శాంభవి, జగదీశ్వర్, తమన్ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరు కలుసుకోవాలని సినిమా నుండి పాటను వినిపించండి అంటూ రాశారు. అలాగే అభిరుచి కార్యక్రమంలో మాకోసం ఏదైనా పాఠం వినిపించండి అంటూ రాశారు జాన్కంపేట మండలం ఎడపల్లి నుండి చిలకనారాయణ, అనసూయ, యమున ఇంకా వారి కుటుంబ సభ్యులు.

అభిరుచి వింటున్న శ్రోతలకి ఒక గమనిక. ఈ నెల 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసిద్ధి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరొక గమనిక. రేపు ఉదయం 8 గంటలకు ప్రుడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కడుపులో ఛాతీలో మంటగా ఉండటం, అజీర్తి, మలబద్ధకం వేధించడం, తరచుగా వాంతులు వెక్కిల్లి రావటం, ఇంకా పచ్చకమదు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ మరియు ఎపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకి తగిన సలహాలు తెలియజేస్తారు. అలాగే రేపు ఉదయం 7:30 ప్రుడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము, అస్తమా, ఆయాసం, అలర్జీలు, గురక సమస్యలు, బ్రాంకైటిస్, ఊపిరితిత్తులు నీరు చేరడం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణురాలు పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకి తగిన సలహాలు సూచనలు తెలియజేస్తారు. గమనికలు విన్నారు. ఇంతటితో ఈనాటి అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తుంది. కాసేపట్లో ఉంటారు పార్లమెంటు రివ్యూ. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి

బీర్కూర్ మండలం బహిరాపూర్ గ్రామంలోని శ్రీ పాండురంగస్వామి ఆలయ విశేషాలతో ఈ వారం ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం.

0: కార్యక్రమం ప్రసారమవుతుంది ఈ శనివారం ఉదయం 8:30 నిమిషాలకు.
1: మన ఆలయాలు కార్యక్రమంలో తప్పక వినండి, తరించండి.

ఎంత మధురవే లక్ష్మమ్మ మంజయక్కి కేక పెడితే కంచ మేకలు చుట్టూ జారి అల్లరికి ఆలేక దూడ పల్లకొచ్చి వదిగిపో

ఎంత మధురమే లక్ష్మమ్మా, నీ కంఠమెంత మధురమే లక్ష్మమ్మా.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది
1: స్వర్ణ ఆషాఢ
0: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: मेरा जूता है जापानी, ये पटलून में इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
3: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

ఇంతటితో ఈనాటి జానపద సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. కాసేపట్లో వింటారు హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఉదయం నుండి ఎంతో కష్టపడి ఇంటికి వచ్చాక ఇంట్లో అన్ని పనులు పూర్తయ్యాక మనసు కుదుట పడాలంటే మంచి సంగీతం వింటే ఆ హాయే పేరుగా ఉంటుంది. కొన్ని పాటలు వింటుంటే మధురమైన సంగీతం, పాటలోని మాధుర్యం మనల్ని తన్మయంలోకి వెళ్ళేలా చేస్తాయి. అలాంటి పాటలే ఇప్పుడు విందాం ఈనాటి మధుర గీతాలు కార్యక్రమంలో. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో. ముందుగా విందాం ఆనంద భైరవి సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, హిస్ జానకి గారు ఆలపించిన ఈ పాట.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ఐనాటి మిటి గీతాలు, మధుర గీతాలు

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ వే, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో అలనాటి మేటి గీతాలు, మధుర గీతాలు, మధురమైన స్వరాలు మన మనసుకు తాకే సాహిత్యం ఎంతో హాయిగా ఉంటుంది. మీరు విన్న పాటలు శ్రీ పాండురంగ రహస్యం రాగదీపం సినిమాలోనిది. మరిన్ని మంచి పాటలు విందాము ఈనాటి మధుర గీతాలు కార్యక్రమంలో. మనసును మైమర్పించి సాహిత్యంతో

శ్రీనాథ కవిరాజు శీస పద్యమే చెలువ.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్జ్ పై అలనాటి మీటి గీతాలు, మధుర గీతాలు. కార్యక్రమంలో మీరు విన్న పాటలు పుట్టినిల్లు మెట్టినిల్లు, ప్రేమ మందిరం, పూలరంగడు, పంతులమ్మ సినిమాలోని పాటలు విన్నారు. ప్రతి ఒక్క పాటలో బంధాల గురించి, అనుబంధాల గురించి చక్కగా వివరిస్తూ సంగీతాన్ని రాశారు సంగీత ప్రియులు. ఒకరంటే ఒకరు గొప్ప అని, సంసారమంటే కష్టాలు సంతోషాలు అన్నీ ఉంటాయని, సంసారమంటే 7 స్వరాల సంగీతమని, మధుర స్వరమని పాట రూపంలో వివరిస్తున్నారు కవులు. అందుకే అన్నారు పెద్దలు, సంగీతానికి ఎంతటి రాళ్ళైనా కరుగుతాయని. మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు మరొక మధుర గీతం విందాం.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో అలనాటి మీటి గీతాలు, మధుర గీతాలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ సుశీల గారు ఆలపించిన ఓ సీత కథ సినిమాలోని పాట విన్నారు. ఇప్పుడు వినండి శ్రీవారు మావారు సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాట విందాం.

మధుర గీతలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట శ్రీదేవి సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గారు ఆలపించిన మధుర గీతం విన్నారు. కార్యక్రమంలో చివరిగా విందాం శుభోదయం సినిమా నుండి ఈ పాట.

మీరు వింటున్న ఈ పాటతో ఈనాటి మధుర గీతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు కావస్తుంది. కాసేపట్లో వింటారు హిందీలో వార్తలు, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు రిలీ అవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అందాక ఇదే పాట విందాం.